ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శాలివాహన శాఖ సంవత్సరం 1948 శ్రావణమాసం 16వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 7వ తేదీ శుక్రవారం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ మీడియం వేవ్ 102 మెగాహెడ్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. సమయం 5:57 దాటి 15 సెకండ్లు. శ్రోతలకు నమస్కారాలతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వందే మాతరం దేశభక్తి గీతం బృందగానం వింటారు. రచన శ్రీ రాయప్రోలు సుబ్బారావు, సంగీతం శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్.

0: వందే మాతరం అంటూ సాగిన దేశభక్తి గీతం బృందగానం విన్నారు. రచన శ్రీ రాయప్రోలు సుబ్బారావు, సంగీతం శ్రీ మంగళగిరి ఆదిత్యప్రసాద్. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.
1: Akashwani, the news read by Tanvi Gupta. Prime Minister Narendra Modi has urged every citizen to celebrate National Handloom Day today with enthusiasm and joy. Sharing a video message, Mr. Modi said that on August 7, 1905, the Swadeshi movement was launched as part of India's struggle for independence, and people from all walks of life united and fought a historic battle against British rule. He encouraged people to support poor weaving families and artisans who create fabrics with their own hands.
2: अंग्रेजों के खिलाफ देशवासियों ने एक बहुत बड़ी लड़ाई लड़ी, जन जन जुड़ गए. मैं आज आग्रह करता हूँ 7 अगस्त हैंडलूम डे हमने इतने ही उत्साह और उमंग के साथ हैंडलूम डे मनाना है. और हैंडलूम डे मनाने का मतलब है

0: నాతీయ కలాం విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన ఖురాన్ సూక్తులు వింటారు. వ్యాఖ్యాత శ్రీ మోహిబుల్లా ఖాన్.
1: బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. కరుణామయుడు కృపాసాగరుడైన దేవుని పేరుతో ప్రారంభం. ఇప్పుడు మనం ఇస్లాం జీవన మార్గం. ఇస్లాం అంటే శాంతి, సన్మార్గం, దైవ విధేయత అనే అర్థాలు వస్తాయి. అశాంతి నిండిన మనసుల్లో, సమాజాల్లో ఇస్లాం శాంతిని స్థాపించింది. మానవులందరి మధ్య ప్రేమను, సామరస్యాన్ని పంచింది. ప్రాథమికంగా ఇస్లాం

0: అంతంత సోదరులే అని కుల ప్రాంత మత భేదాలు లేకుండా అందరూ ఒకటే అన్న విశ్వజనీన భావన మానవ హృదయాలలో నాటుతుంది. ఇస్లాం మానవాళికి గొప్ప ప్రజాస్వామ్య లౌకిక దృక్పథానికి బాట వేసింది. అన్యమతస్థులపై దాడులు చేయడం, వారి ప్రార్థనాలయాలు కూల్చడం, బలవంతపు మత మార్పిడులు ఇత్యాది విద్వేషత పూరిత చర్యల్ని ఖండిస్తుంది. ధర్మం విషయంలో బలాత్కారానికి తావులేదు. సూర్య బఖరా 256వ వాక్యం. హింస ద్వారా పరధర్మాన్ని అణచాలనుకోవడం రక్తపాతం కన్నా అత్యంత తీవ్రమైనది. సూర్య బఖరా 217వ ఆయత్. వాక్యాల్ని బట్టి ఇస్లాం పరమత సహనాన్ని బోధించినట్లు స్పష్టమవుతుంది. అన్యాయంగా చిందించే ప్రతి నెత్తుటి బొట్టుకు అల్లా వద్ద సమాధానం ఇచ్చుకోవాల్సిందే అని హెచ్చరిస్తుంది. సహేతుక సమగ్ర దృష్టితో ఇస్లాంను అధ్యయనం చేస్తే ఇస్లాం టెర్రరిజానికి వ్యతిరేకమని విషదమవుతుంది. మతిమాలిన వారు వివేకహీనులు మాత్రమే టెర్రరిజం వైపుకు మరలుతారు. మానవీయ విలువల్ని ధ్వంసం చేసి హింసే ఆయుధంగా సాగే టెర్రరిజం వ్యక్తులదైనా సంస్థలదైనా రాజ్యానిదైనా ఇస్లాం ఖండిస్తుంది. హత్యకు బదులుగా కానీ లేదా కల్లోలాన్ని వ్యాపింపచేసినందుకు కానీ కాక మరే కారణం వల్ల అయినా ఒక మానవుణ్ణి చంపినవాడు సమస్త మానవుల్ని చంపినట్లే, ఒక మానవుడి ప్రాణాలు కాపాడినవాడు సమస్త మానవుల ప్రాణాలు కాపాడినట్లే. అల్ మాయిదా 5వ సూర 32వ వాక్యం. మక్కావాసులచే అతి క్రూరంగా హింసించబడ్డ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ప్రేమను కురిపించారు. చివరికి తనకు అత్యంత ప్రియమైన బాబాయిని చంపి ఆయన కాలేయాన్ని నమిలిన వారిని సైతం తనకు దొరికినప్పుడు క్షమించి వదిలేశారు. ఆ క్షమాగుణమే, ప్రేమ మార్గమే మొత్తం ప్రపంచాన్ని జయించింది. ఆయన సహచరులు సల్లల్లాహు అలైహి వసల్లం మార్గంలో నడిచారు. కనుకనే సూర్యకిరణాలు తాకిన ప్రతి నేలను ఇస్లాం కిరణాలు తాకగలిగాయి. సమాజంలో ముస్లింల ప్రవర్తన ఏ విధంగా ఉండాలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వివరించారు. నీపై దౌర్జన్యానికి పాల్పడిన వారిని క్షమించు, నీ పట్ల చెడుగా ప్రవర్తించే వారి పట్ల మంచిగా వ్యవహరించు అని చెప్పారు. మలినాన్ని మలినంతో శుద్ధి చేయలేరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇస్లాం ద్వేషానికి సమాధానం ద్వేషం కాదని మహాశక్తివంతుడైన దైవం పట్ల అవ్యాజమైన ప్రేమను కలిగి ఉండేలా మానవుణ్ణి సంస్కరిస్తుంది. శాంతి, ప్రేమ, సహనం, సేవ, సౌశీల్యం అనే పునాదులపై ఇస్లాం సౌధం నిలబడి ఉంది. అంతేకాని హింస, ద్వేషం, టెర్రరిజం అనే మతిమాలిన విషయాలపై కాదు.
1: ఖురాన్ సూక్తులు విన్నారు. వ్యాఖ్యాత శ్రీ మోహిబుల్లా ఖాన్. చింతన ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఈనాటి పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితులలో నీటి సంరక్షణ, ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సూచనలు వింటారు.
1: రైతుగా మనం పల్లెల్లో ఉండి వ్యవసాయ అనుబంధ వృత్తుల్ని చేసుకునేటప్పుడు కొంత వాతావరణం ఆధారితంగా మనము జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సరే, మనము పూర్తిగా పంటల సాగే చేస్తున్నామా, లేదంటే పంటల సాగుతో పాటుగా పాడి పశువుల పోషణ, గొర్రెల పోషణ, మేకల పోషణ, కోళ్ల పోషణ ఇవన్నీ కూడా చేస్తున్నామా అనేది చూసుకుంటూ, వాటికి ఈ వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల ప్రభావం ఏముంటుంది, ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలి అనేది కూడా మనకు కాస్త అవగాహన ఉండటం చాలా చాలా అవసరం. ముఖ్యంగా సన్నా చిన్నకారు రైతులుగా మనం ఉన్నట్లయితే అక్కడ మనము చాలా జాగ్రత్తగా మనకున్నటువంటి నీటి వనరులని జాగ్రత్తగా కాపాడుకోవాలి, పొదుపు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మామూలు కాలంలో విచ్చలవిడిగా వాడినప్పటికీ కూడా ఇప్పుడు మటుకు మనము పొదుపు చేసి తీరాలి. ఇది ఇంటి అవసరాలకని కానివ్వండి, మన సాగు అవసరాలకని కానివ్వండి, పశువు పోషణకైనా సరే ఉన్నటువంటి నీటిని మనం జాగ్రత్తగా వాడుకోవాల్సిందే. గ్రామం మొత్తం కూడా నీటి పొదుపు మీద ఒక మాట మీద ఉండి జాగ్రత్తగా వాడుకున్నట్లయితే ఈ ఎల్నినో ప్రభావాన్ని మనం సులువుగా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అవసరమైన దానికే నీటిని వాడుకోవటం, ముఖ్యంగా పంటల సాగులో కూడా ఎక్కువ నీటిని తీసుకునేటువంటి పంటలు కాకుండా తక్కువ నీటితో పండేటువంటి పంటలను ఎంచుకోవటం, వాటికి కూడా మనము నీటి ఆవిరిని కోల్పోకుండా ముఖ్యంగా మధ్యలో ఆచ్ఛాదనం చేసుకుంటూ పంటలు కనుక సాగు చేసుకున్నట్లయితే మనకి నేలలో ఉన్నటువంటి తేమ ఆవిరైపోకుండా మనం పంటల్ని కాపాడుకోవచ్చు. కాబట్టి ఏ విధంగా మనం నీటిని పొదుపు చేయొచ్చు, అలాగే ఏ విధంగా నీటిని సంరక్షించుకోవచ్చు అనేది కూడా మనం ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి సమయం వచ్చింది. మనకి మన భూమిలో పడ్డటువంటి ఒక్క చుక్క నీరు కూడా బయటికి పోకుండా చేసుకోవటానికి ఏమి ఏర్పాట్లు చేసుకున్నామో ఆలోచించాలి. ఏ కాస్త వానపడ్డా కూడా అదంతా కూడా భూమిలోకి ఇంకేలాగా చూసుకోవాలి, ఏమాత్రం కూడా అవి మన పొలం దాటి బయటికి పోకూడదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకు బోర్లు ఉన్నట్లయితే ఎప్పుడైనా అదనంగా నీరు పడ్డట్లయితే, అంటే అదనంగా వాన ద్వారా నీరు వచ్చినట్లయితే అది మరి ఎక్కువైనటువంటి నీరు మరి భూమిలో ఇంకలేదు కాబట్టి బయటికి పోతూ ఉంటుంది. అలా పోయేటువంటి నీరు బయటికి వెళ్ళిపోకుండా, వేరే చోటకి వెళ్ళిపోకుండా మనకున్నటువంటి బోరు ఏదన్నా ఉంటే దానిలోకి వెళ్ళేలాగా మనము బోరు రీఛార్జింగ్ని కనుక సిద్ధం చేసుకున్నట్లయితే భవిష్యత్తులో రాబోయేటువంటి సమస్యని ఖచ్చితంగా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా రైతు సోదరులు గమనించుకోవాలి. అలాగే వాలు భూములు ఉన్నటువంటి చోట రైతు సోదరులు పంటలు వేసేటప్పుడు వాలుకు అడ్డంగా మాత్రమే మనం విత్తనాలను వేసుకోవాలి. ఎప్పుడైనా వాన వచ్చినా కూడా ఆ మొక్కల దగ్గర కాస్త నీరు ఆగి ఆగిపోవటానికి అవకాశం ఉంది. అలాగే ప్రతి రైతు కూడా వీలైనంత వరకు బోరు లేకపోతే ఈ వాల్లో వెళ్ళేటువంటి నీరంతా కూడా అతని పొలం చివరిలోనే కుంటలో నీరు ఆగేలాగా ఏర్పాటు చేసుకున్నట్లయితే కనుక మనకి పంటను కాపాడుకోవడానికి అత్యవసర పరిస్థితుల్లో ఆ కాస్త నీరు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మొక్కలు చనిపోకుండా కాపాడుకోవడానికి చాలా చాలా అవసరం. అలాగే వాన నీరు మన నేలలో ఇంకాలి అంటే నేల ఆరోగ్యంగా ఉండాలి, నేలలో నీటిని పట్టుకునేటువంటి శక్తి ఉండాలి. అలా ఎప్పుడవుతుంది, నేలకు సరిపోయేంతగా సేంద్రియ పదార్థం ఎప్పుడైతే అందివ్వగలుగుతామో అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి అవకాశం ఉన్న చోట్ల మనము నేలకి వీలైనంత ఎక్కువ సేంద్రియ పదార్థం కనుక ఇవ్వగలిగితే మన వాన నీరు వృధా కాకుండా నేలలో ఇంకటానికి అవకాశం ఉంది, ఎక్కువ కాలం నీటిని పట్టి ఉంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ పని చేయాలి. అలాగే మనము ఈ మొక్కల మధ్య ఆచ్ఛాదనం అనేది ఒక అలవాటుగా చేసుకోవాలి. వీలైతే మామూలు పంట వ్యర్థాలతోటి ఈ వరుసల మధ్య భాగాన్నంతా కూడా కప్పివేసినట్లయితే నేలలోతోటి చెమ్మ మరి వృధా కాకుండా ఉంటుంది. ఒకవేళ వీలైతే కూరగాయలు సాగు చేసేటప్పుడు

0: సోదరులు, ప్లాస్టిక్ మల్చితోనన్నా సరే ఖచ్చితంగా మనము ఆచ్ఛాదం చేసుకోవాలి. బిందు సేద్యం ద్వారా కూరగాయలు సాగు చేసేవాళ్ళు అతి తక్కువ నీటితోటి ఈ నీటిని పొదుపు చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ నీరు కూడా మరి ఆవిరైపోకుండా ఉండటం కోసం మనము ఖచ్చితంగా ప్లాస్టిక్ మల్చింగ్ కనుక చేసుకోగలిగితే మంచి ఉపయోగం ఉంటుంది. ఒక్కసారి ప్లాస్టిక్ మల్చింగ్ మనం ఖర్చు పెడితే అది మనకి ఫలసాయంలో దాని ఫలితం కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనము ఇతర రకాలైనటువంటి మార్గాలు కూడా మనం వెతుక్కోవాలి. ముఖ్యంగా పండ్ల తోటల్లో మరి బెట్ట గురైనట్టయితే మొక్కలు ఎండిపోయేటువంటి అవకాశం ఉంది. పడ్డటువంటి వాన ఎక్కువ కాలం మరి నేలలో ఇంకి ఉండటం ఒకసారి కుదరదు కాబట్టి అలాంటి చోట్ల హైడ్రోజెల్స్ అనేటువంటి చిన్న చిన్న బంతుల్లాంటివి దొరుకుతాయి. అవి ఏం చేస్తాయంటే మనం ఈ పాదుల్లో కనుక వేసుకున్నట్లయితే వాన వచ్చినప్పుడు అవన్నీ కూడా బాగా నీళ్లను గుంజుకొని ఉంటాయి. ఆ తర్వాత వెంటనే బయటికి వదలవై చిన్నగా మట్టి రేణువుల నుంచి అవి బయటికి పోతూ ఉంటాయి. అప్పుడు మొక్కకు సరిపోయేంత కాస్త కొస్త నీరు అవసరమైనప్పుడు దొరుకుతూ ఉంటుంది. అలాగే మరీ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లయితే, ముఖ్యంగా ఎండలు ఎక్కువ అయిపోయి వానలు అస్సలు లేకపోతే పండ్ల తోట ఉన్నటువంటి రైస్ సోదరులు, ముఖ్యంగా మరి ఏజెన్సీ ప్రాంతాల్లో కొద్దిగా పండ్ల మొక్కలతోటే మరి కొంతమంది రైస్ సోదరులు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి బోర్లు కనుక లేకపోతే, బోర్లో నీళ్లు కనుక లేకపోతే మరి ఈ ఉన్నటువంటి కాస్త కోస్త మొక్కల్ని కాపాడుకోవడం కోసం ఆ మొక్కల పక్కన చిన్న గుంత తీసి ఆ గుంతలో మరి కుండ పెట్టి కుండలో నీళ్లు పోసుకొని ఆ కుండకు చిన్న రంధ్రం చేసి దానికి మనము గుడ్డ కనుక బాగా చుట్టు పెట్టినట్లయితే కుండలో ఉన్నటువంటి నీరు కాస్త కాస్త భూమిలో మట్టి రేణువుల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది, అవి వేర్లు తీసుకుంటూ ఉంటాయి. మొక్కల్ని ఈ బెట్ట పరిస్థితుల్లో కాపాడుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇలా మనకు తెలిసినటువంటి మార్గాలన్నీ కూడా వెతుక్కొని మనము నీటిని సంరక్షించుకోవాలి, అలాగే తేమను సంరక్షించుకోవాలి, అలాగే మన మొక్కల్ని కూడా అన్ని రకాలుగా కాపాడుకోవాలి. దీనికి ఇంకేమైనా సహాయం కావాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, అలాగే మనకి వ్యవసాయ అధికారులు వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే ఉద్యాన అధికారులు కూడా ముఖ్యంగా మనకి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళ సహాయ సహకారాలతోటి మనము ఈ బెట్ట పరిస్థితుల్ని ఎదుర్కొందాం.
1: ఇంతవరకు మీరు ఎల్నినో పరిస్థితులలో నీటి సంరక్షణ ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన సూచనలు విన్నారు. ఇప్పుడు వాతావరణ సమాచారం. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు అందించిన వివరాల ప్రకారం శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు జిల్లా ప్రాంత వ్యవసాయదారులకు వాతావరణ సూచన. ప్రాంతంలో రాగల 24 గంటల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ కొన్ని ప్రదేశాల్లో పడే అవకాశం ఉందని తెలియచేస్తున్నారు. భారీ వర్ష సూచన అయితే ఏమీ లేదు. అలాగే రాగల 2 రోజుల్లో వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ లేదు. ఇక ఆంధ్ర తీర ప్రాంతంలో సముద్రంలో చేపలు పట్టే వారికి వాతావరణ సమాచారం. ఈరోజు నుండి రాగల 3 రోజుల వరకు అంటే ఈ నెల 10వ తేదీ వరకు సముద్రంలో చేపలు పట్టే వారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ సమాచారం విన్నారు. ఈరోజు రాత్రి 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో జీవ నియంత్రణ పద్ధతులతో కొబ్బరిలో తెగుళ్ల యాజమాన్యం, అంబాజీపేట ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి నీరజ్ గారి ప్రసంగం వింటారు. ఈనాటి పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. భారతీయ చేనేత కళాకారులకు గుర్తింపు లభించేలా చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నేతన్న సేవలో పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సంక్షేమ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చీరాల్లో ప్రారంభిస్తారు. రహదారుల నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యతతో నిర్మాణ పనులు చేపట్టాలని

0: మంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఆయుష్ వైద్య సేవల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి చేనేత రంగం ప్రత్యేకగా నిలుస్తోంది. స్వతంత్రోద్యమంలోనూ చేనేత కీలక పాత్ర పోషించింది. మహాత్మాగాంధీ ఖాదీ చరాక విశేష ప్రాధాన్యతనిచ్చి స్వదేశీ వస్త్రాల వినియోగాన్ని ప్రోత్సహించారు. 1905లో ప్రారంభమైన స్వదేశీ ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకుంటూ చేనేత రంగం ప్రాధాన్యాన్ని గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది. అదే ఏడాది ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలి జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించారు. చేనేత కార్మికులను ప్రోత్సహించడం, దేశీయ పరిశ్రమలకు మద్దతు ఇవ్వడం, చేనేత వస్త్రాల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు భారతీయ చేతి వృత్తుల కళాకారుల పనితనానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించేలా ఒక చేనేత వస్త్రాన్ని కొనుగోలు చేసి దాని వీడియోను రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా చీరాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా అక్కడ నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం నేతన్న సేవలో పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త సంక్షేమ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఈ పథకం కింద అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించనున్నారు. చీరాల కొత్తపేటలో జరిగే ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ
1: చేనేతలకు పెద్దపీట వేస్తూ మరి ఇంటర్నేషనల్ హ్యాండ్లూమ్స్ డే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. రాష్ట్ర పండగ మరి బాపట్ల జిల్లా మరి చిరాల నియోజకవర్గంలో ఈ రోజు ముఖ్యమంత్రి గారే నేతన్న సేవ పథకాన్ని కూడా ఇక్కడి నుంచే లాంచ్ అయిపోతున్నారన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ చేనేతలకు అందజేస్తున్నాం. అదే విధంగా ఫ్రీ పవర్ మరి హ్యాండ్లూమ్కి 200, పవర్ లూమ్కి 500 యూనిట్లు, ఉచిత విద్యుత్ కూడా అందజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించండి, చేనేతలకు అండగా ఉండాల్సిందిగా కోరుకుంటూ.
0: రహదారుల నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యతతో నిర్మాణ పనులు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో రోడ్డు అభివృద్ది సంస్థ అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాలను ఎక్కడికక్కడ నిలపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఔటర్ రీజనల్ రింగ్ రోడ్లు, నగరంలోని పైవంతెనలు, అండర్ పాసులు, ఇతర రహదారులను ఒకే వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు. రహదారుల కోసం చేపట్టే భూసేకరణలో జాప్యం చేయవద్దని, రోడ్ల ప్రణాళిక నిర్మాణంలో ట్రాఫిక్ విభాగం భాగస్వామ్యం ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో విఆర్ సిద్ధార్థ కళాశాల ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఆధ్వర్యంలో ప్రైమ్ వాలీబాల్ లీగ్ అండర్-21 ఓపెన్ సెలక్షన్ ట్రయల్స్ నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రైమ్ వాలీబాల్ లీగ్ ట్రయల్స్ను విజయవాడలో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు ట్రయల్స్లో ప్రతిభ కనబర్చి ప్రైమ్ వాలీబాల్ లీగ్లో ఆడే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టుల నియంత్రణపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా అధ్యక్షతన 53వ ప్రగతి సమావేశం నిన్న ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, పోలీసు ఉన్నతాధికారులు దృశ్య మాధ్యమ విధానం ద్వారా అమరావతి నుంచి పాల్గొన్నారు. సైబర్ నేరాల నియంత్రణకు రాష్ట్రాల్లో సైబర్ నేరాల సమన్వయ కేంద్రాలను బలోపేతం చేయాలని, E0 FIR వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలని పీకే మిశ్రా సూచించారు. అలాగే డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ ఆర్థిక మోసాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని, సైబర్ మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బెస్ట్ మార్కెటింగ్ విభాగంలో జాతీయ చేనేత అవార్డు గ్రహీత తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన నక్కా వెంకటేశ్వరరావు గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: వెంకటగిరి చీరలు గతంలో రాజుల కాలం నుంచి కూడా పోషించడం జరిగిందండి. అప్పట్లో 140

0: నెంబర్ భారంతో కూడా నీయటం కూడా జరిగింది. స్కూల్లో జామదాని వర్క్ గాని ఈ టెక్నిక్ మిగతా దగ్గరలా ఉన్నప్పటికీ కూడా అంత.
1: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
2: ఆంధ్రప్రదేశ్లో ఆయుష్ వైద్య సేవల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్టస్థాయి ఆయుష్ వైద్యుల సదస్సులో మంత్రి నిన్న మాట్లాడుతూ, రాష్టంలో నివారణాత్మక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడంలో ఇంటింటికి యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. జాతీయ ఆయుష్ మిషన్ కింద 257 కోట్ల రూపాయల నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. ధర్మవరం, పిఠాపురంలో ఆయుర్వేద వైద్య కళాశాలలు, ప్రొద్దుటూరులో యునానీ వైద్య కళాశాల ఏర్పాటుకు స్థల సేకరణ పూర్తయిందని మంత్రి తెలుపుతూ,
3: ఆయుష్ మంత్రిత్వ శాఖ మొదలైనప్పుడు మొట్టమొదటి బడ్జెట్ లో 2014-15 బడ్జెట్ లో కేవలం 1,070 కోట్లు మాత్రమే పెడితే అది కాస్త పెరిగి ఈ ఆర్థిక సంవత్సరంలో 4,500 కోట్లు కేవలం ఆయుష్ మాత్రమే కేటాయించారంటే ఆయుష్ మీద ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది. ఆ రంగంలో ఉంటున్న వారికి గౌరవాన్ని మరింత ఇన్వర్టింపజేయడం కోసం తద్వారా ఒక పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్య సంరక్షణ చేపట్టడం పైన ఎటువంటి దృష్టి పెట్టారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది.
2: వాతావరణం. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అలాగే తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో 2 విడతల్లో మొత్తం 8 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా కూసమంచి మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్లో నిర్మించనున్న 1 లక్ష ఇళ్లతో కలిపి 2 విడతల్లో మొత్తం 8 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధరతో పాటు సన్నధాన్యానికి క్వింటాకు 500 రూపాయల ప్రోత్సాహకం, రైతు భరోసా కింద ఎకరానికి 6,000 రూపాయలు అందిస్తున్నామని చెప్పారు. అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేసి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో భారత పరిశ్రమల సమైక్య సిఐఏ ఆధ్వర్యంలో పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్ సదస్సును నిన్న నిర్వహించారు. ఈ సదస్సు ప్రారంభోత్సవంలో సిఐఐ విశాఖపట్నం జోన్ చైర్మన్ జి కృష్ణమోహన్ మాట్లాడుతూ, రాష్ట్రాన్ని తూర్పు తీర లాజిస్టిక్స్ హబ్గా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఓడరేవుల సామర్థ్యాన్ని విస్తరించేందుకు రైల్వే రోడ్డు అనుసంధానం, లాజిస్టిక్స్ టెర్మినళ్లతో పాటు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జాతీయ చేనేత కళాకారులకు గుర్తింపు లభించేలా చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నేతన్న సేవలో పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త సంక్షేమ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చీరాల్లో ప్రారంభిస్తారు. రహదారుల నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యతతో నిర్మాణ పనులు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఆయుష్ వైద్య సేవల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

0: బి చక్రవర్తి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి గుడివాడ నందిని. ఇంకా గాంధీ మార్గం, పుష్పాంజలి, సినీ భక్తి గీతాలు ఉదయ సమీరాల్లో భాగంగా శ్రోతలు వినవచ్చు. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో డాక్టర్ కె సరస్వతి విద్యార్థి గానం వింటారు. వయోలిన్ శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు. 8:59 నుండి పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల కార్యక్రమంలో భాగంగా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత అవార్డ్ గ్రహీతతో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. అతిథి శ్రీ నక్కా వెంకటేశ్వరరావు, జాతీయ చేనేత అవార్డు గ్రహీత. పరిచయకర్త రావల సాయి శిరీష్. అనంతరం పాటల పలకి కొనసాగుతుంది. 11:00 మధురిమ పాత సినిమా పాటలు వింటారు. 11:10 నుండి గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి సమక్షంలో భారత ప్రభుత్వం వస్త్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నిర్వహిస్తున్న 12వ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ముగిసేంతవరకు 12:10 మధుమంజరి చిత్రగీతాలు. మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ఈ మధ్యాహ్నం 1:33 చేనేత కళల జరి భారతావని సంభాషణ ఉంటుంది. పాల్గొన్నవారు శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీదేవి. వాతావరణ సమాచారం. అనంతరం కర్ణాటక సంగీత కార్యక్రమంలో డాక్టర్ కె సరస్వతి విద్యార్థి గానం వింటారు. వయోలిన్ శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు. ఇక సాయంత్ర ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు, మధురమైన చిత్రగీతాలు వింటారు. 5:55 ఉద్యోగ వార్తలు. 6:00 సమాచారవాణి వాతావరణ వివరాలు తెలుసుకుంటారు. 6:10 ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా శ్రీ కోరువాడ సురేష్ డోలు లై విన్యాసం వింటారు. అనంతరం ఫిట్నెస్ మంత్ర వికాసం మున్నగ అంశాలు ఉంటాయి సాయం సమీరం కార్యక్రమంలో. 7:00 ప్రసార విశేషాలు. 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో జీవ నియంత్రణ పద్ధతులతో కొబ్బరిలో తెగుళ్ల యాజమాన్యం, ఈ అంశంపై అంబాజీపేట ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బి నీరజ్ గారి ప్రసంగం. ఇంకా జానపద గీతం. అనంతరం ఎల్నినో పరిస్థితులలో ఉత్తర కోస్తా రైతులకు శాస్త్రవేత్తల సూచనలు వ్యవసాయ సమాచారంలో తెలుసుకుంటారు. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 స్వరమాలిక సినిమా పాటలు. 8:15 టుడే ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో. స్పాట్ లైట్ 9:15 ఢిల్లీ కేంద్రం నుండి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 9:30 కరెంట్ అఫైర్స్ ప్రసారమవుతాయి. 10:00 పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయం ప్రసారమవుతుంది. రాత్రి 11:10 రేపటి ప్రసార ముఖ్యాంశాలు వాతావరణ వివరాలు తెలుసుకుంటారు. ఇవి ఈరోజు ప్రసారం కాబోయే కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈరోజు దేశవ్యాప్తంగా చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ దినోత్సవాన్ని ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉడాన్ విజన్ కింద పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఒడిశాలోని చాందీపూర్ సమగ్ర క్షిపణి పరీక్షా కేంద్రం నుండి మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని

0: వ్యూహాన్ని విజయవంతంగా ప్రయోగించారు. కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత్కు చెందిన తన్వీర్ శర్మ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తోటి క్రీడాకారిణి రక్షిత రామ్రాజ్తో తలపడతారు. ఈరోజు దేశవ్యాప్తంగా చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్లో జరిగే ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంత్ కబీర్ హ్యాండ్లూమ్ అవార్డులు, జాతీయ చేనేత పురస్కారాలు ప్రదానం చేస్తారు. చేనేత కళాకారుల ప్రతిభ, నూతన ఆవిష్కరణలు, చేనేత సంప్రదాయాల పరిరక్షణకు వారు చేస్తున్న కృషికి గుర్తింపుగా మొత్తం 22 అవార్డులు అందజేస్తారు. మన దేశంలో సుమారు 35 లక్షల మందికి పైగా చేనేత కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. వీరిలో 70% పైగా మహిళలే ఉన్నారు. వీరి సంక్షేమం, ఆర్థిక భద్రత లక్ష్యంగా కేంద్రం జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. చిన్న క్లస్టర్ల అభివృద్ధికి నిధులు అందించడంతో పాటు కోట్ల రూపాయల వ్యయంతో పనిషెడ్లు, ఆధునిక మగ్గాలు, ఎలక్ట్రానిక్ జకార్డ్ యంత్రాలను నేత కార్మికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల ఉత్పాదకత పెరగడంతో పాటు రోజువారీ ఆదాయం కూడా మెరుగుపడుతోంది. రుణ సదుపాయం విషయానికొస్తే నేత ముద్రా పథకం కింద తక్కువ వడ్డీ రేటుతో 100 కోట్ల రూపాయల రుణాలు మంజూరవుతున్నాయి. కార్మికుల కుటుంబాలకు బీమా రక్షణ కల్పించేందుకు జీవనజ్యోతి సురక్ష బీమా యోజన అమలు జరుగుతుండగా వారి పిల్లల చదువుల కోసం ప్రతి ఏటా ఉపకార వేతనాలు కూడా అందుతున్నాయి. ముడిసరుకు రవాణా భారాన్ని తగ్గించడానికి నూలుపై ధర రాయితీ ఇస్తుండగా చేనేత ఉత్పత్తులపై పన్ను భారాన్ని కూడా గణనీయంగా తగ్గించారు. అలాగే నేత కార్మికుల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో స్థానం కల్పించేందుకు డిజిటల్ వేదికల ద్వారా ప్రత్యక్ష విక్రయాలకు కొత్త మార్గాలు తెరుచుకుంటున్నాయి. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. స్వాతంత్ర సంగ్రామంలో భాగంగా 1905 ఆగస్టు 7 స్వదేశీ ఉద్యమం ప్రారంభమైందని, దీనిని పురస్కరించుకుని ఈ రోజున జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని మోదీ వీడియో సందేశంలో పేర్కొన్నారు. చేతితో వస్త్రాలు నేసే నేత కార్మికులు, కళాకారుల కుటుంబాలను ఆదుకోవాలని, స్వయం సమృద్ధి భారత్ నిర్మాణంలో వీరి పాత్ర కీలకమని అన్నారు. భారతీయులంతా కనీసం ఒక్క చేనేత వస్తువునైనా కొనుగోలు చేసి దానికి సంబంధించిన వీడియోను ప్రపంచవ్యాప్తంగా పంచుకోవడం ద్వారా భారతీయ కళాకారుల ప్రతిభకు గుర్తింపు తీసుకురావాలని మోదీ కోరారు.
1: मैं आज आग्रह करता हूं 7 अगस्त हैंडलूम डे होता है. हमने उत्साह और उमंग के साथ हैंडलूम डे मनाना है. हमारा काम है आत्मनिर्भर भारत बनाने के लिए हमारे इन छोटे छोटे छोटे गरीब परिवारों को भी आर्थिक रूप से समृद्ध करना. आइए हम स्वयं हैंडलूम से कुछ न कुछ खरीदें, उसका एक वीडियो बनाए और देश और दुनिया में उस वीडियो को प्रचारित करें ताकि हमारे बुनकर भाई बहनों के सामर्थ्य का परिचय दुनिया को भी हो.
0: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు విజయవాడలో అకాసా ఎయిర్, అలయన్స్ ఎయిర్ సీనియర్ నాయకత్వ బృందాలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉడాన్ విజన్ కింద పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని, ప్రతి 45 రోజులకు ఒక కొత్త విమానాశ్రయం అందుబాటులోకి వస్తోందని మంత్రి తెలిపారు. విమానాల సంఖ్యను పెంచడం, కార్యకలాపాలను మెరుగుపరచడం, భద్రతా ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ఈ సమీక్షలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే ప్రయాణికుల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత బలోపేతం చేసి వారికి మెరుగైన సేవలు అందించాలని ఈ సందర్భంగా సూచించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఒడిశాలోని చాందీపూర్ సమగ్ర క్షిపణి పరీక్షా కేంద్రం నుండి మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4 విజయవంతంగా ప్రయోగించారు. ఈ ప్రయోగం క్షిపణికి సంబంధించిన అన్ని సాంకేతిక కార్యాచరణ ప్రమాణాలను విజయవంతంగా నిరూపించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రయోగం దేశ వ్యూహాత్మక నిరోధక సామర్థ్యాలను బలోపేతం చేయడంలో మరొక మైలురాయిగా నిలిచిందని పేర్కొంది. ఈ విజయవంతమైన ప్రయోగంపై వ్యూహాత్మక బలగాల కమాండ్ DRDOలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. అత్యాధునిక సాంకేతికతలతో దేశ రక్షణకు కట్టుబడి ఉన్నామని ఆయన సామాజిక మాధ్యమాల్లో స్పష్టం చేశారు. జైపూర్లో జరుగుతున్న బ్రిక్స్ ఇండియా 2026 వాణిజ్య పరిశ్రమల మంత్రుల సమావేశంలో భాగంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్

0: గోయల్ ఈజిప్ట్, బ్రెజిల్ మంత్రులతో సమావేశమయ్యారు. ఈజిప్ట్ వాణిజ్య మంత్రి ఖాలెద్ హషెమ్ అలీ మహెర్తో జరిగిన సమావేశంలో ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని విస్తరించడం, పరస్పర అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంపై చర్చించారు. అలాగే బ్రెజిల్ మంత్రి మార్సియో ఫెర్నాండో అలియాస్ రోసాతో సమావేశమై వ్యవసాయం, ఇంధనం, ఔషధ రంగాల్లో ఉమ్మడి భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చలు జరిపారు.
1: బ్రిక్స్ అంతర్రాష్ట్రీయ సమూహ హై జిస్మే నౌ దేశ్ మిల్కర్ దునియా కే సామ్నే జో చునౌతియా హై జో హమ్ సబ్ అప్నే అప్నే దేశో కే ఆర్థిక ఔర్ ఔద్యోగిక వికాస్ కే లియే ఔర్ అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ కిస్ ప్రకార్ సే అచ్చీ నీతియో కే సాథ్ విశ్వభర్ మే ప్రగతి హో సకే ఉస్కీ చింతా కర్తే హై.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ న్యూఢిల్లీలో సింగపూర్ విదేశాంగ మంత్రిత్వ శాఖ శాశ్వత కార్యదర్శి ల్యూక్ గోతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తయారీ రంగాలు, సాంకేతికత, ఆహార భద్రత, ఇంధన ప్రవాహాల వంటి నూతన అవకాశాలతో పాటు భారత్ సింగపూర్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. అలాగే విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కూడా ల్యూక్ గోతో సమావేశమై భారత్ సింగపూర్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడం, ప్రాంతీయ ప్రపంచ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. దక్షిణ కొరియాలోని అసన్ నగరంలో జరుగుతున్న కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత్కు చెందిన తన్వీర్ శర్మ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తోటి క్రీడాకారిణి రక్షిత రామ్రాజ్తో తలపడతారు. ప్రీ క్వార్టర్స్లో శ్రియాన్షి వాలిశెట్టిని ఓడించి తన్వి క్వార్టర్స్కు చేరుకోగా జపాన్కు చెందిన మనమి సుయిజుపై విజయం సాధించి రక్షిత క్వార్టర్స్కు చేరుకుంది. మరొక మహిళల సింగిల్స్ క్వార్టర్స్ ఫైనల్లో అస్మిత చాలిహా టాప్ సీడ్ జపాన్ క్రీడాకారిణి హీనా అకేచితో తలపడతారు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత జోడి పృథ్వీ కృష్ణమూర్తిరాయ్ కృష్ణప్రసాద్ గారగా జంట సెమీఫైనల్ బెర్త్ కోసం మలేషియాకు చెందిన మాన్వెయి చాంగ్ సో ఉయి ఇక్ జోడితో తలపడుతుంది. ఉత్తరాఖండ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ ద్వీపాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఆ శాఖ తెలిపింది. ఇక జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహే, లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరేకాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈరోజు దేశవ్యాప్తంగా చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ దినోత్సవాన్ని ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉడాన్ విజన్ కింద పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఒడిశాలోని చాందీపూర్ సమగ్ర క్షిపణి పరీక్షా కేంద్రం నుండి మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4ను విజయవంతంగా ప్రయోగించారు. కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత్కు చెందిన తన్వీర్ శర్మ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తోటి క్రీడాకారిణి రక్షిత రామ్రాజ్తో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఉదయ సమీరాలు. ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట, అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత, ఈ అంశంపై కింగ్ జార్జ్ హాస్పిటల్ పిల్లల వైద్య విభాగాధిపతి డాక్టర్ బి చక్రవర్తి గారితో పరిచయ కార్యక్రమం, గాంధీ మార్గం, పుష్పాంజలి మునగ అంశాలు ఉంటాయి. ఈ కార్యక్రమాలు వినే ముందు చిన్న వాణిజ్య విరామం.
3: పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో

0: శుద్ధమైన ఉప్పు శుద్ధమైనది తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఈరోజు నేటి మాటలో మనం ముందుగా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు తెలుసుకుందాం. దారంతో కళను నేసిన చేతులు, నూలుపోగుతో సంస్కృతిని అల్లిన మనసులు, చేనేత వస్త్రంలో భారతీయతను ప్రతిబింబించిన శ్రమజీవులు మన చేనేత కార్మికులు. ప్రతి సంవత్సరం ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. 1905లో ఇదే రోజున ప్రారంభమైన స్వదేశీ ఉద్యమాన్ని స్మరించుకుంటూ భారతీయ చేనేత పరిశ్రమకు, చేనేత కార్మికులకు గౌరవం తెలిపేందుకు 2015 నుంచి ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నాం. భారతదేశ చేనేత పరిశ్రమకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. చేతితో నేసిన ప్రతి వస్త్రం మన సాంప్రదాయతకు, కళాత్మకతకు, నైపుణ్యానికి ప్రతీక. ఒక చీర అయినా, ఒక ధోతి అయినా, దాని వెనక ఎన్నో గంటల శ్రమ, ఓర్పు, అంకిత భావం దాగి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు చేనేత కళకు ప్రసిద్ధి చెందాయి. ఉప్పాడ, మంగళగిరి, ధర్మవరం, వెంకటగిరి, పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట వంటి అనేక చేనేత వస్త్రాలు దేశ విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఇవి కేవలం వస్త్రాలు మాత్రమే కాదు, మన సంస్కృతికి నిలువెత్తు ప్రతిరూపాలు. నేటి యాంత్రిక యుగంలో పవర్లూమ్ వస్త్రాల వినియోగం పెరగడంతో అనేక మంది చేనేత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. అలాంటి సమయంలో చేనేత వస్త్రాలను కొనుగోలు చేయడం ద్వారా మన వారి కుటుంబాలకు అండగా నిలవడమే కాకుండా భారతీయ సంప్రదాయాన్ని కూడా కాపాడిన వారమవుతాం. మహాత్మాగాంధీ స్వదేశీ ఉద్యమంలో ఖాదీకి ఇచ్చిన ప్రాధాన్యత మనకు స్ఫూర్తిదాయకం. స్వదేశీ వస్త్రాలను ప్రోత్సహించడం అంటే దేశీయ కళాకారులను గౌరవించడమే. 2026 సంవత్సరానికి గాను జాతీయ చేనేత దినోత్సవం అధికారిక నినాదం ఏంటంటే, ఓవెన్ బై హ్యాండ్స్, ఇన్స్పైర్డ్ బై ట్రెడిషన్, చెరిష్డ్ బై జనరేషన్స్. దీని అర్థం చేనేత వైభవం మన సాంప్రదాయం, తరతరాల పరిమళం అని. మరి దీనికి అనుగుణంగా ప్రతి ఇంట్లో కనీసం ఒక చేనేత వస్త్రాన్ని ఉపయోగించే అలవాటు పెంచుకుందాం. మన చేనేత కళాకారుల శ్రమకు గౌరవం తెలుపుదాం. వారి కళను, వారి జీవన విధానాన్ని, వారి వారసత్వాన్ని భావితరాలకు అందిద్దాం. ఈరోజు నేటి మాటలో రెండవ అంశం డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్, భారత హరిత విప్లవ పితామహులు. ఆయన జయంతి నేడు. ఆకలితో అలమటిస్తున్న దేశాన్ని అన్నపూర్ణగా మార్చిన మహనీయుడి గురించి ఈరోజు కొన్ని వివరాలు తెలుసుకుందాం. భారత వ్యవసాయ రంగంలో స్వర్ణాక్షరాలతో నిలిచిపోయిన పేరు ఎంఎస్ స్వామినాథన్ది. ఆయనను ప్రేమగా భారత హరిత విప్లవ పితామహుడు అని పిలుస్తారు. 1925 ఆగస్టు 7వ తేదీన తమిళనాడులోని కుంభకోణంలో జన్మించిన స్వామినాథన్ చిన్ననాటి నుంచే సేవాభావం, దేశభక్తి, క్రమశిక్షణ వంటి విలువలను తన తండ్రి నుంచి నేర్చుకుని జీవితానికి మార్గదర్శకంగా ఎంచుకున్నారు. మొదట జంతు శాస్త్రంలో విద్యాభ్యాసం చేసిన ఆయన జీవితాన్ని 1943లో జరిగిన బెంగాల్ కరువు పూర్తిగా మార్చేసింది. లక్షలాది మంది ఆకలితో మరణించిన ఆ దృశ్యాలు ఆయన మనసును కలిచివేశాయి. అప్పుడే భారతదేశంలో ఆకలి నిర్మూలన కోసం వ్యవసాయ శాస్త్రవేత్తగా సేవ చేయాలని ఆయన సంకల్పించారు. ఆ తర్వాత మద్రాస్ వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ విద్యను అభ్యసించి ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నత విద్యను పూర్తి చేశారు. నెదర్లాండ్స్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, అమెరికాలోని పరిశోధనలు నిర్వహించి

జన్యు శాస్త్రంలో అపార నైపుణ్యం సంపాదించారు. భారతదేశానికి తిరిగి వచ్చిన అనంతరం అధిక దిగుబడిని ఇచ్చే గోధుమ, వరి వంగడాల అభివృద్ధికి కృషి చేశారు ఆయన. నార్మన్ బోర్లాగ్ పరిశోధనలకు భారతీయ పరిస్థితులకు అనుగుణంగా రూపొందిస్తూ రైతులకు అందించిన ఫలితమే హరిత విప్లవం. ఈ విప్లవంతో దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి ఆహార భద్రత బలపడింది. స్వామినాథన్ కేవలం శాస్త్రవేత్త మాత్రమే కాదు, రైతుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన వ్యవసాయం, భవిష్యత్ తరాలకు ఆహార భద్రత వంటి అంశాలపై జీవితాంతం కృషి చేసిన దార్శనికుడు. ఆయన సేవలకు గుర్తింపుగా పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, ప్రపంచ ఆహార బహుమతి వంటి ఎన్నో అత్యున్నత పురస్కారాలు ఆయనను వరించాయి. ఒక వ్యక్తి సంకల్పం, పరిశోధన, సేవాభావం ఒక దేశ చరిత్రనే మార్చగలదని డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ జీవితం నిరూపించింది. ఎంఎస్ స్వామినాథన్ 98 సంవత్సరాల వయస్సులో 2023 సెప్టెంబర్ 28 తేదీన చెన్నైలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఇవి స్వామినాథన్ జీవిత విశేషాలు కొన్ని. ఈరోజు నేటి మాటలో ఆఖరిగా మనం వినబోయే ప్రముఖ వ్యక్తి ఎవరంటే మీకే తెలుస్తుంది, వినండి. కలం పలికితే వ్యక్తిత్వం, కలం కదిలితే జాతి చైతన్యం, ప్రకృతిని పద్యంగా, మానవత్వాన్ని సందేశంగా మలిచిన మహాకవి ఆయన. భారతీయ సాహిత్యానికి విశ్వవ్యాప్తి తీసుకొచ్చిన మహామనీషి. గీతాంజలితో ప్రపంచాన్ని పరవశింపచేసి ఆసియాకు తొలి నోబెల్ బహుమతిని అందించిన మహోన్నత వ్యక్తిత్వం ఆయనది. అలాంటి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జీవిత విశేషాలను ఈరోజు మనం తెలుసుకుందాం. భారతదేశపు గొప్ప సాహిత్యవేత్త, కవి, సంగీతకారుడు, చిత్రకారుడు, తత్వవేత్త, విద్యావేత్త, సామాజిక సంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రసిద్ధి చెందిన రవీంద్రనాథ్ ఠాగూర్ 1861 మే 7 తేదీన కలకత్తాలోని జోరాసాంకోలో జన్మించారు. ఆయన తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ బ్రహ్మ సమాజ్ నాయకుడు, తల్లి శారదాదేవి. ఠాగూర్ చిన్ననాటి నుంచే కవిత్వం, సంగీతం, కళలపై ఆసక్తి చూపారు. ఆయనకు 14 వయస్సులో తల్లి మరణించారు. దాంతో ఆయన ఇంట్లోనే విద్యను అభ్యసించారు. విద్య కోసం ఇంగ్లాండ్ వెళ్ళినా అక్కడ చదువు పూర్తి చేయలేదు. ఠాగూర్ తన రచనా జీవితంలో 60 పైగా కవితా సంకలనాలు, అనేక కథలు, నవలలు, నాటకాలు, పాటలు రచించారు. నోబెల్ సాహిత్య బహుమతిని అందుకుంది ఆయన రచించిన గీతాంజలి కవితా సంకలనం. ఆయన రచనలు బెంగాలీ భాషలో చాలా ప్రాచుర్యం పొందాయి. ఇది ఆసియా ఖండానికి వచ్చిన గీతాంజలికి ఆసియా ఖండంలో మొట్టమొదటిసారిగా తొలి నోబెల్ పురస్కారం వచ్చింది. ఆయన రచనలు భారతీయ సాహిత్యాన్ని ఆధునీకరించడంలో కీలక పాత్ర పోషించాయి. ఠాగూర్ సంగీతంలో కూడా గొప్ప కృషి చేశారు. ఆయన రచించిన జనగణమణ, భారతదేశ జాతీయ గీతం, అమర్ సోనార్, బంగ్లాదేశ్ జాతీయ గీతంగా స్వీకరించబడ్డాయి. ఇది ఒకే వ్యక్తి 2 జాతీయ గీతాలను రచించిన అరుదైన గౌరవం. ఠాగూర్ 1921 శాంతినికేతన్లో విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఇది ఒక ప్రత్యేక విద్యా సంస్థగా తత్వవేత్తల, కళాకారుల, విద్యార్థుల కోసం ఒక ఆధ్యాత్మిక సృజనాత్మక కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఆయన విద్యా విధానంలో సృజనాత్మకత, స్వతంత్ర ఆలోచనలకు ప్రాధాన్యమిచ్చారు. ఠాగూర్ బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించారు. 1919 జలియన్ వాలాబాగ్ మారణకాండ తర్వాత ఆయన బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన నైట్ బిరుదును తిరస్కరించారు. ఆయన రచనలు, సంగీతం, కళాకృషి భారతీయ సంస్కృతిపై అపార ప్రభావం చూపించాయి. ఆయన స్థాపించిన విశ్వభారతి విశ్వవిద్యాలయం ఇప్పటికీ విద్యాక్షేత్రంలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది. మాతృభూమి, మానవ సంబంధాల పట్ల అచంచలమైన నమ్మకం, ప్రేమాభిమానాలు కలిగి ఉన్న విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 1941 ఆగస్టు 7 తేదీన శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచివెళ్లారు. ఇవి ఈరోజు నేటి మాట విశేషాలు. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం.

0: ఇద్దరు అసాజ్లే. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విన్నారు. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ కార్యక్రమంలో తల్లి పాల వారోత్సవాల సందర్భంగా తల్లి పాల ప్రాముఖ్యత, ఈ అంశంపై కింగ్ జార్జ్ హాస్పిటల్ పిల్లల వైద్య విభాగాధిపతి డాక్టర్ బి చక్రవర్తి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి గుడివాడ నందిని.
1: పిల్లలు పుట్టాక వాళ్ళని పెంచే విధానంలో, పాలిచ్చే విధానంలో ఎన్నో అనుమానాలు ఉంటాయి.

0: తనకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి మన ఆకాశవాణి స్టూడియోకి విచ్చేశారు. విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కళాశాల కేజీహెచ్ హాస్పిటల్ ప్రముఖ పిల్లల వైద్య విభాగాధిపతి డాక్టర్ బిఎస్ చక్రవర్తి గారు. వీరితో మాట్లాడి చాలా విషయాలను తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ బిఎస్ చక్రవర్తి గారు.
1: నమస్కారం అండి.
0: బిడ్డ పుట్టగానే ముందుగా ఫీడింగ్తోనే మొదలవుతుంది. బిడ్డ పుట్టగానే ఏడ్చాడా లేదా అని చూస్తారు. గర్భం నుండి బయటకు వచ్చిన బిడ్డ మొదటి ఏడుపే ఆ బిడ్డకు మొదటి ఊపిరి అని అంటారు కదా. మరి బిడ్డ పుట్టిన గంటలోపు తల్లి శరీరంలో సహజంగా వచ్చే మురుపాలు బిడ్డకు అమృతంలా పనిచేస్తుంది అంటారు. మరి అమృతం లాంటి ఆ మురుపాలల్లో ఉండే ప్రత్యేకత ఏమిటి డాక్టర్?
1: నిజమేనండి, తల్లి మొదటి ప్రసవం అయిన వెంటనే వచ్చిన మొదటి పాలని మనం మురపాలని అంటాము. ఇది పచ్చగాను చిక్కగాను కొద్ది కొద్దిగాను వస్తూ ఉంటుంది. దీన్ని మురపాలని కూడా అంటారు. ఈ మురపాలు ఇంతకుముందు ఒక దురాచారం వలన దాన్ని డిస్కార్డ్ చేయడం అనేది జరుగుతూ వచ్చింది. అయితే ఈ మురపాల్లో మొదటగా అందులో ప్రోటీన్లు చాలా ఎక్కువ ఉంటాయి, బిడ్డకు అవసరమైన లవణాలు కూడా ఉంటాయి. చాలామందిలో ఒక అపోహ ఉంది, ఇది మొత్తం మీద చూసుకున్న ఒక స్పూను మురపాలు వస్తాయి, ఈ స్పూను మురపాలు పాడేస్తే ఏమిటి ఇస్తే ఏమిటి అని చెప్పి. ఈ స్పూను మురపాలు కూడా ఆ బిడ్డ కడుపు కెపాసిటీకి సరిపోతుందండి.
0: అంటే మురపాలు అనేవి ఒక స్పూనే వస్తాయి డాక్టర్?
1: మురపాలు ఒక స్పూన్ అంత మాత్రమే వస్తాయి, ఎందుకంటే మొదటి గంటలోనే అవి రావు. ఇవి కంటిన్యూస్గా బిడ్డ చీకుతున్నప్పుడు పాలు ఎక్కువగా రావడం అనేది జరుగుతుంటుంది. బిడ్డ ఇంకా ఏమి చీకకుండా ఆ మొదటి పాలు మాత్రము చాలా తక్కువ వస్తుంది. బిడ్డకి కావలసినంత ప్రోటీన్లు అలాగే లవణాలు ఇవి కాకుండా రోగ నిరోధక శక్తితో ఉన్న కణాలు ఇవన్నీ కూడా ఆ మురపాల్లో ఉంటాయి. బిడ్డకి ఆకలి తీరడంతో పాటు రక్షణ కూడా లభిస్తుంది. ఈ అధ్యయనాలన్నీ కూడా అలాగే సూచిస్తున్నాయి.
0: డాక్టర్ చాలామంది సంవత్సరం నుండి 2 సంవత్సరాల వరకు పాలు ఇస్తూ ఉంటారు. అసలు బిడ్డకు 8 నెలల పాటు పాలు ఇవ్వాలంటారు?
1: ఇది కూడా మంచి ప్రశ్న అండి, ఎందుకంటే చాలామందిలో అపోహలు కూడా ఉన్నాయి. 8 నెలలు ఇవ్వాలి ఏమిటి ఇవన్నీ కూడాను. బిడ్డకి మాత్రం మొదటి 6 నెలల్లో ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కంపల్సరీ అండి. ఎట్టి పరిస్థితుల్లో పాలు తప్పించి ఇంకేమీ ఇవ్వకూడదు. మిగతా అక్కడి నుంచి మనము పై ఆహారం పెడతాము. ఈ పై ఆహారంతో తల్లిపాలు కూడా కలిపి ఇవ్వాలి. ఎంతవరకు ఇవ్వాలంటే కనీసం ఒక 2 సంవత్సరాల వరకు ఇవ్వాలి. ఆ తర్వాత కూడా మనం ఇవ్వడానికి అవకాశం ఉంది, చెయ్యొచ్చు కూడాను.
0: ఈవెన్ తల్లిపాలు ఆ తర్వాత పాలల్లో కూడా విటమిన్స్ ఉంటాయి అంటారా?
1: ఉంటాయి. ఇలా చాలామంది అంటారు తల్లిపాలలో క్వాలిటీ తగ్గిపోతుంది కదా, ఇంకా అందులో ఏముంటుంది, బిడ్డకి ఏం సరిపోతుంది, దానివల్ల ఏమిటి ప్రయోజనాలు అని చెప్పి. ఇది ఒక పూర్తి అపోహ అండి. కాకపోతే బిడ్డ పెరిగే వేగానికి అవసరమైన శక్తి అందులో ఉండకపోవడం వల్ల మనం పై ఆహారం ఇస్తున్నాం. కనీసం 2 సంవత్సరాల వరకు మెదడు ఎదుగుదల ఉంటూనే ఉంటుంది. దీనికి సరిపడా ఈ DHA కానీ ARA కానీ ప్రత్యేకమైన కొవ్వు ఆమ్లాలు అందులో ఉండడం వలన మెదడు కూడా చాలా షార్పెన్గా తయారవుతుంది. తల్లిపాలు ఎంత సుదీర్ఘంగా ఇవ్వగలిగితే అంతవరకు ఇవ్వాలి.
0: ఇవ్వచ్చు అంటారు?
1: కంపల్సరీ ఇవ్వాలండి.
0: అంటే డాక్టర్ ఇప్పుడు మీరు పాలు 6 నెలల పాటు అయితే ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్తున్నారు
1: కదా, వితౌట్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ మిల్క్.
0: ఈ టైంలో తల్లి పాటించాల్సిన ఆహార నియమాలు ఏమైనా ఉంటాయా?
1: అంటే ఇంట్లో ఉండే ఆహారము తల్లికి ఇవ్వచ్చు అండి. దాంతోపాటు తల్లి ఎడిషనల్గా తల్లిపాలు ఇస్తున్నారు, మనం అదనపు ఆహారం కొంచెం మనం ఇస్తే మాత్రం తల్లికి మంచి బలం అనేది వస్తుంది. తల్లికి మాత్రం పౌష్టికాహారం కంపల్సరీగా ఇవ్వాలి.
0: అవును డాక్టర్. నెలలు గడిచే కొలది తల్లిపాలలో విభిన్న దశలు ఉంటాయంటారు కదా డాక్టర్, అది అంటే మొదటి దశలో వచ్చే పాలు, రెండవ దశ, ఇలా పాలల్లో రకాలు ఉంటాయండి?
1: ఇది కూడా చాలామందికి తెలియాల్సిన విషయం అండి. ఖచ్చితంగా ఇందాక మనం చెప్పుకున్నట్టు మొదట్లో మురపాలు వస్తుంది, తర్వాత కొంచెం మధ్యంతర పాలు అనేది వస్తాయి. కొంచెం అందులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్స్ ఇవన్నీ కూడా సమతుల పాలనలో ఉండదాన్ని మెచ్యూర్ మిల్క్ అంటాము. అది అరౌండ్ 1 వీక్ టైంలోకి వస్తుంది. ఇది కాకుండా ఇచ్చే పాల్లో కూడా క్వాలిటీలో కొంచెం తేడా ఉంటుంది. ఇమీడియట్గా మనం బిడ్డ పాలు తాగుతున్నప్పుడు 4 మిల్క్ అని అంటాము. ఈ మొదటి వచ్చే పాలలో ఎక్కువగా పల్చగా ఉంటుంది, నీరులా ఉంటుంది. దాంట్లో బిడ్డకి దాహం వేసినప్పుడు ఈ నీరులా ఉన్న పాలు చక్కగా పనిచేస్తాయి. పాలు ఇచ్చే దశలో చివరిగా మనకి హైండ్ మిల్క్ వస్తుంది. ఈ హైండ్ మిల్క్లో ఎక్కువగా కొవ్వులు ఉంటాయి. ఇది ఆకలి తీర్చడానికి ప్రకృతి ఏర్పాటు చేసిన ఒక గొప్ప అవకాశం అన్నమాట.
0: అంటే ఇప్పుడు మీరు చెప్పింది ఏ రోజుకి ఆ రోజు దశలు మారుతూ ఉంటాయా డాక్టర్, లేదంటే నెలలు

0: వచ్చే కొద్ది దశలు మారుతూ ఉంటాయి అంట?
1: లేదు, 1 వీక్ వరకు మెచ్యూర్ మిల్క్ తయారవడానికి టైం పడుతుంది. తర్వాత నుంచి మాత్రం ఈ ఫోర్ మిల్క్ హైండ్ మిల్క్ అనేది ప్రతి సెషన్లోనే ఉంటూనే ఉంటుంది. ఇది మాత్రం క్లియర్, ప్రతిసారి సెషన్లో రొమ్ము పూర్తిగా ఖాళీ చేయమని చెప్తాం. ఎందుకంటే చివరిలో హైండ్ మిల్క్ ఉంటుంది, దాంట్లో ఎక్కువ ఎనర్జీ ఎక్కువ పోషకాలు కూడా ఉంటాయి. కంప్లీట్గా ఒక రొమ్ము అయిపోయిన తర్వాతే రెండో రొమ్ము వైపు మనము చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
0: మరి తల్లి ఇచ్చే పాలు బిడ్డకు సరిపోయాయా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటారు?
1: ఎలా సరిపోతాయని మనకి తెలుస్తుంది అని అంటే మనకి రెండు రకాలుగా తెలుసుకోవచ్చు. బిడ్డ సంతృప్తిగా ఎక్కువసేపు పాలు తాగిన వెంటనే చక్కగా మంచి నిద్ర తీస్తుంది, తర్వాత

0: మూత్రం పోయడం అనేది జరుగుతుంది. మూత్రము కూడా కొంచెం లేత రంగులో ఉంటుంది. ఇంకా మూడో విషయం ఏంటంటే, మనము ప్రతి నెల అంగన్వాడీ దగ్గరికి కానీ ఆసుపత్రికి కానీ తీసుకెళ్తే బరువు చూసుకుంటే ఖచ్చితంగా బరువు పెరుగుదల మనకి కనిపిస్తుంటుంది. సో దాన్ని బట్టి బిడ్డకి పాలు సరిగ్గా అందుతున్నాయని మనకి మంచి సంకేతం అన్నమాట.
1: డాక్టర్ చక్రవర్తి గారు, కొంతమంది తల్లుల్లో పాలు సమృద్ధిగా ఉంటాయి, కానీ కొంతమందిలో బిడ్డకు సరి సరిపడని పాలను మాత్రమే అందించగలరు, కారణం ఏంటంటారు?
0: అలాంటిది ఏమి ఉండదండి. సరి సరిపడని పాలు అంటూ అంటే ఏమీ ఉండవు, పోహ మాత్రమే. ఎప్పుడు ఈవెన్ బలహీనమైన దశలో కూడా శరీరము మంచి క్వాలిటీ మిల్క్ సరిగ్గా సరిపోయేటట్టు ఇస్తుంది. పాలు సరిపోవట్లేదని ఒక ఆందోళన ఉండడం సహజం.
1: అంటే కొంతమంది పాలు పడలేదు అని అంటారు.
0: యా, పాలు పడలేదు ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు, కానీ పాలు ఖచ్చితంగా మనం సరైన ఆహారము తల్లికి ఇచ్చిన తర్వాత మంచి నీరు విశ్రాంతి ఇవన్నీ మనం ప్రొవైడ్ చేస్తే తల్లి ఏమాత్రం ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పాలు ఇవ్వడం జరిగితే మాత్రం పాలు సరిపోతాయండి.
1: మరి మందుల ద్వారా తల్లి పాల ఉత్పత్తిని పెంచవచ్చు అంటారా?
0: కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఒకవేళ నిజంగానే పాలు తగ్గింది ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వైద్యుడి సలహా మేరకు గెలక్టోగోక్స్ అని కొన్ని ఉన్నాయండి, అవి మనం వాడుకోవచ్చు. న్యాచురల్గా కూడా ఉన్నాయి, అల్లం బెల్లం వెల్లుల్లి ఇలాంటివన్నీ కూడా గెలక్టోగోక్స్. దీస్ ఆర్ ఆల్ న్యాచురల్ గెలక్టోగోక్స్, ట్రెడిషనల్, అందరికీ తెలిసే విషయం. గెలక్టోగోక్స్ మార్కెట్లో ఉన్నాయి, వైద్య సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి.
1: అంటే డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇలా మందుల ద్వారా పాల ఉత్పత్తిని పెంచి ఇవ్వడం బిడ్డకి సురక్షితమే అంటారా?
0: కొన్ని గెలక్టోగోక్స్ గుండె వేగాన్ని పెంచుతాయి, ప్రత్యేకమైన సందర్భాల్లో వాడాల్సిన అవసరం ఉంది కాబట్టి వైద్యులకు బాగా తెలుస్తుంది. వైద్య సలహా మేరకు మాత్రమే గెలక్టోగోక్స్ వాడాలి.
1: కొంతమంది పిల్లలు పాలు తాగరు, ఎందుకని?
0: అదే, బిడ్డ పాలు తాగకపోవడం వెనక అతను ఎప్పుడో ఏదో ఒక కారణం ఉంటుంది. నిప్పుల్ని సరైన పద్ధతిలో హోల్డ్ చేసుకుంటే దాన్ని పట్టు అనటం, లాచ్ అంటాం. ఈ లాచ్ సరిగ్గా లేకపోయి ఓన్లీ నిప్పులు పట్టుకొని చీకితే మాత్రం పాలు సరిగ్గా రావు. దానివలన వాడికి విసుగు వేస్తుంది, వాడికి దగ్గర ఉన్న ఎనర్జీ అంతా దాన్ని లాగడం, అలసిపోవడం ఇలా జరుగుతుంది. దానివలన వాడు పాలు తాగకుండా ఉండిపోవడం అనేది జరగచ్చు. బేసిక్గా గుటకేసినప్పుడల్లా ఊపిరి ఆపాలి, ఆల్రెడీ ముక్కు దెబ్బడితో ఉన్నప్పుడు వాడు పాలు సరిగ్గా తీసుకోలేడు. సో అందువలన అది ఒక కారణం అయి ఉండొచ్చు. మెయిన్ ఇంకొకటి ఏంటంటే నోటిపోత అంటాము, అలాంటి టైంలో కూడా పాలు సరిగ్గా తాగకపోవడం అనేది జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మధ్యలో బాటిల్ అలవాటు చేయడం. ఈ బాటిల్లో ఏమవుతుందంటే నిప్పులు చాలా పెద్ద రంధ్రం ఉంటుంది, అందువల్ల తేలిగ్గా పాలు ఆ బిడ్డకి అలవాటు అయిపోతుంది. మదర్ నిప్పుల దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఎనర్జీ స్పేర్ చేసి ఆ పాలు చేకడం అనేది జరగడం వలన వాడు బాటిల్ మిల్క్ వైపే వెళ్ళే అవకాశం ఉంటుంది.
1: ఎస్ డాక్టర్, పాలు ఇచ్చేటప్పుడు తల్లులు శుభ్రత ఏమైనా పాటించాలంటారా?
0: ఖచ్చితంగా, ప్రతి అంటే కొన్ని ప్రత్యేకమైన హైజీన్, నార్మల్ హైజీన్ మనం ఏదైతే చూసుకుంటామో అట్లాంటివి చేసుకోవడం ఉత్తమం అండి. మరి సబ్బు అనుకుంటే మళ్ళీ ఆ నిప్పులు డ్రై అయిపోవడం, క్రాక్స్ రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, కానీ బట్ మామూలు శుభ్రమైన క్లాత్తో క్లీన్ చేసుకోవడము, కొద్దిగా దుర్వాసన ఏమీ లేకుండా ఉండేటట్టు చూసుకోవడము ఇట్లాంటివి చేస్తే మాత్రం చాలా మంచి అలవాట్లు మనం.
1: డాక్టర్ చక్రవర్తి గారు, తల్లిపాలు వలన బిడ్డ ఎంత ఆరోగ్యంగా ఉంటాడో చెప్పారు, మరి బిడ్డకు పాలు ఇవ్వడం వలన తల్లికి ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా?
0: ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే చాలామందిలో ముఖ్యంగా తల్లులు మనకి ఏమిటి బెనిఫిట్ అనేది వాళ్ళకు కూడా తెలియాలి. పాలు ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత మనకి ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ హ్యాపీ హార్మోన్, బిడ్డకి తాగడానికి సహాయం చేస్తూనే తల్లికి మానసిక ప్రశాంతతని ఇస్తాయి. పిల్లలు పుట్టిన తర్వాత ఒక రకమైన వైరాగ్యము, డిప్రెషను, చాలామందిలో పోస్ట్నేటల్ డిప్రెషన్ అనే ప్రాబ్లం కొంతమంది ఫేస్ చేస్తుంటారు, అది మొదటిది. రెండోది ఏంటంటే పాలు ఇవ్వడం వలన బ్లీడింగ్ వెంటనే కంట్రోల్ అవుతుంది, మాయ కొంచెం వెంటనే కుంచుకుపోతుంది, అలాగే బిడ్డ సంచి కూడా కుంచుకుపోతుంది. దీంతో పాటుగా కొన్ని క్యాన్సర్స్ని కూడా ఈ తల్లిపాలు ఇచ్చే వాళ్ళలో తక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి.
1: డాక్టర్, మరి పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు తల్లులు ఎదుర్కొనే సమస్యలు ఏమైనా ఉంటాయా? ఒకవేళ ఉంటే వాటిని ఎలా పరిష్కరించుకోవాలి?
0: అంటే కరెక్ట్గా చెప్పండి, ఏం సమస్యలు అని మీరు అనుకుంటారు? మీరు తల్లులు వాళ్ళ సమస్య ఒకటేనండి, ఇది ప్రతి 2-3 గంటలకు ఒకసారి పాలు ఇవ్వాలి, అలా రోజులో 8 నుంచి 12 సార్లు, 24 గంటల్లో 8 నుంచి 12 సార్లు పాలు ఇవ్వడం అన్నది సాధారణమైన విషయం కాదండి. వాళ్ళకి మన ఫ్యామిలీ నుంచి సపోర్టు చాలా ఇంపార్టెంట్. తల్లికి కావలసినంత ఆహారము, వాళ్ళకి విశ్రాంతి, పాలు పెట్టిన వెంటనే సపోర్టుగా నిల్చుంటే తల్లి కొంచెం రెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.
1: మరి

0: రాత్రిపూట కూడా ఇలాగే ఇవ్వాలంటారా?
1: తల్లులు రాత్రిపూట కూడా పాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాత్రిపూట మనకి ప్రొలాక్టిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంటుంది. సో ఈ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ వలన తల్లిపాలు మార్నింగ్ పూట కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని నైట్ ఫీడ్స్ మేము ఎంకరేజ్ చేస్తుంటాం. ఉదయం పూట 6 సార్లు, నైట్ టైం 2 సార్లు అయినా ఇవ్వమని చెప్తాం. అంటే నిద్రకి భంగమే కదా. సో మరి నిద్ర భంగం అవుతున్నప్పుడు వాళ్ళకి ఇంకొంచెం శ్రమ కిందే ఉంటుంది.
0: ఎస్ డాక్టర్. డాక్టర్, ఇప్పుడు బిడ్డకు పాలు ఇవ్వడం ఆపవలసిన వయసు వచ్చాక కూడా తల్లికి పాలు వస్తే ఏం చేయాలి? ఇలా జరగడం వలన తల్లికి ఏమైనా సమస్యలు వస్తాయంటారా?
1: ఇది మీరు చెప్తుంది బ్రెస్ట్ ఎంగార్గ్మెంట్ అనే ప్రాబ్లం. కొన్నిసార్లు ఆపుదాము అని అనుకున్న పాలు వస్తున్నాయి అని అనుకుంటే, యూజువల్గా పాలండి బిడ్డ చీకడం తగ్గిపోతుందో అవి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. అందుకని ఏం చేయాలంటే మొదట్లో కొంచెం పిండిసి పాలని తీసేస్తే అవి ఆటోమేటిక్గా ఎంప్టీ అయిపోతుంటే.
0: డాక్టర్ చక్రవర్తి గారు, కొంతమంది తల్లులు బిడ్డలకు పాలు ఇవ్వడానికి ఇష్టపడరు, అలాంటప్పుడు తల్లి కానీ బిడ్డ కానీ ఎదుర్కొనే సమస్యలేంటి?
1: ఇష్టపడకపోవడం అన్నది దురదృష్టకరమైన పరిస్థితి అండి. మనకి ఏ తల్లి కూడా తనకి బిడ్డకి పాలు ఇవ్వకూడదు అని ఏమీ అనుకోరు. బిడ్డ కన్సీవ్ అయిన టైం దగ్గర నుంచి ప్రతి ఆరోగ్య కార్యకర్త, ప్రతి ఆశ, ANM, అంగన్వాడీ, డాక్టర్ గారులు, నర్సులు అందరూ, అలాగే సమాజం కుటుంబంలో సభ్యులు అందరూ కూడా తల్లిని స్ట్రాంగ్గా మోటివేట్ చేయాలి. ఎందుకంటే ప్రకృతి ఇచ్చిన అమూల్యమైన వరము తల్లిపాలే. కొన్నిసార్లు తల్లి తీవ్రమైన అనారోగ్యం ఉన్నప్పుడు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. అలాంటి టైంలోనే దాత తల్లిపాలు అన్న కాన్సెప్ట్ వచ్చింది ఇప్పుడు. అంటే దీన్ని డోనార్ మదర్ మిల్క్
0: అంటే డాక్టర్?
1: అయితే మనము ఇంతకుముందు ఎవరెవరైతే తల్లులు ఉన్నారో వాళ్ళకి కొంచెం అదనంగా వచ్చిన పాలను మేము సేకరిస్తాము ఈ మిల్క్ బ్యాంకులో. ఈ సేకరించిన పాలను మేము శుద్ధి చేసి స్టోర్ చేస్తాము. ఎవరికైతే పాలు రాకపోవడము లేదా ప్రత్యేక పరిస్థితుల్లో ఇవ్వలేకపోవడము అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ తల్లిపాలు ఇలాంటి అవసరమైన పిల్లలకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.
0: అంటే ఇప్పుడు ఆ మిల్క్ బ్యాంక్స్ అనేవి ఉన్నాయా డాక్టర్?
1: ఎస్, మిల్క్ బ్యాంక్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి.
0: అంటే మన KGH లో?
1: మన KGH లో అన్నది ఇప్పుడు బిగ్గెస్ట్ మిల్క్ బ్యాంక్ రాబోతుంది. అది అందుబాటులోకి వస్తే ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితుల్లో కూడా మన తల్లిపాలు అందించే అవకాశం కలుగుతుంది.
0: అవును డాక్టర్. డాక్టర్, ఇప్పుడు ఉద్యోగాలు చేసే మహిళలు బిడ్డకు సమయానికి పాలు ఇవ్వడం కష్టం, వారికి మీరిచ్చే సలహాలు ఏమిటి?
1: ప్రధానంగా మనం మెటర్నిటీ లీవ్ అయిపోతుంది, మెటర్నిటీ లీవ్ ఇస్తుంది. ప్రైవేట్ ఉద్యోగులకి మెటర్నిటీ లీవ్ దొరకకపోవడం అనేది దురదృష్టకరం అండి. మేము గవర్నమెంట్ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు, మెటర్నిటీ లీవ్ ఇచ్చేలాగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. బట్ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఒకవేళ అంటే కుదరనప్పుడు ఏం చేయాలి అంటే, ప్రతి ఉద్యోగ కేంద్రంలో కూడా బ్రెస్ట్ ఫీడింగ్ కార్నర్స్ అలాగే క్రెచ్లు కూడా ఏర్పాటు చేస్తే ఈ సమస్యకి పరిష్కారం ఒక రకంగా దొరుకుతుంది. ఉద్యోగానికి వెళ్లే ముందు ఒకసారి పాలు ఇవ్వడము, మధ్యలో పాలుని పిండి దాన్ని మళ్ళీ కావాలంటే ఇంటికి తీసుకురావచ్చు.
0: డాక్టర్, ఇప్పుడు తల్లిపాలు లేని వారు బిడ్డకు ఆవు పాలు ఇవ్వచ్చు అంటారా?
1: తల్లిపాలుకి ఆవు పాలకి వచ్చినప్పుడు ఆవు దూడకి ఏదైతే అవసరమో దాంట్లో ఎక్కువ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, అలాగే దానికి సరిపడా ఇనుము ఉంటుంది. మనిషికి సరిపడా ఇనుము అని ఉండదు. మనం ఆవు పాలు ఇవ్వడం మొదలు పెడితే అందులో ఉన్న హై ప్రోటీన్ కొంచెం ప్రాబ్లమాటిక్ మన బేబీస్కి. జీర్ణకోశ సమస్యలు కూడా రావచ్చు. ఈ ఇనుము లేకపోవడం వల్ల రక్తహీనత అనేది వస్తుంది. కొంచెం ఏమాత్రం తేడా ఉన్నా సరే విరోచనాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ విరోచనాలతో మీకు తెలియదు కాదు చాలా సమస్యలు ఉన్నాయి.
0: డాక్టర్, ఇప్పుడు డబ్బా పాలు తాగే పిల్లలు భవిష్యత్తులో ఏమైనా సమస్యలను ఎదుర్కొంటారంటారా?
1: ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న, మంచి ప్రశ్న. డబ్బా పాలు తాగే పిల్లల్లో తల్లిపాల్లో ఉన్న పోషక గుణాలు డబ్బా పాల్లో ఉండొచ్చు, కానీ యాంటీబాడీస్, గ్రోత్ హార్మోన్స్, గ్రోత్కి సంబంధించిన హార్మోన్స్, కొన్ని ఎంజైమ్స్ ఇవన్నీ కూడా డబ్బా పాల్లో ఉండవు. డబ్బా పాలు అందులో ఎన్ని పాలు ఉంటే అన్ని పాలు తాగేస్తాడు. దీనివల్ల భవిష్యత్తులో ఉబ్బకాయం వచ్చే అవకాశం ఉంది. అదే తల్లిపాల్లో అనుకోండి, రొమ్ములో ఉన్న ఎంత అయితే ఉందో అంతే తాగుతాడు.
0: ఓకే డాక్టర్. గర్భం దాల్చిన తల్లికి అలాగే పుట్టిన తర్వాత బిడ్డకి గవర్నమెంట్ వారు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిండిని సప్లై చేస్తారు, ఆ పిండి మంచిదే అంటారా?
1: చాలా మంచిదండి, చాలా మంచి ప్రశ్న కూడా ఇది, చాలా మంచిది. బాలామృతం అనేది అంగన్వాడీలో దొరుకుతుంది. మన అంగన్వాడీ సోదరిమణులు చాలా గొప్ప పని చేస్తున్నారు. దీంట్లో ఇనుము, ఇతర ఖనిజాలు, ప్రోటీన్లు ఇవన్నీ కూడా

0: గవర్నమెంట్ ఉచితంగా తల్లులకి అందేటట్టు చేయడం జరుగుతుంది.
1: ఓకేనండి. చిన్నపిల్లలకు తీపి ఉప్పు అలవాటు చేయొద్దు, చప్పగా ఇవ్వండి అంటారు కదా, ఎందుకని డాక్టర్?
0: రెండింటికి కూడా వేరువేరు కారణాలు ఉన్నాయండి. ఉప్పు విషయంలో అయితే పసిబిడ్డ మూత్రపిండాలు ఇంకా పూర్తిగా పరిణితి చెందవండి. ఎక్కువ ఉప్పు వాడితే ఆ మూత్రపిండాల మీద భారం మోపుతుంది, అదొకటి. తీపి విషయంలో అయితే దాంట్లో ఏమీ మిగతా విటమిన్లు ఖనిజాలు ఏమి ఉండవు, పంటికి పుచ్చు వచ్చే అవకాశం ఉంది.
1: డాక్టర్ చక్రవర్తి గారు, శిశువుల కోసం తల్లులకు మీరిచ్చే సందేశం ఏమిటి?
0: నేను సుమారుగా 2 దశాబ్దాలు పైగా వేలాది మంది బిడ్డలను చూశాను, కానీ ఒక బిడ్డ ప్రాణాన్ని కాపాడడంలో తల్లి రొమ్ము అంత శక్తివంతమైనది ఇంకొకటి లేదు. అమ్మలకి నేను చెప్పే సందేశం ఏంటంటే, అమ్మలారా మీ పాలు సరిపోతాయి, పుట్టిన మొదటి గంటలోనే పాలు మొదలుపెట్టండి, మర్రుపాలు పారేయకండి, 6 నెలలు కేవలం తల్లిపాలు, తర్వాత ఇంటి ఆహారంతో పాటు 2 ఏళ్ళు కొనసాగించండి. కుటుంబ సభ్యులారా, మీరందరూ ఆ తల్లి వెనుక నిలబడండి. తల్లి ఇచ్చే ప్రతి చుక్కపాలు ఒక వ్యాక్సిన్, ఒక ఔషధం, ఒక ఆశీర్వాదం. ఆమె కేవలం ఒక బిడ్డకు ఆహారం ఇవ్వడం లేదు, ఒక తరానికి ఆరోగ్యాన్ని రాసిస్తుంది.
1: చాలా మంచి విషయాలను చెప్పారు డాక్టర్ బిఎస్ చక్రవర్తి గారు. మా ఆహ్వానాన్ని మన్నించి మా స్టూడియోకి విచ్చేసి మా శ్రోతలకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేసినందుకు మా ఆకాశవాణి తరపున మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు.
0: ధన్యవాదాలండి.
2: ఇంతవరకు మీరు ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత ఈ అంశంపై కింగ్ జార్జ్ హాస్పిటల్ పిల్లల వైద్య విభాగాధిపతి డాక్టర్ బి చక్రవర్తి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి గుడివాడ నందిని. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు గాంధీజీ స్మృతి చిహ్నంగా వారం వారం ప్రసారమవుతున్న గాంధీ మార్గం వింటారు.

బాపూజీ అంగవస్త్రధారణ జగద్విదితం మాత్రమే కాకుండా చరిత్రాత్మకం కూడా. ఆయన కొంతకాలం పాటు ఆడంబర జీవితాన్ని గడిపారు. ఇంగ్లండ్లో న్యాయశాస్త్ర విద్యార్థిగా ఉన్న రోజులలో పెద్ద మనిషిలా కనిపించాలన్న వ్యామోహం గాంధీజీని ఆవహించింది. తాను బొంబాయిలో కుట్టించుకున్న దుస్తులను అవతల పారేసి లండన్లోని సూటు కొనడం కోసం 10 పౌనులు ఖర్చు పెట్టారు. జేబు గడియారానికి 2 పేటల బంగారు గొలుసు కొన్నారు. నెక్టై ధరించడం మొదలుపెట్టారు. ఆ రోజులకు అనుగుణంగా తల దువ్వుకోవడం అలవర్చుకున్నారు. ఆఖరికి పొడుగు టోపీ, టాప్ హ్యాట్ను కూడా ధరించేవారు. ఈ వేషం కోసం రోజుకి 1 గంట సేపు అద్దం దగ్గర గడిపేవారు బాపూజీ. ఒక మూల ఈ ఆడంబరానంతటికీ గురైన గాంధీజీ అంతర్వాణి మాత్రం, నువ్వు ఇక్కడికి బారిస్టర్ అవడానికి వచ్చావు కానీ ఇక్కడ వేషభాషలు నేర్చుకోవడానికి రాలేదని చెప్తూనే ఉండేది. ఆ తర్వాత కాలంలో ఆయనకు సత్యం బోధపడింది. తర్వాత కాలంలో గాంధీజీ వేషధారణలో వ్యత్యాసం స్పష్టంగా కనిపించేది. నిరాడంబరంగా జీవించడం మొదలుపెట్టారు. విదేశాల్లో చదువుకున్నప్పుడు, న్యాయవాదిగా ఉన్నప్పుడు పాశ్చాత్య దుస్తులు ధరించిన ఆయన భారత ప్రజల దారిద్రాన్ని చూసిన తర్వాత విలాసవంతమైన దుస్తులను పూర్తిగా ఛేదించారు. దేశంలోని సామాన్య ప్రజలతో తాను కూడా ఒక్కరిగా ఉండాలనే సంకల్పంతో ఖాదీతో నేసిన సాధారణ ధోతి, ఒక శాలువాని మాత్రమే ధరించేవారు.

ఆయన దృష్టిలో వస్త్రధారణ ఆడంబరానికి గుర్తు కాకుండా ఆత్మగౌరవానికి, స్వదేశీ భావనకు ప్రతీక. ఖాదీ ధరించడం ద్వారా స్వదేశీ ఉద్యమానికి ఊతమిచ్చారు ఆయన. విదేశీ వస్త్రాలను పూర్తిగా బహిష్కరించి స్వయంగా చరకా తిప్పి నూలు వడికి ఖాదీని ప్రోత్సహించారు. దాంతో ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. ఇది గాంధీజీ గారికి ఆయన వేషం పట్ల వచ్చిన మార్పు.

గాంధీజీ స్మృతి చిహ్నంగా వారం వారం ప్రసారమవుతున్న గాంధీ మార్గం విన్నారు శ్రోతలు. ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పుష్పాంజలి సినీ భక్తి గీతాలు.

0: పూజ చిత్రం నుండి వాణి జయరాం పాడిన పాట విన్నారు.
1: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఈమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
0: సమాచారవాణి వింటారు. వైజాగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో వైజాగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ఆగస్టు 23, 24, 25 తేదీల్లో 3 రోజుల పాటు నూతన ప్రతిభను ప్రోత్సహించేందుకు ఒక ప్రత్యేకమైన ఫిలిం స్క్రిప్ట్ రైటింగ్ వర్క్షాప్ను నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9391477746. ఫోన్ నంబర్ మరొకసారి 9391477746. సమాచారవాణి విన్నారు. ఈ ప్రసారంలో ఈ ఉదయం 11భారత ప్రభుత్వం వస్త్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నిర్వహిస్తున్న 12వ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీ వార్తా ప్రసారం. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వార్తా వ్యాఖ్య.
1: వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ఫర్ నషాముక్త యువత కార్యక్రమంపై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఉన్న దేశం. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉన్నప్పుడు వారి శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలు ఉత్పాదక రంగాల వైపు మల్లుతాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వ్యసనాలకు దూరంగా ఉండే యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. దేశ అభివృద్ధికి యువతే ప్రధాన పునాది కాబట్టి వారిని వ్యసనాల బారిన పడకుండా కాపాడటం వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ లక్ష్య సాధనకు అత్యంత ఆవశ్యకం. అందుకే కేంద్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టి యువతకు అవగాహన కల్పించేందుకు 100 వారాల నషాముక్త్ అభియాన్ జాతీయ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అందులో భాగంగా యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు ఉద్దేశించిన వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ఫర్ నషాముక్త్ యువత కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 ఆగస్టున దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 1 కోటి మందికి పైగా యువత ఈ కార్యక్రమంతో అనుసంధానమయ్యారు. ఈ కార్యక్రమంపై ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, ఈ ఉద్యమం వ్యక్తిగత శ్రేయస్సుకే పరిమితం కాకుండా కుటుంబాలు, సమాజం, దేశం మొత్తానికి మేలు చేకూర్చే దిశగా ఉంటుందని పేర్కొన్నారు. నషాముక్త్ యువ ఫర్

0: వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కార్యక్రమం వికసిత్ భారత్ నిర్మాణానికి శారీరకంగా ఆరోగ్యవంతమైన, మానసికంగా దృఢమైన, ఆత్మవిశ్వాసంతో నిండిన ఇలాంటి వ్యసనాలకు బానిస కాని యువత అత్యంత అవసరమని ఉద్ఘాటించారు. మత్తు వ్యసనం నుంచి బయటపడటంలో సమాజ సహకారం, యోగా, ధ్యానం, ఆధునిక పునరావాస కేంద్రాల సామర్థ్యాన్ని ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సామాజిక గౌరవం గురించిన అనవసర ఆందోళనల కంటే వైద్య సహాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని కుటుంబాలకు విజ్ఞప్తి చేస్తూ, ప్రమాదంలో ఉన్న పిల్లలు ఈ మత్తులో చిక్కుకోకుండా కాపాడటానికి ఇంట్లో స్వేచ్ఛగా సంభాషించే వాతావరణాన్ని ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలపై జరుగుతున్న ఈ కీలక పోరాటంలో బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, నషాముక్తు యువఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ప్రారంభం ప్రధానమంత్రి వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేసే దిశగా మరో కీలక మైలురాయి అని పేర్కొన్నారు. ఈ దార్శనికతతో యువతకు స్వచ్ఛంద సేవ, నాయకత్వం, మార్గదర్శకత్వం, దేశసేవలో పాల్గొనే అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం మై భారత్ వేదికను ఏర్పాటు చేసిందని, దీని ద్వారా దేశవ్యాప్తంగా 2 కోట్లకు పైగా యువత అనుసంధానమయ్యారని ఆయన తెలిపారు. ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థలతో సంప్రదింపుల ద్వారా రూపొందిన 100 వారాల కార్యాచరణ ప్రణాళిక కాశీ డిక్లరేషన్ మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ప్రజా ఉద్యమానికి పునాది వేశాయని వివరించారు. వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కోసం నషాముక్తు యువత కార్యక్రమంలో భాగంగా ప్రతి ఆదివారం స్పోర్ట్స్ ఈవెంట్లు, వాగ్దాన్, యోగా, ధ్యాన శిబిరాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, వీధి నాటకాలు, చర్చావేదికలు నిర్వహిస్తున్నారు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాల ద్వారా విద్యార్థుల్లో చైతన్యం కల్పిస్తున్నారు. మై భారత్ పోర్టల్ ద్వారా యువకులు ఆన్లైన్లో నషాముక్తు ప్రతిజ్ఞ తీసుకుని డిజిటల్ సర్టిఫికేట్ పొందవచ్చు. సంగీతం, ర్యాప్, పెయింటింగ్ వంటి పోటీలను కూడా నిర్వహిస్తున్నారు. మత్తుకు బానిసలైన వారిని శిక్షించకుండా వారిని పోరాట యోధులుగా గుర్తించి కౌన్సిలింగ్, వైద్య సహాయం ద్వారా తిరిగి సమాజంలో సాధారణ జీవితం గడిపేలా పునరావాస కేంద్రాల సాయం అందిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పవచ్చు. మాదక ద్రవ్యాల అలవాటుకు దూరంగా ఉండటం వల్ల యువతలో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత పెరుగుతాయి. ఈ అభియాన్ ద్వారా యువత తమ దృష్టిని చదువు, క్రీడలు, నైపుణ్యాభివృద్ధిపై కేంద్రీకరించవచ్చు. మై భారత్ పోర్టల్ ద్వారా సంగీతం, ర్యాప్, వీధి నాటకాలు, పెయింటింగ్, వక్తృత్వం వంటి పోటీల్లో పాల్గొని తమ సృజనాత్మకతను నిరూపించుకునే అవకాశం లభిస్తుంది. నైపుణ్యం, క్రమశిక్షణ కలిగిన యువత దేశంలో కొత్త స్టార్టప్లు, పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తారనేది సుస్పష్టం. మాదక ద్రవ్యాలకు బానిసలు కాని యువత మాత్రమే స్వయం సమృద్ధి కలిగిన భారతదేశాన్ని నిర్మించగలరు. మాదక ద్రవ్యరహిత యువత వికసిత్ భారత్కు బలమైన పునాది అని చెప్పవచ్చు. యువతను వ్యసనాల నుండి రక్షించి వారిని దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయడం ద్వారానే 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే సంకల్పం నెరవేరుతుంది. ఆ సంకల్పాన్ని సాకారం చేసేందుకు వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ఫర్ నషాముక్తు యువత కార్యక్రమం దోహదపడుతుందని ఆశిద్దాం. వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ఫర్ నషాముక్తి యువత కార్యక్రమంపై వార్తా వ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు. రచన ఎమ్మెల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: కర్ణాటక సంగీతం. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో డాక్టర్ కె సరస్వతి విద్యార్థి గానం వింటారు. వయోలిన్ శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు. ముందుగా వినండి వాడే వెంకటాద్రి, వసంతరాగంలో అన్నమాచార్య కీర్తన, ఆదితాళం.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఇప్పుడు వినండి, తెలిసితే మోక్షము హంసనాదం రాగంలో అన్నవాచార్య కీర్తన రూపకతాళం.

0: ఇంతవరకు మీరు డాక్టర్ కె సరస్వతి విద్యార్థి గారి గానం విన్నారు. వయోలిన్ శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి గారు, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు గారు. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి ఫోరిన్ లైవ్ కార్యక్రమం. మరి ఈ కార్యక్రమానికి శ్రోతలు మీకు ఇష్టమైన పాటను కోరి వినేందుకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0891 2727244. మరొక ఫోన్ నెంబర్ 0891 2727288. మరి ఈనాటి పాటల పల్లకిని ఒక మంచి పాటతో మొదలు పెడదామా?

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: నా పేరు కే రాజు, విజయనగరం నుంచి.
0: చెప్పండి రాజుగారు.
1: ఇవాళ చేనేత వస్త దినోత్సవం కదా,
0: అవునండి.
1: శోభన్ బాబు జయప్రదగా నటించిన దేవత సినిమాలో సుశీల బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, వేటూరు గారి రచన,
0: ఓకే అండి.
1: చక్రవర్తిగా సంగీతం.
0: ఓకేనండి, అన్ని వివరాలు చక్కగా తెలియజేశారు. మీరు కోరిన పాట వస్తుంది, మరి వినండి.
1: తీరా కట్టిన సింగారం.

0: చలన్ని అందమైన పందిరాయను ఆనందం అందుకుని చంద్రుడాయను
1: కళ్ళు రెండు నీ కోసం కాయలాయను పెళ్లి నాటికి అవి మాగి ప్రేమ పండును.

0: ഹലോ.
1: നമസ്കാരം മാഡം.
0: നമസ്കാരം അണ്ടി.
1: రక్తసంబంధాల కృష్ణాదేవి పాట కావాలండి.
0: అలాగే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి.
1: జనారంకి రామకృష్ణ అండి.
0: రామకృష్ణ. ఏ పాట అయినా పర్వాలేదండి.
1: ఏ పాట వేసినా పర్లేదు మేడం గారు, కృష్ణ పాట కావాలి.
0: సరేనండి, తప్పకుండా.
1: సరే.

0: హలో, పాటల పల్లకి.
1: హలో, నమస్తే మేడం. బాగున్నారా?
0: బాగున్నానండి. నమస్కారం అండి, చెప్పండి.
1: మీ కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి, చాలా సంతోషంగా వింటున్నామండి.
0: చాలా సంతోషం అండి, మాకు కూడా మీకు నచ్చినందుకు.
1: థ్యాంక్ యూ అండి. నా పేరు మెర్సారావుని అల్మెన్స్లేరే పెదపి నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: చెప్పండి.
1: ఇవాళ జయప్రదా గారు పుట్టినరోజు సందర్భంగా వేట సినిమాలోను ఓ రాణి మహారాణి అన్న సాంగ్ కావాలి మేడం.
0: అలాగేనండి, తప్పకుండాను. మీరు కోరిన పాట వస్తుంది, మరి వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: నా పేరు సుబ్బలక్ష్మి అండి. నేను క్రాప్ నుంచి చేస్తున్నాను మేడం గారు.
0: ఎక్కడి నుంచి అండి?
1: క్రాప్ అండి.
0: చెప్పండి సుబ్బలక్ష్మి గారు, ఏ సినిమాలోంచి ఏ పాట వింటారు ఈరోజు?
1: మాకు మాపల్లుడు గోపాలు సినిమా లేదండి, రాణి రాణమ్మ అన్న పాట కావాలి మేడం గారు. ఈ పాట ముందుగా మీకోసం, రేడియో సార్ అందరి కోసం మేడం గారు.
0: అలాగేనండి, తప్పకుండా. మీకోసం, మనందరి కోసం మీరు కొన్ని పాట వస్తుంది వినండి.
1: అలాగే మేడం.

0: హలో,
1: హలో, నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి.
1: అండ్ గుడ్ మార్నింగ్.
0: వెరీ గుడ్ మార్నింగ్, చెప్పండి.
1: థ్యాంక్స్ మేడం గారు. నా పేరు కళ్యాణి, వైజాగ్ మురళీనగర్ బాలబాల్ స్కూల్ ఏరియా నుంచి మాట్లాడుతున్నాను మేడం గారు.
0: కళ్యాణి గారు చెప్పండి.
1: మేడం గారు, ఉదయం మీరు నేటి మాటలు చెప్పారు కదా, చేనేత అన్నల దినోత్సవం అని. చేనేత అందరికి నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను మేడం గారు నా తరపు నుంచి. ఈ సందర్భంగా మిస్టర్ పెళ్ళంలో సరికొత్త చీర నేయించిన నా పాట అయ్యాను మేడం గారు.
0: సరికొత్త చీర మిస్టర్ పెళ్ళం నుంచి కాదండి, అది పెళ్లి పుస్తకంలో ఉంది.
1: సారీ మేడం గారు.
0: అవునా, సరే వినండి.
1: పాట వేసి

0: हेलो हेलो
1: హలో,
0: చెప్పండి. నమస్తే అండి.
1: నమస్తే అండి. మేడం గారు, సార్ మాకు శ్రీనివాస కళ్యాణంలోని తొమ్మిదే తొమ్మిదే పాట కావాలండి.
0: అలాగేనండి, మీరు కోరిన పాట అయితే వేస్తాను. మరి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తారో చెప్పేయండి.
1: నేను బొబ్బిలి నుంచి ఫోన్ చేస్తున్నా అండి. అప్పారావు అండి నా పేరు,
0: అప్పారావు గారు. ఓకేనండి,
1: జూబ్లీ రోడ్లోని.
0: అలాగేనండి,
1: ఓకే,
0: తప్పకుండా
1: థ్యాంక్
0: మీరు
1: యూ.
0: కోరిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే.

0: హలో.
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి.
1: సీతారాముల కళ్యాణం మేడం గారు, పాత చిత్రము.
0: అలాగేనండి. ఏ పాట అండి?
1: సరసాల జవరాలను నేనే కదా అనే పాట మేడం గారు.
0: అలాగే. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పేయండి మరి.
1: పుల్లన్న నా పేరు. అనంతపూర్ జిల్లా సనప గ్రామం మేడం గారు.
0: ఓకేనండి. మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్కారం అండి.
1: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు, అనకాపల్లి గౌరపాలి నుంచి మాట్లాడుతున్నానండి.
0: వెంకట్రావు గారు చెప్పండి.
1: మాకు జగదీకుడి కథలో ఘంటసాల గారు పాడారమ్మా, ఓ చెలి ఓ చెక్కి ఓ మది మోహిని పాట వినిపించండి అమ్మా.
0: తప్పకుండానండి, మీరు కొన్ని పాట వస్తుంది వినండి.

0: హలో,
1: నమస్కారం మేడం.
0: నమస్కారం అండి.
1: గటప నుంచి మాట్లాడుతున్నా, నా పేరు మణికంఠ.
0: చెప్పండి మణికంఠ గారు.
1: చక్రదొంగ సినిమా నుంచి పాట కావాలండి.
0: ఏ పాట ఇమ్మంటారు?
1: తొక్కల్లో సింధ్రుడు అన్న పాట.
0: అలాగేనండి.

0: శ్రోతలు పాటల పల్లెకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వాణిజ్య విరామం.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
5: చిక్కుకున్నాడు.
6: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
9: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
8: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
9: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
8: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
9: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
8: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
9: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECI NET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
8: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి.

0: ఆంధ్రప్రదేశ్.
1: హలో.
2: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి.
2: మేము ముందుగా చేనేత దినోత్సవ శుభాకాంక్షలు మేడం మిత్రులందరికీ.
1: శ్రోతలందరికీ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు అండి. చెప్పండి, ఏ సినిమాని చేపాటు వింటారు?
2: మాది వృత్తి కూడా అదేనండి. మాది టై అండ్ డైస్ టై అండ్ డై ఉత్పత్తి చేస్తాము, ప్రొడక్షన్ చేస్తాము. ఈ సందర్భంగా పల్లకిలో పెళ్లి కూతురు మేడం.
1: అలాగేనండి. ఆ సినిమా నుంచి
2: తీరలోని గొప్పతనం తెలుసు, ఈ పాటను అందరికీ డెడికేట్ చేయండి మేడం.
1: అలాగేనండి, వేస్తాను. మరి మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో మీ పేరు కూడా చెప్పేయండి.
2: నేను వనస్థలిపురం హైదరాబాద్ అండి. మాది వర్క్ అదే చేస్తాము, సిటీలోనే సప్లై చేస్తుంటాము సారీస్ బాలాజీ.
1: ఓకే, మీ పేరు చెప్పండి.
2: డి బాలాజీ అండి.
1: అలాగేనండి బాలరాజు గారు, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: హలో హలో హలో
1: హలో,
0: చెప్పండి. పాటల పల్లకి
1: నమస్కారండి. నేను భోగాపురికి మాట్లాడుతున్నానండి.
0: నమస్తే అండి.
1: నాకు మహాకవి క్షేత్ర సినిమా నుంచి పాట కావాలండి.
0: ఏ పాట కావాలండి?
1: జాబిల్లి విప్పే పాట కావాలండి.
0: మీ పేరు?
1: నా పేరు తాతయ్యండి, భోగాపురికి మాట్లాడుతున్నాను.
0: సరేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.

0: చెప్పండి మేడం గారు.
1: చెప్పండి సుమ గారు, బాగున్నారా?
0: బాగున్నాను మేడం గారు, మీరు బాగున్నారండి?
1: బాగున్నాను.
0: మాకు సత్యాన్ని చూసి సినిమా లేదండి, ఆనందంలో పాట కావాలండి. ఈ పాట మీకోసం, శ్రోతలందరి కోసం మేడం గారు.
1: అలాగేనండి, మీరు కోరిన పాట మనందరి కోసం వినండి.

0: మీరు పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత అవార్డు గ్రహీతతో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. అతిథి శ్రీ నక్కా వెంకటేశ్వరరావు, జాతీయ చేనేత అవార్డు గ్రహీత.
1: ఇప్పుడు మీరు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సందేశం వింటారు. అభివృద్ధి చెందిన దేశ నిర్మాణం కేవలం సాంకేతికతతోనే సాధ్యం కాదు. దాని బలాలను భవిష్యత్తు వృద్ధికి చోదక శక్తులుగా మార్చే సామర్థ్యంపై అది రూపుదిద్దుకుంటుంది. దేశం వికసిత భారత్ 2047 దిశగా పురోగమిస్తున్న ఈ తరుణంలో మనం అత్యాధునిక సాంకేతికల్లో పెట్టుబడులు పెడుతున్నాం. తయారీ రంగాన్ని బలోపేతం చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వ పరిశ్రమలను నిర్మిస్తున్నాం. అయితే మన గొప్ప బలాలలో ఒకటైన చేనేత సంప్రదాయం మనతోనే ఉంది. ఈరోజు 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా సుస్థిరతకు, ప్రామాణికతకు, దృఢమైన సరఫరా వ్యవస్థలకు విలువనిచ్చే ఈ ప్రపంచం కోసం చేనేతను ఒక వ్యూహాత్మక రంగంగా చూడాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారి వికసిత భారత్ 2047 దృక్పథం సమృద్ది, స్వావలంబన, సమ్మిళత్వం, సాంస్కృతిక విశ్వాసాలపై నిర్మించబడింది. చేనేత రంగం మన సంప్రదాయాన్ని, కొత్త ఆవిష్కరణలను ఒకచోటకు చేరుస్తుంది. అంతేకాకుండా మహిళల నేతృత్వంలో అభివృద్ది, గ్రామీణ వ్యవస్థాపకత, జీవనోపాధి, ప్రపంచస్థాయి పోటీతత్వాన్ని ముందుకు తీసుకువెళ్లడం ద్వారా ఈ దృక్పథానికి ప్రతిరూపంగా నిలుస్తుంది. ప్రతి చేనేత వస్త్రం వెనుక సంప్రదాయాన్ని కాపాడే ధైర్యం, ప్రతి దారాన్ని సరిగ్గా కుదిర్చే ఓర్పు, ప్రామాణికమైన హస్తకళ నిబద్ధత, తరతరాల జ్ఞానం ప్రతిబింబిస్తాయి. అందుకే చేనేత కేవలం ఒక కళ మాత్రమే కాదు, భారతదేశ నాగరికతకు ఉన్న అత్యంత గొప్ప బలాల్లో ఒకటి. మొట్టమొదటిసారిగా పత్తిని సాగు చేసి నేసిన సింధూలోయ నాగరికత నుంచి భారతీయ వస్త్రాలు ప్రపంచ వాణిజ్యంలో ఆధిపత్యం చెలాయించిన 18వ శతాబ్దం వరకు భారతదేశం వస్త్ర రంగ నైపుణ్యంలో ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పింది. ఒక ఉంగరం కూడా 25 మీటర్ల పొడవునా జాలువారెంత నాజూకైన బెంగాల్ ప్రఖ్యాత మస్లిన్, బెనారస్ పట్టు, కాంచీపురం నేతలు, పోచంపల్లి ఇక్కత్, లెక్కలేనన్ని ప్రాంతీయ సంప్రదాయాలు కలిసి భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను సంపాదించిపెట్టాయి. నేడు ప్రపంచం మళ్లీ ప్రామాణికమైన, సుస్థిరమైన, చేతితో తయారు చేసిన ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతోంది. ఆ నాయకత్వాన్ని మనం మళ్లీ సొంతం చేసుకోవడానికి ఇదొక చారిత్రాత్మకమైన అవకాశం. మన తదుపరి చేనేత విప్లవం కేవలం వస్త్రాలను మాత్రమే కాకుండా మన కళను, సంస్కృతిని, నూతన ఆవిష్కరణలను, నమ్మకాన్ని ఎగుమతి చేయాలి. తద్వారా ప్రతి చేనేత ఉత్పత్తిని బ్రాండ్ ఇండియాకు ఒక రాయబారిగా మార్చాలి.

0: చాలి. చేనేత పరిశ్రమ భారతదేశపు అతిపెద్ద కుటీర పరిశ్రమ. ఇది 35 లక్షలకు పైగా నేత కార్మికులు, అనుబంధ కార్మికుల జీవనోపాధికి ఊతమిస్తోంది. వీరిలో దాదాపు 72% మంది మహిళలే ఉన్నారు. గత దశాబ్ద కాలంలో ప్రభుత్వం ముడి పదార్థాల సరఫరా పథకం, 797 చేనేత క్లస్టర్లు, 124,000కు పైగా ఆధునిక మగ్గాలు, దాదాపు 97,000 మంది చేతి వృత్తిదారులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ద్వారా ఈ రంగాన్ని బలోపేతం చేసింది. అలాగే ప్రొడ్యూసర్ కంపెనీలు జీఐ ట్యాగ్ ఉన్న ఉత్పత్తులు, హ్యాండ్లూమ్ మార్క్, ఇండియా హ్యాండ్మేడ్ సర్టిఫికేషన్, అర్బన్ హాట్లు, డిజైన్ రిసోర్స్ సెంటర్లు వంటి కార్యక్రమాలతో ఈ రంగం మరింత బలోపేతమైంది. అదేవిధంగా నేడు 29 నేత కార్మికుల సేవా కేంద్రాలు శిక్షణ, నైపుణ్యాభివృద్ది, డిజైన్ అభివృద్ధి, ముడి పదార్థాల సహాయం, మార్కెట్ అనుసంధానాల ద్వారా పూర్తిస్థాయి మద్దతును అందిస్తున్నాయి. అలాగే అధునాతన శిక్షణను అందించేందుకు ప్రత్యేకమైన అధిక విలువ కలిగిన చేనేత ఉత్పత్తుల అభివృద్ధికి 11 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థలను బలోపేతం చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు చేనేతను ఒక సంక్షేమ కార్యక్రమంగా చూడటం నుంచి ప్రపంచ స్థాయిలో పోటీపడే సృజనాత్మక పరిశ్రమగా మార్చే దిశగా వచ్చిన మార్పును సూచిస్తున్నాయి. ఈ ఏడాది జాతీయ చేనేత దినోత్సవం 500కు పైగా జిల్లాలలోని 1800 క్లస్టర్లను బలోపేతం చేస్తుంది. ఇది 65 లక్షల మంది నేత కార్మికులకు, చేతి వృత్తిదారులకు లబ్ది చేకూరుస్తుంది. హ్యాండ్మేడ్ ఇన్ ఇండియాను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బ్రాండ్గా నిలబెడుతుంది. భారతదేశ చేనేత ప్రయాణంలో ఆవిష్కరణ ఎల్లప్పుడూ ఒక అంతర్భాగంగానే ఉంది. మహాత్మాగాంధీ అంబర్ చరక మరింత సమర్థవంతంగా నూలు వడకడానికి సులభతరం, వేగవంతం చేసి స్వావలంబన లక్ష్యాన్ని ముందుకు నడిపించింది. ఇటీవలే అస్సాంలోని మైనామగ్గం, శివసాగర్లో అభివృద్ధి చేసిన చిత్రరంజన్ చేనేత మగ్గం మెరుగైన మగ్గం రూపకల్పన నేతనను ఎంత సులభతరం, మరింత ఉత్పాదకంగా చేయగలవో నిరూపించాయి. ఈ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సహకారంతో స్థాపించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ దివ్యాంగులతో సహా ఇతరుల కోసం శారీరక శ్రమను తగ్గించి ఉత్పాదకతను మెరుగుపరిచే తేలికైన, బలమైన, సులభమైన మగ్గాలను అభివృద్ధి చేస్తోంది. ఈ కేంద్రం ఆధ్వర్యంలో హ్యాండ్లూమ్ 4.0 కార్యక్రమం ఉత్పాదకత, నాణ్యత, నిర్వహణ పర్యవేక్షణకు డిజిటల్ సాధనాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగిస్తుంది. దీనిని రాష్ట్రాల వ్యాప్తంగా విస్తరించే ముందు 100 మగ్గాలతో పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. సాంకేతికత చేనేత కార్మికుడికి సాధికారిత కల్పించాలి తప్ప అతని స్థానాన్ని ఆక్రమించకూడదు. విజియో, ఎన్ఎక్స్టీ వంటి వేదికలు డిమాండ్ను అంచనా వేయడానికి, డిజైన్ ట్రెండ్స్ను గుర్తించడానికి, అసలైన చేనేత ఉత్పత్తుల ప్రామాణికతను ధృవీకరించడానికి నేత కార్మికులను నేరుగా ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించేందుకు సహాయపడతాయి. అదే సమయంలో ప్రీమియం పట్టు, సహజ దారాలు, సుస్థిర నారలు, వినూత్న మిశ్రమాలలోకి ఉత్పత్తులను విస్తరించి అధిక విలువగల ఉత్పత్తులను సృష్టించి కొత్త మార్కెట్ల అవకాశాలను అందుకోవచ్చు. మెరుగైన బ్రాండింగ్, విలువ జోడింపు, నేరుగా మార్కెట్ అందుబాటుతో ఈ ఆవిష్కరణలు నేత కార్మికుల ఆదాయాలను పెంచుతాయి. రాబోయే సంవత్సరాలలో ప్రతి నేత కార్మికుడు నెలకు 50,000 రూపాయల గౌరవప్రదమైన, ఆశాజనకమైన ఆదాయాన్ని పొందేలా చేయడమే మా లక్ష్యం. చేనేత పరిశ్రమ భవిష్యత్తు చాలా వరకు మార్కెట్ల ఆలోచన విధానంపైనే ఆధారపడి ఉంటుంది. మన నేత కార్మికులు కేవలం శ్రామికులు మాత్రమే కాదు, వారు పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, విలువ సృష్టికర్తలు. బ్రాండ్లను నిర్మించుకోవడానికి, విలువ శ్రేణిలో వృద్ధి చెందేందుకు, ప్రపంచ మార్కెట్లను చేరుకోవడానికి వారికి అవకాశం కల్పించి మనం చేనేతను భారతదేశ అత్యంత చైతన్యవంతమైన సృజనాత్మక పరిశ్రమలలో ఒకటిగా మార్చవచ్చు. నేత తదుపరి అధ్యాయాన్ని తీర్చిదిద్దడానికి వారసత్వాన్ని, సాంకేతికతను, సృజనాత్మకతను, వ్యాపార నైపుణ్యాన్ని కలపాలని భారతీయ యువతకు ఇది ఒక పిలుపు. ఈ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మన నేత కార్మికులను మన వారసత్వ సంరక్షకులుగా మాత్రమే కాకుండా భారత ప్రగతికి రూపశిల్పులుగా కూడా గౌరవిద్దాం. చేనేతను మన దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకుందాం. మనం కొనే, ధరించే ప్రతి చేనేత వస్తువు ఒక నేత కార్మికుని జీవనోపాధిని బలపరుస్తుంది, సంప్రదాయాన్ని పరిరక్షిస్తుంది, భారతదేశ గాథను ప్రపంచానికి చాటి చెబుతుంది. చేనేతను ఎంచుకోవడం ద్వారా మనం మన వారసత్వాన్ని ధరించడమే కాదు, వికసిత్ భారత్ భవిష్యత్తును నేయడంలో కూడా సహాయపడతాం. ఇప్పటి వరకు మీరు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సందేశం విన్నారు. ఇక ఇప్పుడు బెస్ట్ మార్కెటింగ్ విభాగంలో జాతీయ చేనేత అవార్డు గ్రహీత తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన నక్కా వెంకటేశ్వరరావుతో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త రావెల సాయి గిరీష్.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం.

0: చేనేత సాంప్రదాయానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో మన నేతన్నల కృషి అమోఘం. తరతరాలుగా వారసత్వంగా వచ్చిన కళను ఆధునిక మార్కెటింగ్తో మేళవిస్తూ చేనేత ఉత్పత్తులను దేశ విదేశాలకు పరిచయం చేస్తూ ఉన్న అనేక మంది చేనేత కళాకారులు నేడు మనకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తులలో ఒకరు తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన ప్రముఖ చేనేత కళాకారులు శ్రీ నక్కా వెంకటేశ్వరరావు గారు. చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్లో విశేష కృషి చేసి బెస్ట్ మార్కెటింగ్ విభాగంలో జాతీయ చేనేత అవార్డు అందుకోవడం ద్వారా వెంకటగిరి చేనేతకు జాతీయ స్థాయిలో మరింత గౌరవాన్ని తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా వారి విజయ ప్రస్థానం, చేనేత రంగంలో వారి అనుభవాలు, మార్కెటింగ్లో అనుసరించిన వినూత్న విధానాలు, వీటి గురించిన వివరాలు ఇప్పుడు మనకు అందించేందుకు వెంకటేశ్వరరావు గారు మనతో ఇప్పుడు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్.
1: నమస్కారం అండి.
0: సార్, ముందుగా మీకు మన ఆకాశవాణి తరపు నుంచి కంగ్రాచులేషన్స్ సార్.
1: ధన్యవాదాలు అండి. థ్యాంక్స్ అండి.
0: సార్, మరి కార్యక్రమంలో ముందుగా మీ కుటుంబం చేనేత రంగంలోకి ఎలా వచ్చింది, సో మీ ప్రయాణం ఎలా జరిగింది ఈ అవార్డు వరకు, ఆ వివరాలు?
1: మొదటగా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మన ఆకాశవాణి శ్రోతలందరికీ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. జాతీయ స్థాయిలో మాకు ఉత్తమ మార్కెటింగ్ విభాగంలో అవార్డు రావటం చాలా సంతోషకరమైనటువంటి విషయము. మా సంస్థ నక్కా వెంకటరమయ్య గారి, మా ఫాదర్ గారు 60 సంవత్సరాల క్రితము వారు మా సంస్థను స్థాపించడం జరిగింది. వారు మొదటగా మంచి చేనేత కళాకారులు. వారు అనేక మంది చేనేత కళాకారులకి అవార్డు గ్రహీతలకు కూడా వారు పని నేర్పించడం కూడా జరిగింది. ఆ కోవలో వారు చిన్న వ్యాపారం చేసుకుని 1967లో వ్యాపారం స్థాపించడం జరిగింది. అప్పుడు వారు ముగ్గురు కలిసి ఒక వ్యాపార సంస్థను స్టార్ట్ చేసి తద్వారా ముందుకు పోయి 1990లో వేరైన తర్వాత నక్కా వెంకటరమయ్య గారే సంస్థను కంటిన్యూ చేయటం, వారికి తోడ్పాటుగా నక్కా వెంకటేశ్వరరావు గారు, నేను, మా సోదరుడు నక్కా దుర్గాప్రసాద్ కలిసి మా తండ్రి గారికి సపోర్ట్గా ఉండి వ్యాపారం నడిపించుకుంటూ వస్తున్నాం. ఆ కోవలో మా ఫాదర్ ఇప్పుడు కూడా క్వాలిటీ విషయంలో కానీ నాణ్యత విషయంలో కానీ మంచి డిజైన్స్ ఎప్పటికప్పుడు ఏ తరానికి సంబంధించినటువంటి డిజైన్స్ని ఆ తరానికి అందించే విధంగా కూడా వారు అనేక నైపుణ్యం కలిగినటువంటి జామదాని వర్క్లో మంచి దిశ. ఆ కోవకు సంబంధించి దానికి ఎప్పుడు కూడా వాళ్ళు రాజీ పడేవాళ్ళు కాదు, క్వాలిటీ విషయంలో కానీ పని విషయంలో కానీ. అప్పుడు ఆయన చేస్తున్నటువంటి ఆ ఇది మాకు కూడా ఆ వ్యాపారంలో మేము అదే పందాలో మేము కూడా నడవటం కూడా జరిగింది. తర్వాత మా పిల్లలైన, నాకు ఇద్దరు పిల్లలు, మా పిల్లలు ఒక పెద్ద అబ్బాయి జయకుమార్, అతను ఎంటెక్ చేసి స్ట్రక్చరల్ ఇంజనీర్గా చేసి కూడా వారు కూడా ఇప్పుడు వ్యాపారంలో మాకు సపోర్ట్గా ఉన్నారు. రెండో అబ్బాయి సుమంత్ ఆర్కిటెక్చర్ చేసి కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్ మరియు మా సంస్థకు సంబంధించినట్టుగా అనేక టెక్నికల్ విషయాల్లో కూడా మాకు తోడ్పాటుగా ఉండటం కూడా జరిగింది. అంతేకాకుండా మేము ఈరోజు ఈ విజయం నాకు రావడానికి కారణము మా తండ్రి కాడి నుంచి మా కుటుంబ సభ్యులందరూ కూడా మాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం అనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు మాతో నాకు ఈ అవార్డు వచ్చినందుకు గాను మా కుటుంబ సభ్యులతో పాటు మాకు నేతలు నేసేటటువంటి కళాకారులందరూ కూడా ఎంతో సంతోషకరంగా ఆహ్లాదకరంగా నన్ను ఆశీర్వదించడం కూడా చాలా ఆనందదాయకంగా అనిపించింది అనేసి ఈ సందర్భంగా శ్రోతలకు తెలియజేస్తున్నా.
0: సార్, మన రాష్ట్రంలోనే అనేక చేనేత చీరలు ఉండడం జరుగుతూ ఉంది, మరి వెంకటగిరి చీరకు ఉన్న ప్రత్యేకత ఏంటి అన్నింటిలో కల్లా?
1: వెంకటగిరి చీరలు గతంలో రాజుల కాలం నుంచి కూడా పోషించడం జరిగిందండి. చాలా నైస్ పోగులు, అప్పట్లో 145 నెంబర్ దారంతో కూడా నేయటం కూడా జరిగింది. ఆ రోజుల్లో జామదాని వర్క్ గానీ ఈ టెక్నిక్ మిగతా దగ్గరలా ఉన్నప్పటికి కూడా అంత నైస్ దారంతో నేసే పరిస్థితి మిగతా దగ్గరలు లేదు. ఒకవేళ నేసిన ముతక రకాలు అంటే 80s 60s అట్లాంటి కౌంట్స్ తో నేస్తూ ఉంటారు. అది కాకుండా ఈ నేత చూస్తే మీకు గ్రాఫ్ గీసినట్టుగా ఉంటుంది. ఆ డిజైన్ కూడా గ్రాఫ్ గీసినట్టుగా ఉంటుంది. చూస్తే ఆ డిజైన్ మిగతా డిజైన్ తో పోల్చుకుంటే ఒక డిఫరెంట్ గా ఉంటుంది. నేత కూడా అయితే ప్రతి వాటికి కూడా చాలా స్మూత్ గా ఉంటుంది.
0: సార్, మనం మార్కెటింగ్ గురించి మాట్లాడితే కనుక, సో మీరు ఈ మార్కెటింగ్ చేసేటప్పుడు ఎలాంటి ప్రత్యేక వ్యూహాలను అమలు పరిచారంటారు?
1: మొదటిగా క్వాలిటీ కంపల్సరీగా మెయింటైన్ చేస్తాం మేము, ఎప్పుడు కూడా క్వాలిటీలో రాజీ పడము. ఇంకోటి ఏ టయానికి సంబంధించినటువంటి, ఏ కాలానికి సంబంధించినటువంటి, ఆ కాలానికి సంబంధించిన డిజైన్స్ చేయటము, ఇతర ప్రాంతాల్లో చేసినటువంటి అనేక

0: విజయాలకు కూడా వాటికి పోటీగా ఎప్పటికప్పుడు మా డిజైనర్స్ ద్వారా డిజైన్ చేయించటము. గతంలో వెంగటగిరి తీర్లంటే పెద్దవాళ్ళు పెట్టేదనే నానూరు ఉండేది. ఇప్పుడు కాలేజీ స్టూడెంట్స్ కూడా ఈ మా చీరలు కట్టే విధంగా కూడా ఇది చేయటం జరుగుతుంది. అందువల్లే ఈరోజు అనేక సాధనాలు వచ్చినాయి, వాట్సాప్లు అనేసి, ఫ్లిప్కార్ట్స్ అనేసి, ఇట్లా ఆన్లైన్ ఇవన్నీ కూడా వచ్చినప్పటికి కూడా మేము అనుసరించే క్వాలిటీ విషయంలో కానీ డిజైన్ల విషయంలో కానీ మాకు మంచి డిమాండ్ రావటం జరిగింది.
1: సార్, మార్కెటింగ్ అంటే కేవలం మనకి చాలా ఈజీ వర్క్ కాదు, సో అక్కడ మనకి చాలా సవాళ్లు కూడా ఉంటాయి. సార్, మీకు ఎదురైన సవాళ్ళు ఏంటి, వాటిని మీరు ఏ విధంగా పరిష్కరించారు?
0: సవాళ్ళు అంటే ఇప్పుడు ఆన్లైన్ లో అనేక మంది దీనికి డూప్లికేట్లుగా ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి డిజైన్స్ అయితేనేమి, క్వాలిటీ అయితేనేమి, తక్కువ రకం క్వాలిటీస్ కూడా ఆన్లైన్ లో ఫొటోస్ తీసి పెట్టడము, దానివల్ల మాకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పటికి కూడా ఒకసారి మా దగ్గర తీసుకున్నప్పుడు వ్యక్తులకు మళ్లీ మళ్లీ మాకే ఆర్డర్ ఇవ్వటము చేయటం కూడా జరుగుతుంది.
1: సార్, మరి వినియోగదారులు నకిలీ చేనేతను అండ్ అసలు చేనేతను ఏ విధంగా గుర్తించాలంటారు?
0: నకిలీ చేనేత ఉత్పత్తులు నేడు చేనేత రంగం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. యంత్రాలతో తయారైన వస్త్రాలను చేనేత పేరుతో విక్రయించడం వల్ల అసలు చేనేతలకు అన్యాయం జరుగుతుంది. దీని ప్రభావం కేవలం అమ్మకాలపైనే కాదు, నేత కార్మికుల జీవనోపాధి, సంప్రదాయ కళ, మొదటిగా నకిలీ ఉత్పత్తులు తక్కువ ధరకు మాత్రమే లభించడం వల్ల అసలు చేనేత ఉత్పత్తులు విక్రయాలు తగ్గుతున్నాయి. ఒక చేనేత చీరను తయారు చేయడానికి నేత కార్మికుడు చాలా రోజుల పాటు కష్టపడాల్సిన అవసరం ఉంది. నూలు ఎంపిక, రంగులు వేయటం, మగ్గంపై నేయించటం, ప్రతి దశలో ఎంతో నైపుణ్యము, సమయము అవసరం ఉంటుంది చేనేతకి. కానీ పవర్లు ఆ పరిస్థితి కాదు. యంత్రాలతో అదే తరహా డిజైన్ను చాలా తక్కువ సమయంలో తయారు చేసి చేనేత పేరుతో విక్రయిస్తే వినియోగదారుడు ధర చూసి దాన్నే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల అసలు చేనేత కార్మికుడికి తగిన ఆదాయం అందదు. అందుకే నకిలీ ఉత్పత్తులను అరికట్టడం అనేది చేనేత రంగం పరిరక్షణలో అత్యంత కీలకమైనటువంటి అంశం అనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. వినియోగదారులు కూడా కొంత అవగాహనతో అసలు చేనేతను గుర్తించడం, మొదటగా ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి హ్యాండ్లూమ్ మార్క్ అయితేనేమి, ఉత్పత్తులు కొనుగోలు చేసేటప్పుడు మంచి అయినటువంటి భౌగోళిక గుర్తింపు పొందినటువంటి వెంకటగిరి, ఉప్పాడ, పోచంపల్లి, ధర్మవరం వంటి చేనేత ఉత్పత్తులను విశ్వసనీయ సంస్థలు, ప్రభుత్వ ఎంపోరియాల నుండి కొనుగోలు చేయటమే కాకుండా అసలు చేనేత వస్త్రం చిన్న చిన్న అసమానతలు కనిపిస్తాయి. అంటే ఇప్పుడు చేనేతకి పవర్లూమ్కి తేడా ఏమిటంటే, చేనేత మగ్గంలో నేస్తే అంచులో ఉన్నటువంటి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాలని ఒకటి ఉంటుంది, అదే పవర్లూమ్ లో ఆ రంధ్రాలు ఉండదు, డైరెక్ట్ గా చేయటం జరుగుతుంది. అలాగే ఇచ్చు తగ్గులుగా ఉంటుంది. చేనేతకి అయితే ఈవెన్ గా నేత ఒకటేగా ఆడటం జరగదు, ఎందుకంటే చేస్తూ మనిషి చేస్తూ ఉంటాడు కాబట్టి ఈవెన్ గా ఉండదు. అదే పవర్లూమ్ లో అయితే గట్టిగా ఒకటే పద్ధతిలో ఉండటం జరుగుతుంది. అదొక పాయింట్ గా దాన్ని గమనించవచ్చు. అదే విధంగా గుడ్డ స్ట్రెంగ్త్, చేనేతతో నేసినటువంటి చీర చాలా స్ట్రెంగ్త్ గా ఉంటుంది. పవర్లూమ్ లో నేసిన చీర ఎక్కువసారి షటిల్ ఇది ఆడటం వలన అది వీక్ అవటం కూడా జరుగుతుంది. అదే కాకుండా మనకు పవర్లూమ్ లో మంచి క్వాలిటీ నూలు వాడకపోతే ప్రొటెక్టెడ్ అనే ఒక ఫైబర్, ఇది దీనివల్ల యారంలో ఉన్నటువంటి సన్న సన్న గుండు లాంటి పట్టడం జరుగుతుంది. తద్వారా మనము చేనేతని, పవర్లూమ్ గురించి కూడా గుర్తించగల అవసరం ఉంది. అంతేకాకుండా చేనేత చీర కట్టుకుంటే చల్లగాను, గాలి తోలటం గాని ఇవన్నీ ఉంటుంది. పవర్లూమ్ లో అటువంటి అవకాశాలు తక్కువగా ఉంటుంది.
1: సార్, ఇప్పుడు మనమైతే కనుక డిజిటల్ యుగంలో ఉన్నాము, అంటే ఇక్కడ మనకి సోషల్ మీడియా అండ్ ఈ కామర్స్ ఇవన్నీ కూడా పోటా పోటీగా ఎదుగుతూ ఉన్నాయి, ఇవి ఈ చేనేత రంగానికి ఎంతవరకు ఉపయోగపడుతూ ఉన్నాయి?
0: నేటి డిజిటల్ యుగంలో చేనేత రంగానికి అపారమైన అవకాశాలు ఏర్పడ్డాయి. ఒకప్పుడు చేనేత ఉత్పత్తులు స్థానిక మార్కెట్లకే పరిమితమయ్యేవి, కానీ ఇప్పుడు సాంకేతిక అభివృద్ధితో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులను నేరుగా చేరుకునే అవకాశం నేతలకు లభిస్తుంది. ఇది చేనేత రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పుగా చెప్పవచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదిక అయినటువంటి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్ చేనేత ఉత్పత్తులను ప్రచారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఒక అందమైన చీర ఫోటో మాత్రమే కాకుండా ఆ చీర వెనుక ఉన్న నేతన్న శ్రమ, నూలు వంటి వస్త్రాలుగా మారే ప్రక్రియ, ప్రతి డిజైన్ లో దాగి ఉన్న సంప్రదాయం రకరకాల మాధ్యమాల్లో ప్రజలకు చూపించడం జరుగుతుంది. అందువల్ల నేటి వినియోగదారుడు వస్తువును మాత్రమే కాదు దాని వెనుక ఉన్న

0: అతను కొనుగోలు చేస్తున్నాడు. అలాగే ఈ కామర్స్ వేదికగా చేనేత రంగానికి మరింత బలాన్ని ఇస్తున్నాయి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనేక ఆన్లైన్ ప్లాట్ఫారంలతో పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి జెమ్ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా విదేశాలకు కూడా చేనేత ఉత్పత్తులను విక్రయించే అవకాశం ఏర్పడింది. మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా వినియోగదారునికి చేరుకోవడం వల్ల నేత కార్మికులకు మెరుగైన ధర లభిస్తుంది. డిజిటల్ చెల్లింపులు, కొరియర్ సేవలు, ఆన్లైన్ ఆర్డర్లు వ్యవస్థలు చిన్న నేతలకు పెద్ద మార్కెట్ లో పోటీ పడే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
1: సార్, వెంకటగిరి చీరలకు అంటే దేశ విదేశాల్లో డిమాండ్ ఎలా ఉందంటారు? విదేశీ వినియోగదారులు ఏ అంశాలను ఎక్కువగా మెచ్చుకుంటున్నారు ఈ వెంకటగిరి చీరల్లో ప్రత్యేకంగా?
0: వెంకటగిరి చీర గతంలో మన ఇండియాలోనే కొన్ని ప్రాంతాలు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఆంధ్ర, తమిళనాడు, ఢిల్లీ, బాంబే లాంటి ప్రాంతాల్లో మన వెంకటగిరి చీరలో డిమాండ్ గా ఉండేది. ఒక చలి ప్రాంతాలైనటువంటి కర్ణాటక ఇటువంటి ప్రాంతాల్లో కొంచెం తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ డిజైన్లు, వీటి పరిస్థితి చూసుకొని అన్ని దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా మన చీరలకి డిమాండ్ రావటం అనేది జరిగింది. అన్ని దగ్గర నుంచి ఆర్డర్లు రావటము, వాళ్ళు చూసి బాగా నచ్చటము, ఇవన్నీ కూడా జరిగింది. అంతేకాకుండా విదేశాల్లో వాళ్ళు మన మన సాంప్రదాయానికి సంబంధించినటువంటి ప్రతి పండుగలు అయితేనేమి, ఇతరేతర కార్యక్రమాలు చేసేటప్పుడు తప్పకుండా చీరలు ధరించే పరిస్థితి రావటం జరిగింది. వాళ్ళు తప్పకుండా వెంకటగిరి చీరని ఎక్కువ మంది తీసుకోవటం మాకు చాలా సంతోషకరమైన విషయము. వాళ్ళ దగ్గర కూడా అక్కడ అప్పుడప్పుడు ఆర్డర్స్ రావటము, సంవత్సరంలో ఒకటి రెండు దప్పాలు వచ్చి వాళ్ళు బల్క్గా తీసుకోవటం కూడా జరుగుతుంది.
1: సార్, ఈ చేనేత రంగానికి సంబంధించి మాట్లాడితే యువత పాల్గొనడం తగ్గుతుందని చెప్పి అంటూ ఉన్నారు. మరి ఈ రంగం వైపు యువతను ఆకర్షించడానికి ఏం చేయాలంటారు?
0: తప్పకుండా. ఇప్పుడు ఏమవుతుందంటే గతంలో వేజెస్ చాలా తక్కువగా ఉండేది, కేవలము కాటన్ ఐటమే నేయటము, అందువల్ల వేజెస్ తక్కువ రావటము, దానికి తగ్గ పోటీ తట్టుకొని ఆ చీరలు అమ్మేటప్పటికి కొంచెం కష్టతరమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఖర్చు రావటము, కొత్త డిజైన్స్ కూడా కొంచెం నైపుణ్యం కలిగినటువంటి డిజైన్స్ రావటం, ఇవన్నీ రావటం వలన పిల్ల కొంచెం రేటు కూడా గిట్టుబాటు ధర రావటం కూడా జరుగుతుంది. అందుకే ఇప్పుడు ఎప్పటికి కూడా చేనేత కళ భారతదేశం ఉన్నంత వరకు చేనేత కళ ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుందనేసి నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగాల్లో, అన్ని రంగాల్లో కూడా కొంతకాలం తర్వాత ఏదో ఒక పరిస్థితి రావటము, అక్కడి నుంచి చాలా మంది ఇబ్బంది పడటం అంటే జరుగుతుంది. కానీ చేనేత రంగంలో ఒడిదుడుగులు ఉన్నప్పటికీ కూడా శాశ్వతంగా ఉంటుందనేసి నా అభిప్రాయము. రానున్న రోజుల్లో సరైన ప్రోత్సాహము, గిట్టుబాటు ధరలు ఈ రావటం వల్ల రానున్న తరం వారు కూడా వస్తారనేసి నా అభిప్రాయం.
1: సార్, మరి ఈ చేనేత కార్మికుల యొక్క సంక్షేమం, మార్కెటింగ్, ఉపాధి అవకాశాల పెంపు కోసం ప్రభుత్వం ఎలాంటి తోడ్పాటును అందిస్తుందంటారు?
0: ప్రభుత్వం కూడా చేనేత రంగం అభివృద్ధికి అనేక చర్యలు, చేనేత కార్మికులకు నూలు సబ్సిడీ, తక్కువ వడ్డీ రుణాలు, వర్కింగ్ క్యాపిటల్ సౌకర్యాలు, డిజైన్ అభివృద్ధి, నైపుణ్య శిక్షణ, ఆధునికీకరణ మగ్గాల వినియోగంపై శిక్షణ వంటి కార్యక్రమాలు అమలు చేస్తుంది. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమంలో క్లస్టర్ అభివృద్ధి, సాధారణ సౌకర్య కేంద్రాల ఏర్పాటు, మార్కెటింగ్ సహాయము, ప్రదర్శనలు, ఎక్స్పోలు ఇవన్నీ చేస్తున్న ఆరోగ్య బీమా, జీవిత బీమా, పెన్షన్ వంటి సంక్షేమ పథకాలు కూడా నేతలకు భరోసా కల్పిస్తున్నా కూడా ప్రస్తుత ప్రభుత్వం వోకల్ ఫర్ లోకల్, మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ వంటి కార్యక్రమాల ద్వారా స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తుంది. కానీ ఇందులో చేనేతలకు ప్రత్యేక స్థానం ఉంది. జిఐ ట్యాగింగ్ కూడా మాకు 2010లో వెంకటగిరికి రావటం జరిగింది. ఉప్పాడ, ధర్మవరం, పోచంపల్లి వంటి చేనేత ఉత్పత్తులు కూడా దేశంలో మరింత ప్రచారం చేస్తున్నారు. ఇండియన్ హ్యాండ్లూమ్ బ్రాండ్ ద్వారా నాణ్యమైన చేనేత ఉత్పత్తులను ప్రత్యేక గుర్తింపు కల్పిస్తున్నారు. అయితే అవకాశాలతో పాటు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. డిజిటల్ యుగంలో అవగాహన లోపం, ఆన్లైన్ మార్కెటింగ్ పై సరైన శిక్షణ లేకపోవడం, నకిలీ చేనేత ఉత్పత్తుల విక్రయం, యువత చేనేత వృత్తి పై పెద్ద ఆసక్తి చూపకపోవడం సమస్యలు కూడా ఉన్నాయి. వీటిని అధిగమించాలంటే ప్రభుత్వం, చేనేత సహకార సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి నేత కార్మికులకు డిజిటల్ మార్కెటింగ్, బ్రాండింగ్, ఈ కామర్స్ నిర్వహణపై మరింత శిక్షణ కల్పించాల్సిన నిర్ణయం ఉంది. చేనేత కేవలం ఒక వృత్తి కాదు, అది మన సంస్కృతి, సంప్రదాయం, కళాత్మకమైనటువంటి ప్రతీక. డిజిటల్ సాంకేతికతను సమర్థంగా వినియోగించుకుంటూ ప్రభుత్వ మద్దతును సద్వినియోగం చేసుకుంటూ నేతన్నల శ్రమను తగిన గుర్తింపు, గౌరవం, ఆదాయం లభిస్తుందని, అదే నిజమైన ఆత్మ నిర్భర చేనేతకు పాటలు.

0: చేస్తుందని నా అభిప్రాయం.
1: సార్, మరి రాబోయే రోజుల్లో వెంకటగిరి చేనేతను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు మీరు ఎలాంటి లక్ష్యాలు పెట్టుకుని ఉన్నారు?
0: అదే ఇప్పుడు మీకు చెప్పినట్లు విధంగానే విదేశాల్లో కూడా, ఇప్పుడు బంగ్లాదేశ్ కొన్ని కొన్ని కొన్ని దేశాల్లో మన ఎక్స్పోర్ట్ అయితే ఏ దేశం నుంచి ఉందో అక్కడ నుంచి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నిక్స్ అన్ని కూడా కొంత అధ్యయనం చేసి వాటికి డ్యూటుగా మన వెంకటగిరి చీరని తీసుకొని పోవాలని, అలాగే కేవలం చీరలే కాకుండా డ్రెస్ మెటీరియల్స్, హ్యాంగర్స్ మెటీరియల్స్ మొదలుకున్నటువంటి అన్ని కూడా మన ఈ టెక్నిక్స్ వచ్చేస్తే మంచి డిమాండ్ విదేశాలకు కూడా ఉంటుంది. తద్వారా విదేశీ మార్గద్రవ్యం కూడా మన భారతదేశానికి ఉంటుందని నా అభిప్రాయం.
1: సార్, మరి మీ విజయంలో కుటుంబ సభ్యులు, నేయకాలు, సహచరుల పాత్ర గురించి వివరిస్తారా?
0: మేము చేసినటువంటి, ఎప్పుడైతే ఒక వేవర్ని మేము తీసుకుంటామో ఆ వేవరు వాళ్ళని ఆ పని కంటిన్యూగా ఏ టైం వచ్చినా కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన ముడిసరుకు అయితేనేమి, వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయటం అయితేనేమి, మొదటి అన్ని విషయాలు కూడా మేము చూడటం జరుగుతుంది. అందువల్లే మా కళాకారులు, నేత కళాకారులందరూ కూడా మా మీద ఎంతో ఆప్యాయంగా అభిమానంగా కూడా ఉంటారనేసి సందర్భం చెప్తుంది. అదేవిధంగా మా కుటుంబ సభ్యులు అందరూ కూడా మాకు ఈ విజయంలో తోడ్పడినందుకు వాళ్ళందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే మేము సప్లై చేసినటువంటి షాప్ వాళ్ళు అయితేనేమి అందరూ కూడా మాకు ఈ క్వాలిటీని ఫుల్ గా వాళ్ళు సపోర్ట్ చేసినందుకు ఈ సందర్భంగా మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
1: సార్, మొదట్లో మీరు జామ్దాని అనే పదాన్ని ప్రస్తావించారు కదా, సో ఈ వెంకటగిరి చీరల్లో జామ్దానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి?
0: ఇప్పుడు పొన్న చిట్ అని ఉంది. ఇప్పుడు మన వెంకటగిరి చీరలకి 17 ఇప్పటి వరకు 17 జాతీయ అవార్డులు రావటం జరిగింది. ఆ 17 కూడా డిజైన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఆ డిజైన్ లో నేత గానీ ఆ పూతలు తీసే టెక్నిక్స్ గానీ అన్ని డిఫరెంట్ గా ఉంటుంది. నేను చెప్పి మీకు మొదటగా చెప్పినట్టు మనం గ్రాఫ్ గీసి పెయింట్ చేస్తే ఎట్టుంటుందో ఆ విధంగా ఉంటుంది అనమాట ఆ జామ్దాని వర్క్ మా వెంకటగిరిలో అనేసి చెప్పారు. అలాగే ఇక్కడ ఉన్న కళాకారులు నేత గానీ ఆ నేత టెక్నిక్ గానీ డిఫరెంట్ గా ఉంటుంది.
1: సార్, మరి ఈ చేనేత రంగంలోకి రావాలనుకునే యువ పారిశ్రామికవేత్తలకు మీరు ఇచ్చే ముఖ్యమైన సూచనలు ఏమిటి?
0: తప్పకుండా అండి, మా చేనేత కళలో ఉన్నటువంటి టెక్నిక్స్ నేర్చుకుంటే తప్పకుండా కూడా యువత నెలకి మినిమం 30-40 వేలు నుంచి ఇంకా ఎక్కువ కూడా కొనే పరిస్థితి కూడా ఇప్పుడు రోజుల్లో ఉందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దాని ద్వారా రాబోయే రోజుల్లో ఈ సాఫ్ట్వేర్ రంగం కన్నా ఇంట్లో కూర్చొని ఈ పని చేసుకుంటే మేలు అనే పరిస్థితి కూడా రాబోయే రోజుల్లో వస్తుంది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు యువత కూడా ఇక్కడే టెక్నిక్స్ కూడా కంటిన్యూ అవుతారనేసి నా అభిప్రాయం.
1: సార్, కార్యక్రమంలో చివరిగా ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మన ఆకాశవాణి శ్రోతలకు మీరు చెప్పదలుచుకున్న సందేశం సార్?
0: ప్రతి ఒక్కరు కూడా చేనేత వస్త్రాలు ధరించాలా, చేనేత వస్త్రాన్ని ప్రోత్సహించాలా. ఒక చేనేత వస్త్రం మనం తీసుకుంటే ఒక చేనేత కుటుంబానికి మనం ప్రోత్సహించినందుగా నేను భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆకాశవాణి శ్రోతలందరూ కూడా చేనేత వస్త్రాలు ధరించాలనేసి ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ఆకాశవాణికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను.
1: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: మీరు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ఆకాశవాణికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను.
1: ఇంతవరకు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బెస్ట్ మార్కెటింగ్ విభాగంలో జాతీయ చేనేత అవార్డు గ్రహీత తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన నక్కా వెంకటేశ్వరరావు గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లెకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం వింటారు.

0: హలో,
1: నమస్కారం అండి.
0: నమస్తే అండి.
1: నా పేరు తెలితల పద్మావతి, విజయనగరం నుంచి మాట్లాడుతున్నానండి.
0: పద్మావతి గారు చెప్పండి.
1: కల్పన సినిమాలో అదే దిక్కులు చూడక రామయ్య పక్కన పేపర్ మా పాట కావాలండి.
0: అలాగేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: నమస్తే మేడం అంతా.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: నా పేరు వెంకటరమణ, మునోపానికి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి.
1: మాకు తెక్కశంకర సినిమా నుంచి ఘంటసాల గారు పాడారమ్మా, యాస్ కూడా తసది ఉరకేవో చిన్నదన్న పాట వినిపించండి అమ్మా.
0: అలాగేనండి, తప్పకుండా మీకు.

0: యాస్వడి యాస్వడి యాస్వడి తద్దా గొయ్యా ఎలకే ఓ పిల్లదాన నీ సంగతి నాకు తెలుసు నా సంగతి నీకు తెలుసు యాస్వడి యాస్వడి యాస్వడి యా
1: హలో
2: నమస్కారం అండి నగర్ శ్రీనివాస్ అండి
1: నమస్కారం అండి చెప్పండి
2: కొండపిటి రాజా ఈ శుక్రవారం అండి నా కోక భాగంలో ఆ పట్టుకోవాలండి
1: శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు
2: హైదరాబాద్ మొదటిపట్నం అండి
1: సరేనండి మీరు కొన్ని పాటిస్తాను వినండి
2: ధన్యవాదాలు

0: శంకర్ మేడం జగదంబ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి శంకర్ గారు.
0: మేడం, బ్రహ్మరుద్రుల సాంగ్ ప్రచారం చేయండి. జానకి బాలసుబ్రహ్మణ్యం పాడారు ఆ పాట.
1: ఏ పాట అండి?
0: బుగ్గ బుగ్గ గిల్లుకో సాంగ్ ఉందండి.
1: అలాగేనండి, తప్పకుండా.
0: మీకోసం మాకోసం.
1: అలాగేనండి.
0: ఓకే, నమస్తే.

0: హలో,
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి. నమస్తే అండి,
1: కాకినాడ
0: చెప్పండి.
1: జిల్లా పరిషత్ కాకినాడ జిల్లా పరిషత్ మాట్లాడుతున్నారు. పేరు రాజు అండి.
0: చెప్పండి రాజు.
1: దొంగమూళ్ళ నుంచి పాట కావాలండి. తెల్లంటే తెలసీరా.
0: అలాగేనండి.

ఇంతవరకు మీరు పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈ ప్రసారంలో 11:10 గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి సమక్షంలో భారత ప్రభుత్వం వస్త్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నిర్వహిస్తున్న 12వ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. కార్యక్రమం ముగిసేంతవరకు

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా లక్షాధికారి సినిమా నుండి పి సుశీల పాడిన పాట, సంగీతం టి చలపతిరావు, సాహిత్యం ఆరుద్ర.

ఇంతవరకు మధురిమ పాత తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11:10 కావస్తోంది. భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో 12వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మధు మంజరి తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా సరైనోడు సినిమా నుండి జూబీస్ నౌటియాల్, సమీర భరద్వాజ్ పాడిన పాట, సంగీతం తమన్, సాహిత్యం శ్రీమణి.

ఇంతవరకు మధు మంజరి తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:30 కావస్తోంది. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ వ్యవహారంలో విద్యార్థుల నిరసనపై పోలీసుల చర్యలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు, హస్తకళాకారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని పరిమితం చేయడం, బర్త్ టూరిజంను నిషేధించడం లక్ష్యంగా 2 నూతన కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అమెరికాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ ర్యాపిడ్ బిట్స్ టైటిల్ను భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద కైవసం చేసుకున్నారు. నీట్ వ్యవహారంలో విద్యార్థుల నిరసనపై పోలీసుల చర్యలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా క్విట్ ఇండియా ఉద్యమ స్వాతంత్ర సమరయోధులకు, అమరులకు నివాళులర్పించారు. ఆగస్టు 9తో క్విట్ ఇండియా ఉద్యమానికి 84 ఏళ్లు పూర్తవుతున్నాయని ఆయన గుర్తు చేశారు. మహాత్మాగాంధీ ఇచ్చిన చారిత్రక డూ ఆర్ డై పిలుపును స్మరించుకుంటూ ఈ ఉద్యమం జాతీయ సమైక్యత, ధైర్యం, సత్యం, అహింసలకు నిదర్శనమని అభివర్ణించారు. స్వాతంత్రం వైపు ప్రజా చైతన్యానికి ఈ ఉద్యమం బాటలు వేసిందని పేర్కొన్నారు.
1: सदन चर्चा संवाद और विशेष रूप से प्रश्नकाल के अंदर माननीय सदस्यों के महत्वपूर्ण प्रश्न के लिए होता है. मेरा आपसे आग्रह, आप प्रश्नकाल चलने दें. आप सदन नहीं चलाना चाहते, ये व्यवहार आचरण आपका उचित नहीं है.
0: అనంతరం సభ మహాత్మా గాంధీకి, స్వాతంత్ర సమర యోధులకు నివాళులర్పిస్తూ కొద్దిసేపు మౌనం పాటించింది. ఆ తర్వాత స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించగా విద్యార్థుల నిరసనలపై పోలీసు చర్యల అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయం సభ్యులందరికీ ప్రజా సమస్యలను లేవనెత్తే ముఖ్యమైన వేదిక అని, పార్లమెంటు అర్థవంతమైన చర్చలకేనని స్పీకర్ చెప్పినప్పటికీ నిరసనలు కొనసాగడంతో సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తన నివాసంలో ఏర్పాటు చేసిన అల్పాహార విందులో ఎన్డీఏ కూటమిలో కొత్తగా చేరిన వివిధ పార్టీల పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు. వీరిలో ఎన్సీపీఐ, శివసేన పార్టీల ఎంపీలున్నారు. సమావేశానంతరం పార్లమెంటు ప్రాంగణంలో విలేకరులతో శివసేన ఎంపీ జ్యోతి సావిత్రి నాగనాథ్ వాంగ్మరే మాట్లాడుతూ పార్లమెంటులో తరచూ జరుగుతున్న ఆటంకాల పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. సభా కార్యకలాపాలకు పదే పదే అంతరాయం కలగడం వల్ల కొత్తగా ఎన్నికైన ప్రతిభావంతులైన ఎంపీలు సభలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే అవకాశాన్ని కోల్పోతున్నారని ప్రధానమంత్రి అభిప్రాయపడినట్టు ఆమె పేర్కొన్నారు. మరోవైపు ఎన్సీపీఐ ఎంపీ శతాబ్ది రాయ్ మాట్లాడుతూ ఎన్డీఏలో చేరిన సభ్యులందరికీ మోదీ సాదర స్వాగతం పలికారన్నారు. దేశ నిర్మాణంలో ఎంపీలు ఏ విధంగా సమర్థవంతంగా భాగస్వాములు కావాలో, ఏ పనులు చెయ్యాలో ప్రధాని ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారని వివరించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా దేశంలోని చేనేత కార్మికులు, హస్తకళాకారుల అద్భుతమైన నైపుణ్యం, సృజనాత్మక

0: మమకత అంకిత భావానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. తరతరాలుగా భారతీయ సాంప్రదాయాలు కాపాడుతూ సుసంపన్నం చేస్తున్న చేనేత రంగానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పౌరులందరూ తమకిష్టమైన చేనేత ఉత్పత్తుల చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకోవాలని, అలాగే నేషనల్ హ్యాండ్లూమ్ డే హ్యాష్ ట్యాగ్ని ఉపయోగించి వీడియోలను రూపొందించాలని పిలుపునిచ్చారు. ఈ విధమైన ప్రచారం ద్వారా స్థానిక హస్తకళాకారులకు, నేత కార్మికులకు దేశవ్యాప్తంగా మరింత ప్రోత్సాహం లభిస్తుందని మోదీ తమ సందేశంలో పేర్కొన్నారు.
1: एक हैंडलूम की वैरायटी के साथ GRWM वीडियो करके दुनिया के सामने अपनी बात रख सकते हैं, हैंडलूम के लिए लोगों को प्रेरित कर सकते हैं. हमारा काम है आत्मनिर्भर भारत बनाने के लिए गरीब परिवारों को भी आर्थिक रूप से समृद्ध कर. आइए हम स्वयं हैंडलूम से कुछ न कुछ खरीदे.
0: आकाशवाणी वार्ता వింటున్నారు. झारखंड లో నియామక పరీక్షల అక్రమాలపై అభ్యర్థులు చేస్తున్న ఆందోళన 14వ రోజుకు చేరింది. రాష్ట్ర రాజధానిలో 6 అభ్యర్థులు చేపట్టిన నిరాహార దీక్ష కొనసాగుతోంది. ప్రభుత్వంతో చర్చలకు 11 సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసినట్టు విద్యార్థి నాయకులు తెలిపినప్పటికీ నిన్నటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆహ్వానము అందకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలి రోజే విపక్ష NDA ఎమ్మెల్యేలు సభ వెలుపల నిరసన తెలుపుతూ CBI విచారణకు డిమాండ్ చేశారు. జూలై 25 ప్రారంభమైన ఈ ఉద్యమంలో 14వ JPSC పరీక్షల రద్దు, విచారణతో పాటు JPSC, JSSCల్లో సంస్కరణలు కోరుతున్నారు. 13 నాటికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే తాను కూడా నిరాహార దీక్షలో పాల్గొంటానని బీజేపీ MP నిశికాంత్ దూబే హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో 587 మంది PhD పరిశోధకులతో సహా 3000కు పైగా పట్టభద్రులైన విద్యార్థులకు ఆయన డిగ్రీలు ప్రదానం చేస్తారు. పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని పరిమితం చేయడం, బర్త్ టూరిజంను నిషేధించడం లక్ష్యంగా 2 నూతన కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అక్రమంగా లేదా తాత్కాలిక వీసాలపై అమెరికాలో నివసిస్తున్న వారి పిల్లలకు స్వయం సిద్ధంగా పౌరసత్వం లభిస్తుందని జూన్లో సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ ట్రంప్ గత ఉత్తర్వులను కొట్టివేసింది. కోర్టు నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్, చారిత్రక మినహాయింపుల ఆధారంగా పౌరసత్వానికి అర్హత లేని వారి వర్గాలను పునర్నిర్వచిస్తూ కేవలం పిల్లలకు పౌరసత్వం కల్పించేందుకు వచ్చే బర్త్ టూరిజంను అరికట్టాలని ఆదేశించారు. సుప్రీంకోర్టు తీర్పు తదుపరి ఈ కొత్త నిబంధనలు రావడం వల్ల తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉండే అనేక మంది భారతీయులపై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ ర్యాపిడ్ బిడ్జ్ టైటిల్ను భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద కైవసం చేసుకున్నారు. 5 పాటు జరిగిన ఈ ప్రతిష్టాత్మక ఈవెంటులో మొదటి నుంచి ఆధిక్యాన్ని కొనసాగించిన ప్రజ్ఞానంద చివరి రౌండ్లో ఉజ్బెకిస్తాన్ గ్రాండ్ మాస్టర్ జవోకిర్ సిందరోతో జరిగిన గేమ్ను డ్రాగా ముగించి మొత్తం 35 పాయింట్లకు గాను 23 పాయింట్లతో టోర్నమెంటును విజయవంతంగా ముగించారు. చివరి దశలో గట్టి పోటీని ఎదుర్కొన్న సింధరో 1.5 పాయింట్ల లోటుతో రన్నరప్గా నిలిచారు. కాగా అంతకుముందు జూన్ నెలలో జరిగిన నార్వే చెస్ 2026 చివరి రౌండ్లో జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్ను ఓడించి ప్రజ్ఞానంద కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా కర్ణాటక, తూర్పు మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళ, మాహే, ఒడిశాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఈశాన్య భారత్లోని పలు ప్రాంతాలు, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్లలో 1 నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. మరోవైపు అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, లక్షద్వీప్, మహారాష్ట్ర, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్తో పాటు తూర్పు భారతదేశం, బీహార్, తూర్పు రాజస్థాన్, అజ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, జమ్మూకాశ్మీర్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో

కూడిన వాతావరణం ఉంటుందని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీటి వ్యవహారంలో విద్యార్థుల నిరసనపై పోలీసుల చర్యలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు, హస్తకళాకారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని పరిమితం చేయడం, బర్త్ టూరిజంను నిషేధించడం లక్ష్యంగా 2 నూతన కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అమెరికాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ ర్యాపిడ్ బ్రిడ్జ్ టైటిల్ను భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద కైవసం చేసుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని పరిమితం చేయడం, బర్త్ టూరిజంను నిషేధించడం లక్ష్యంగా రెండు నూతన కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అమెరికాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ ర్యాపిడ్ బ్రిడ్జ్ టైటిల్ను భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద కైవసం చేసుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. హిందీ సినిమా పాటలు వింటారు.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ముందుగా సాజన్ సినిమా నుండి SP బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట

హమ్ ఆప్కే హైకాన్ సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లతా మంగేష్కర్ పాడిన పాటను విన్నారు. ఇప్పుడు జో జీతా ఓహి సికిందర్ సినిమా నుండి సాధన సర్గం ఉదిత్ నారాయణ పాడిన పాటను వింటారు.

ఇంతవరకు హిందీ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 1:20 కావస్తుంది. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. నేతన్న సేవలో పథకం కింద చేనేత కుటుంబాలకు 179 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గృహ సముదాయం నిర్మాణానికి టెండర్ ప్రక్రియ ప్రారంభమైనట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో 74,000 కోట్ల రూపాయల రైల్వే ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయని జోన్ జనరల్ మేనేజర్ సంగీత్ మాధుర్ వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం కొత్తపేటలో నిర్వహించిన 12వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతన్న సేవలో పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలోని 71,536 చేనేత కుటుంబాలకు 25,000 రూపాయల చొప్పున 179 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని విడుదల చేశారు. అనంతరం ప్రజావేదిక సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ చీరాల చేనేతకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకువస్తామని తెలిపారు. చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్, 50 ఏళ్లకే పింఛన్ వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. చేనేత రంగ అభివృద్దికి క్లస్టర్లు, హ్యాండ్లూమ్ పార్కులు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: చేనేత సేవలో ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి 25,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల మీరు ఒకసారి చూస్తే 71,636 కుటుంబాలకు లాభం కలుగుతుంది. 25,000 రూపాయలు చొప్పునిస్తున్నాం. 179 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం కింద మీకు అందించే పరిస్థితికి వచ్చాం.
0: చేనేత కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. చేనేతను పరిరక్షించడం అంటే సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడమేనని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన వోకల్ ఫర్ లోకల్ పిలుపు స్ఫూర్తితో దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలని కోరారు. చేనేత కార్మికుల సంక్షేమానికి నేతన్న సేవలో పథకం ద్వారా ఏటా చేనేత కుటుంబాలు ఒక్కింటికి 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు. విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన 12వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రాట్నం తిప్పి నూలు వడికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1905వ సంవత్సరంలో మహాత్మాగాంధీ విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమానికి పిలుపునిచ్చిన సమయంలో చేనేత రంగం కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. నేతన్న సేవలో పథకం కింద విజయనగరం జిల్లాలో 709 మంది కార్మికులకు 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మరోవైపు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో అనంతపురంలో ఈరోజు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి బసవరాజు మాట్లాడుతూ, చేనేత కార్మికులు సహకార సంఘాలుగా ఏర్పడి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ తమ ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ను కల్పించుకోవాలని సూచించారు. రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు

0: కోసం అత్యాధునిక వసతులతో చేపట్టనున్న గృహ సముదాయ నిర్మాణానికి టెండర్ ప్రక్రియ ప్రారంభమైనట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులకు మెరుగైన నివాస సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టిందన్నారు. 1,083 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టును 28 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. హరిత భవన ప్రమాణాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును అభివృద్ది చేయనున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి అన్నారు. విజయవాడలోని నైట్రో పికిల్బాల్ అండ్ కేఫేలో నిర్వహించిన అమరావతి పికిల్బాల్ లీగ్ను మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ లీగ్ పోటీలు ఈ నెల 9వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు. రాష్ట్రంలో పికిల్బాల్ క్రీడాభివృద్దికి ఈ పోటీలు కీలకంగా నిలుస్తాయన్నారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు పికిల్బాల్ వంటి నూతన క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్రావు, శాప్ చైర్మన్ రవినాయుడు, సినీ నటులు సుశాంత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట వ్యాప్తంగా పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతిని ఈరోజు ఘనంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తాడేపల్లిలోని కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పాల్గొని పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశతో కలిసి పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ
1: క్షత్రియ పితామహుడు పొన్నమండ లక్ష్మణ స్వామి గారి, ఆయన కాకినాడ దగ్గర ఉన్నటువంటి కోరంగి గ్రామంలో ఆయన జన్మించారు. మెడిసిన్ కూడా తయారు చేసి దేశ విదేశాలకు కూడా మరి ఆ రోజున ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. అదే కాకుండా పత్రిక పెట్టి ఆ పత్రిక ద్వారా ఆనాడు అగ్నికుల క్షత్రియ నామకరణం చేయాలని చెప్పి వారు పోరాటం చేసి సాధించడం జరిగింది. వారి యొక్క స్థితిగతులు, ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళ అభివృద్ధి కోసం వారు చేసినటువంటి కృషికి ఈరోజు మరి ఆయన గుర్తుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన విగ్రహాన్ని అగ్నికుల క్షత్రియులు దైవంగా భావిస్తారు. చాలా చోట్ల ఆయన విగ్రహాలు కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది.
0: దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో సుమారు 74,000 కోట్ల రూపాయలు విలువైన రైల్వే ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయని జోన్ జనరల్ మేనేజర్ సంగీత్ మాధూర్ తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ విశాఖ రైల్వే స్టేషన్లో మరో 6 కొత్త ప్లాట్ఫారాలు, ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విజయవాడతో పాటు పలు మార్గాల్లో ఆటోమేటిక్ సిగ్నలింగ్, కవచ్ భద్రతా వ్యవస్థను విస్తరిస్తామని చెప్పారు. రాబోయే గోదావరి పుష్కరాల దృష్ట్యా సంబంధిత రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొత్త రైళ్లు, అదనపు సర్వీసుల కోసం ప్రతిపాదనలు పంపినట్లు సంగీత్ మాధూర్ వెల్లడించారు. జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా ఈరోజు తిరుపతిలో పర్యటించారు. ఈ సందర్భంగా పద్మావతి అతిథి గృహంలో కేంద్ర రాష్ట ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో షెడ్యూల్డ్ కులాల వారికి కల్పిస్తున్న రిజర్వేషన్ల అమలు తీరు, సంక్షేమ పథకాల అమలు, వెనుకబడిన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అంతకుముందు కిషోర్ మక్వానా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను కారుతో ఢీకొట్టిన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఘటనకు కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. యువ వైద్య విద్యార్థులు తీవ్రంగా గాయపడడం బాధాకరమని అన్నారు. ఈ సందర్భంగా ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మద్యం మత్తులో ఉన్న 2 వ్యక్తులు కారుతో ఢీకొట్టి పరారయ్యారని, అనంతరం వారిని అరెస్టు చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నేతన్న సేవలో పథకం కింద చేనేత కుటుంబాలకు 179 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గృహ సముదాయం నిర్మాణానికి టెండర్ ప్రక్రియ ప్రారంభమైనట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.

రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో 74,000 కోట్ల రూపాయల రైల్వే ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయని జోన్ జనరల్ మేనేజర్ సంగీత్ మాథుర్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకునా
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఈరోజు ప్రసారాల్లో కొన్ని ముఖ్యాంశాలు. 1:33 మహిళా వాణి. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళల ఝరి భారతావని అనే అంశంపై శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీదేవి సంభాషణ వింటారు. 2:31 కర్ణాటక సంగీతం, డాక్టర్ కె సరస్వతి విద్యార్థి గానం వింటారు. వయలిన్ శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు.
7: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మహిళా వాణి.

0: మహిళావాణి కార్యక్రమంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళల జరి భారతావాణి అనే అంశంపై శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీదేవి సంభాషణ వింటారు.
1: ఈ చీర మంగళవారాలకి
2: శ్రీదేవి
1: మానసా,

0: రారా.
1: హరే, ఏంటిది
2: చీరలన్నీ తీసి ఇలా బయట పెట్టావు?
1: ఏమైనా ఎగ్జిబిషన్ పెడతావా ఏంటి?
0: ఎగ్జిబిషన్ ఏం లేదు మాన్సా. ఇంకా మరి ఎలాగూ వచ్చే వారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం అయిపోతుందా. నోములు, వ్రతాలు, పేరంటాలు, తీరిక ఎక్కడుంటుంది చెప్పు. ఇప్పుడంటే కొంచెం ఖాళీగా ఉన్నాను కదా, ఎవరింటికి ఏ చీర ఎప్పుడు కట్టుకెళ్లాలా అని. చూడు, మంగళవారాలు నోముంటుంది, శుక్రవారం నోముంటుంది, ఇంకా మధ్య మధ్యలో ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి కదా. మరి కట్టిన చీర కట్టకుండా కట్టుకెళ్లాలంటే ఎంత పెద్ద పని చెప్పు.
1: అబ్బో, నిజమే, పెద్ద ప్లానింగే. బాగుంది బాగుంది. ఏయ్ శ్రీదేవి, ఈ చీర నేను ఎప్పుడు చూడనే లేదు. అబ్బా ఎంత బాగుందో, చక్కని నేతతో ఎంత బాగుందో తెలుసా. ఈ రంగు కూడా చూడముచ్చటగా ఉందనుకో, ఆ ఫినిషింగ్ కానీ రంగుల కలయిక కానీ అద్భుత. ఇంతకీ ఈ చీర ఎక్కడ కొన్నావు?
0: ఇది నేను పోయినేడు అస్సాం వెళ్ళినప్పుడు అక్కడ కొన్నాను. దీన్ని మోగా పట్టు అంటారనమాట. శ్రేష్టమైన పట్టు దారాలతో చేస్తారు దీని షైనింగ్. నువ్వెన్నిసార్లు ఉతికిన కొద్దీ అంత షైనింగ్ దింది ఉట్టుపడుతుందనమాట. అంటే వన్నె తగ్గదు ఈ చీరది.
1: అవ్వో, ఇదేదో బాగుంది. నేను కూడా ఈసారి వెళ్ళి తెచ్చుకుంటానుండు.
0: మనం అనుకుంటావా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్క చీరే కొంటామని, కానీ ఆ చీరలు ఆ డిజైన్లు చూస్తే మనసు లాగేస్తుందనుకో. అందుకే నేను ఎప్పుడైనా ఏ ప్రాంతానికి తిరగడానికి వెళ్ళినా అక్కడ నేత పని ఎలాంటిది వాటికి సంబంధించి తెలుసుకొని తప్పకుండా అక్కడి నుంచి వీలైతే చీర లేదా ఒక డ్రెస్ మెటీరియల్ అయినా తప్పకుండా తెచ్చుకుంటాను మాన్సా.
1: నువ్వు అన్నది నిజమే శ్రీదేవి. మనం అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం నిజంగా చాలా బాగుంటుంది. చేతులతో మగ్గంపై నూలుతో వస్త్రాలు తయారు చేసే కళను చేనేత అంటారు కదా. మరి యంత్రాలతో తయారు చేసేవి కూడా ఉంటాయి, కానీ వాటికన్నా చేతులతో ప్రేమగా నేసిన చేనేత వస్త్రాలకు చాలా తేడా ఉంటుంది వాటికి వీటికి. అంతేకాదు, ఈ చేనేతలో ప్రతి దారం వెనుక కూడా ఒక కుటుంబం పడిన శ్రమ ఉంటుంది.
0: చాలా బాగా చెప్పావు మానస. ఈ చేనేత ఏదో నిన్న మొన్నటిది కాదు, అంటే వేల సంవత్సరాల క్రితం నుండే ఉంది. చూడు, అతి ప్రాచీనమైన నాగరికత ఏంటంటే సింధులోయ నాగరికత అని చెప్పుకుంటారా. ఆ సింధులోయ నాగరికతలో కూడా ఖండం, చక్రం, ఇలాగా వడికిన నూలు ఇటువంటివి దొరికాయట. ఇంకా ఇలా చెప్పుకొని చూస్తే సింధు నాగరికత కన్నా పూర్వం ఏంటి, వేదకాలం కదా. మరి వేదకాలంలో కూడా ఉన్ని మరియు పట్టు వస్త్రాలు వాటి నేత సాంప్రదాయాలకు సంబంధించిన పట్టు పవిత్రమైన నేత సాంప్రదాయాలను గ్రంథాలలో ప్రస్తావించారట కూడా.
1: నిజమే శ్రీదేవి నువ్వు చెప్పింది. ఇది ప్రాచీన సింధులోయ నాగరికతలో ప్రారంభమై మొఘల్ రాజ పోషణతో పరిణామం చెంది మహాత్మా గాంధీ ఖాదీ ఉద్యమం ద్వారా బ్రిటిష్ వలస పాలన అణచివేతను కూడా తట్టుకొని నిలబడింది.
0: నిజమే కదా. చూడు, మనకి ఈ తెల్లదొరలొచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, ఎవరైతే నేత కార్మికులు ఉన్నారో చాలా వరకు ఈ బట్ట అన్నది మన దేశం నుంచే ఎగుమతి అయ్యేదనమాట. మరి ఆర్థికంగా మన వాళ్ళని దెబ్బతీయాలని వీళ్ళు ఆ నేత కార్మికుల బొటల మేల్ని కోసేసేవారట తెలుసా. అంటే ఒకప్పుడు అగ్గిపెట్టులో పట్టేంత చీరలు నేసేవారు. ఎంత వీళ్ళు అణచివేత గురైనా చూడు, బంతి గోడ కొడితే తిరిగి వస్తుందన్నట్టు మరి స్వాతంత్ర పోరాటంలో చరకా పట్టి నూలు వడకని వాళ్ళంటూ లేరు కదా.
1: నిజం శ్రీదేవి నువ్వు చెప్పింది. అందుకే మహాత్మా గాంధీ గారు ఆ సమయంలో ఒక సందేశం చెప్పారంట, స్వదేశీని ఆదరించండి, స్వావలంబనను పెంపొందించండి అని.
0: మరి అది అప్పటిది, ఇప్పటికి కూడా ఆచరించాలి మానస. చూడు, మన చేనేత కార్మికులకి మనం చేయూతివ్వాలంటే ఎక్కువగా చేనేత వస్త్రాలని కొనుగోలు చేయాలి. చూడు, చాలా వాటికి ఖర్చు పెడుతూ ఉంటాం అనవసరంగా, కానీ ఈ చేనేత వస్త్రాలు కొనుగోలు చేయడం వల్ల వాళ్ళ కుటుంబం ఆర్థికంగా బలపడమే కాకుండా ఆ కళ కూడా నిలుస్తుంది కదా.
1: సరిగ్గా చెప్పావు. మనం ఇలా చేనేత వస్త్రాలను కొనడం వల్ల ఒక కుటుంబానికి కావాల్సిన ఆహారం అందుతుంది, అలాగే ఆ కుటుంబంలోని పిల్లలు చదువుకు కూడా తోడ్పాటు లభిస్తుంది. ఈ కళ కూడా మన తరువాతి తరాలలో సజీవంగా ఉంటుంది, ఎప్పటికీ అందరికీ తెలిసేలా మన సంస్కృతి కూడా నిలబడుతుంది.
0: బాగా చెప్పావు మాన్సా. మరైతే మన భారతదేశంలో ఉన్న విభిన్నమైన చేనేత కళలు ఆ రీతుల గురించి చెప్పుకునే ముందు కార్యక్రమంలో ఒక పాట విందామా?
1: తప్పకుండా శ్రీదేవి.

0: శ్రీదేవి, నీకు విషయం చెప్నా. మొన్న ఈ మధ్యనే మా చుట్టాల పెళ్లికి వెళ్ళాను. మరి పెళ్ళి అనగానే మనం పట్టు చీరలు కట్టుకొని చక్కగా రెడీ అయ్యి వెళ్తాం కదా. అక్కడ వాళ్ళందరూ నా పట్టు చీర చూసి వావ్ అని చెప్పి, ఏ కాంజీవరం సారీ అయినా కిత్నా అచ్చే లగ్తాయే, కావమిలా అక్కో, ఇలా నన్ను ఎన్ని ప్రశ్నలు వేశారనుకో.
1: అంటే పెళ్లి కూతురు కన్నా అక్కడ నువ్వే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయావన్నమాట.
0: మరి అంతే కదా.
1: చూడు, ఎన్ని పట్టు చీరలున్నా కంచి పట్టు చీరకి, కంచి పట్టణం పెట్టిందే పేరు కదా మరి పట్టు చీరలకి. చూడు, కంచి వెళ్ళి అక్కడ దేవతామూర్తులను దర్శించిన వాళ్ళు ఈ బట్టలు కూడా వెడతారు. కంచి నుండి చీర తెచ్చుకోకుండా అయితే ఆడవాళ్ళెవరు రారనే అంటాను. మరి అలాగే కంచి పట్టు చీర ఎంత అందంగా ఉంటుందో, దాని దట్టమైన బంగారంచులు, అలాగే దేవాలయాలపై ఉండే డిజైన్లతో ట్రెడిషనల్ డిజైన్స్ ఎంతో అందంగా ఉంటాయి. అలాగే మరో పట్టు ఏంటంటే బెనారస్ పట్టు. కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్న వాళ్ళు కూడా బెనారస్ పట్టు చీర గానీ డ్రెస్ మెటీరియల్ గానీ ఏదో ఒకటి కొనుక్కొని వస్తారు కదా. కొంచెం బరువుగా ఉన్నా ఆ బంగారు వెండి జరీలతో అల్లిన నేతకళ ఎంత బాగుంటుంది కదా. మరి ఈ వస్త్రాలైతే వాటి పనితనానికి ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రసిద్ధిగాంచాయి కంచి పట్టు చీరల్ని, అలాగే ఈ బెనారస్ పట్టు కూడా అన్న.
0: శ్రీదేవి, నువ్వు ఇలా చెప్తుంటే పోచంపల్లి చీరలు గుర్తొచ్చాయి. వీటిలో ఇక్కత్ కళ, అలాగే వీటిని దారాలను నేయడానికి ముందే టై డై అంటే టై అండ్ డై అన్నమాట చేసే ప్రత్యేకమైన పొడుగు బంధు శైలి ఇక్కత్ అద్దకం ఉంటుంది, దాన్ని వీళ్ళు ఉపయోగిస్తారన్నమాట. అలాగే వీటిలో చతురస్రాలు, వృత్తాలు, డైమండ్ ఆకారాలతో కూడిన ఒక స్పష్టమైన డిజైన్లు కూడా మనకి కనబడతాయి. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో చీరాల, చీర అనే పదం నుండి క్షీరపురిగా పిలువబడే చీరలకు నిలయంగా మారిన తీర ప్రాంత పట్టణమే చీరాల. మరి అక్కడ కుప్పడం చీరలు, ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి తెలుసా. బరువైన జరీతో అంచులు, అందమైన చేతిబుటా డిజైన్లతో ప్రత్యేకంగా తయారవుతాయి. అలాగే మెత్తటి కాటన్ చీరలు కూడా బాగుంటాయి తెలుసా, అక్కడ తేలికగా ఉంటాయి, వేసవికి అలాగే తేమతో కూడిన వాతావరణానికి సరిపోయేటట్టు

0: మృదువైన చేనేత పత్తి చీరలవి. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నీకోసం కొని తెస్తానే.
1: తప్పకుండా. నాకు ఇటువంటి చీరల కలెక్షన్ అంటే ఎంత ఇష్టమో తెలుసా? చూడు, మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక నేత ప్రత్యేకత ఉంటుంది. ఇక ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళావనుకో, సంబల్పురి ఇక్కత్ చాలా బాగుంటుంది. సాంప్రదాయమైన గవ్వా చక్రం ఇలాగ పువ్వుల డిజైన్లతో చాలా అందంగా ఉంటుంది. ఇక పశ్చిమ బెంగాల్కి వెళ్తే జమ్దాని ఉంటుంది, అలాగే బెంగాల్ కాటన్ కూడా తెలుసు కదా నీకు.
0: శ్రీదేవి, నువ్వు ఇందాక అన్నావే దేవాలయాల్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు చీరల షాపింగ్ కూడా చేస్తారని. అరే అలాగే, మొన్న నేను మంగళగిరి పానకాల స్వామి గుడికి వెళ్ళాను. వెళ్ళిన దాన్ని అలాగే ఉంటానా? మొత్తం బెటాలియన్ తీసుకొని చక్కగా షాపింగ్కి వెళ్ళా. అసలు మంగళగిరిలో కాటన్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ ఏంటంటే సాదా బాడీలతో పాటు పదునైన లెక్కించిన దారం, అలాగే జరీలతో కూడిన నిజాం అంచులను కలిగి ఉంటాయి. ఎంత బాగున్నాయనుకున్నావు? అద్భుతంగా ఉన్నాయి.
1: అంటే నువ్వు డైరెక్ట్గా నేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకున్నావు అన్నమాట.
0: వాళ్ళు నేస్తూ ఉన్నప్పుడు మనం అక్కడ కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ మనకి కావాల్సిన డిజైన్ని వాళ్ళకి వివరిస్తూ వాటిని చేయించుకొని అది కట్టుకున్నప్పుడల్లా ఆ సంగతి మనకు గుర్తొస్తుంది కదా.
1: అంటే నువ్వు చక్కగా చీరలు కూడా కస్టమైజ్ చేయించి కట్టుకుంటున్నావు అన్నమాట.
0: సరిగ్గా చెప్పావు.
1: మరి ఉప్పాడ చీరలు చూసుకుంటే ఆ పూలు, ఆ జామితీయ నమూనాలతో నేరుగా వస్త్రంలో నేయడం అనేది చాలా క్లిష్టమైన పనితనం తెలుసా? మరి అత్యంత తేలికైన పట్టు చీరలు కూడా ఉప్పాడలో తయారు చేస్తారు. మరి వెంకటగిరి ధర్మవరం చీరలైతే ఎప్పటి నుండో ప్రసిద్ధిగాంచాయి కదా. ఇలా చెప్పుకుంటూ పోతే మన పక్కనే ఉన్న పొందూరు ఖాదీ కూడాన్న, ఇది కూడా నేత పనితనం ఎంత బాగుంటుందో. ఆ ఖాదీ దుస్తులు వేసుకుంటే నువ్వు ఎండాకాలంలో కూడా ఎంత హాయిగా ఉంటుంది కదా.
0: నిజమేగా. మరి
1: చూడు, మనం చీరల గురించి చెప్పుకుంటే ఎన్ని వెరైటీలో కదా. ఇప్పుడు గుజరాత్ లోనే తీసుకున్నావు అనుకో, నువ్వు గుజరాత్ లోని తంచోయ్ సిల్క్, తంగాలియా నేత, పటోలా ఈ చీరలన్నీ చాలా ఫేమసా. ఇంకా మరి రాజస్థాన్కి వచ్చావనుకో, కోటా చీరలు, జైపూర్ చీరలు, వాటి పనితనం ఎంత బాగుంటుందో.
0: అలాగే కర్ణాటకలో మైసూర్ పట్టు కూడా ఇలాంటిదే. మరి
1: మరి అరుణాచల్ ప్రదేశ్ లో అయితే మిష్మీ నేత ఎంత బాగుంటుందో. ఇక ట్యూన్సంగ్ సాలువాలు.
0: తమిళనాడు వెళ్ళామనుకో, అస్సలు మర్చిపోకుండా తీసుకోవాల్సినవి కొర్నాడు నేత ఆర్ని పట్టు, చాలా బాగుంటాయి.
1: మరి చూడు, మనకి కాలాలు మారుతున్నట్టు మనం కూడా వేసవిలోని మంచి కాటన్ దుస్తులు వేసుకున్నాం అనుకో, ఎంత హాయిగా ఉంటుంది. అలాగే కొంచెం చలి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మంచి నాణ్యమైన షాల్వా, ఓ కాశ్మీరీ షాల్వా వేసుకో, ఎంత అందంగా ఉంటుంది కదా. తిరిగినప్పుడు ఫొటోస్ తీసుకున్నప్పుడు కూడా చాలా చక్కగా ఉంటుంది కదా.
0: బాగా చెప్పావు శ్రీదేవి. శ్రీదేవి, పానీపట్ అనగానే నీకేం గుర్తొస్తుంది?
1: పానీపట్ యుద్ధం జరిగింది కదా, అదేనా?
0: కాకపోతే భారతదేశపు టెక్స్టైల్ సిటీగా కూడా పానీపట్ ప్రసిద్ధి చెందింది తెలుసా?
1: అవునా?
0: మనం ఇప్పటి వరకు చీరల గురించే చెప్పుకున్నాం కదా. ప్రపంచ వ్యాప్తంగా నేత కార్మికుల నగరంగా ప్రసిద్ధి చెందింది ఇది. గృహ వస్త్రాలకైతే అతిపెద్ద కేంద్రంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఓపెన్ అండ్ నూల్ని కూడా పునర్వినియోగించి మనకి అందుబాటుగా ఉన్న ధరల్లో దుప్పట్లు అలాగే గృహోపకరణాలుగా తయారు చేస్తారన్నమాట.
1: మరి నువ్వు దుప్పట్లంటే షోలాపూర్ దుప్పట్లు కూడా చాలా ఫేమస్ తెలుసా. షోలాపూర్లోని, మనకి తెలుసా, మనం చిన్నప్పటి నుంచి షోలాపూర్ దుప్పట్ల గురించి చెప్పుకుంటున్నాం. ఈ మహారాష్ట్రలో ఉన్న షోలాపూర్ టవల్స్ కూడా చాలా ప్రసిద్ధిగాంచింది. అంటే ఇక్కడ సోలాపూర్ టెర్రీ టవల్స్ కు చాలా ప్రసిద్ధిగాంచింది. ఈ టవల్స్ వాటి విశిష్టమైన నాణ్యత, డిజైన్కు గాను భౌగోళిక సూచిక అంటే జియోటాగింగ్ ను కూడా కలిగి ఉన్నది తెలుసా.
0: అలాగే గుజరాత్ రాష్ట్రంలో వాపి కూడా టవల్స్ కి ప్రసిద్ధిగాంచింది.
1: ఇంకా ఈ టవల్స్ ఇవేనేంటి? చూడు, మన ఇల్లు అందంగా ఉండాలంటే మనం ఏం చేస్తాం? కిందనేం పరుస్తాం చెప్పు.
0: తివాచీ
1: కదా. మరి ఆ తివాచీలకి ప్రఖ్యాతిగాంచిన పట్టణం ఏంటి తెలుసా? బదోహి. అంటే ఈ తివాచీలు చాలా ఫేమస్.
0: అవునవును, బదోహి భారతదేశపు కార్పెట్ నగరంగా ప్రసిద్ధి చెందింది కదా. ఇది ఉత్తరప్రదేశ్ లోని ఈ ప్రాంతంలో నువ్వు ఎలా అయితే షోలాపూర్ టవల్స్ కి ప్రత్యేక భౌగోళిక సూచిక ట్యాగ్ ఉందన్నావో దీనికి కూడా అలానే ఉంటుంది. అలాగే చేతితో అల్లిన రగ్గులను అధిక మొత్తంలో ఉత్పత్తి చేస్తున్నారు కూడా ఇక్కడ.
1: మరి అలాగే ఎక్కువ ప్రసిద్ధిగాంచింది ఏంటంటే కాశ్మీరీ తివాచీలు కదా.
0: ఆ చల్లదనానికి ఈ వెచ్చని తివాచీలకి భలే ఉంటుంది కదా.
1: పష్మీనా ఉన్నితో చేసిన కాశ్మీరీ తివాచీలైనా లేకపోతే అక్కడ షాలువాలైనా ఎంత బాగుంటుంది.
0: అలాగే అక్కడ రంగురంగుల డిజైన్లతో అద్భుతంగా కనిపిస్తాయనుకో
1: కదా. అక్కడ వాతావరణంలో ఉన్న అందమంతా కూడా ఈ నేత పనిలో చూపిస్తారేమో అని అనిపిస్తుంది కదా.
0: సరిగ్గా.

0: చేనేతికి చేయూత ఇవ్వడం అంటే అక్కడ వాళ్ళ దగ్గర మనం చీరలు కొంటున్నాం అంటే చాలా మందిలో ఉండే అపోహ ఏంటంటే చాలా కాస్ట్లీ అండి, చాలా ఎక్కువ రేటు ఉంటుంది, ఎలా కొనగలుగుతాం, మనకి ఇక్కడ బట్టలు ఇంత తక్కువ రేట్లో చక్కగా వచ్చేస్తున్నాయి కదా, మనం బట్టలు కొనేసుకుంటున్నాం కదా అని చాలామంది అంటూ ఉంటారు.
1: కరెక్ట్గా చెప్పావు మాన్సా, నువ్వు అన్నావే తక్కువ రేటుకి వస్తున్నా అని. నిజమే, ఒక్కొక్కసారి చూడు మనం చాలా ఖరీదైన చీర కొనుక్కుంటావా, ఆ డిజైను రంగు అదే చీర నీకు చాలా చవకగా ఉన్న వాటిలో కూడా వస్తుంది. అంటే మనం ఎక్కడికైనా కట్టుకొని వెళ్ళినా సేమ్ డిజైన్ సేమ్ కలర్ ఉండడం వల్ల ఈ చీరలు కాస్ట్లీగా అనిపించకపోవచ్చు. ఎందుకంటే ప్రింట్ కదా, మిషన్లో అన్నీ ఒకలానే వచ్చేస్తుంది, కానీ నేత మాత్రం అలా ఉండదు. డిజైన్ మారిపోతుంది, కలర్ కాంబినేషన్ మారిపోతుంది, అంటే సేమ్ పీస్ నీకు దొరకదు కదా. ఎందుకంటే ఒకళ్ళ చేతిలో ఉన్న కళ, వాళ్ళు ఆలోచించే విధానం, ఆ డిజైన్ ఇంకొకళ్ళకి రాదు.
0: అంతేకాదు శ్రీదేవి, వేసుకున్న బట్టను చూసి అది ఎక్కడి పట్టో కూడా చెప్పగలరు, అంతటి స్పష్టత ఉంటుంది. అలాంటి డిజైన్లు ఉంటాయి, ఆ పట్టు తాలూకా క్వాలిటీ కూడా అంత బాగుంటుంది. మరి చేనేత ప్రత్యేకతలు కూడా కొన్ని ఉన్నాయి శ్రీదేవి. వేసవిలో చల్లగా ఉంటుంది, చలికాలంలో వెచ్చగా ఉంటుంది ఈ వస్త్రాలు వాడడం వల్ల. అంతేకాదు ఇవి చర్మానికి అస్సలు హాని చేయు. చాలా మందికి కొన్ని బట్టలు వేసుకోవడం వల్ల ర్యాషెస్ లా వస్తున్నాయి, చర్మ వ్యాధులు వస్తున్నాయని చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు, కానీ అలాంటివి ఏవి కూడా మన దరి చేరవన్నమాట చేనేత వస్త్రాలు ధరించడం వల్ల. అలాగే పర్యావరణానికి కూడా చక్కని మేలు చేసినట్టు అవుతుంది శ్రీదేవి మన వంతుగా. మరొక మాట చెప్పనా, ప్రతి డిజైన్ లో కూడా ఇందాక నేను చెప్పినట్టుగా కళాకారు

0: కళాకారుడి సృజనాత్మకత కనిపిస్తుంది.
1: నీకు తెలుసా, మనం అనుకుంటుంటాం కొత్త డిజైన్ సృష్టించడం అన్నీ కనుమరుగైపోతున్నాయేమో అని, కానీ కాదు మానస. చాలా మంది ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఎంచుకుంటారు. అంటే చూడు, నీకు తిండి బట్ట ఆవాసం అన్నది ఎప్పటికీ ఉంటుంది కదా. ఒకప్పుడు మనం ఏదో పెళ్లిళ్ళో లేకపోతే పండగలు సందర్భాన్ని కొనుక్కునేవాళ్ళం, కానీ ఇప్పుడు మన ఇంట్లో పెళ్ళైనా కొనుక్కుంటాం, పక్కింట్లో పెళ్ళైనా, యువతలకి ఎవరో చిన్న పుట్టినరోజుకి పిలిచినా కొత్తది కావాల్సిందే కదా. అంటే బట్టలు ఎన్నున్నా సరిపోవట్లేదు. మరి అలాంటప్పుడు మనం కొత్త కొత్తగా వెరైటీగా ఎందుకు ట్రై చేయకూడదు చెప్పు.
0: బాగా చెప్పావు. మనకి ఇంతకు ముందు పూర్వం పెద్దవాళ్ళు ఏం చేస్తే అదే వ్యాపారమో పిల్లలు కూడా కంటిన్యూ చేసేవారు, కానీ ఇప్పుడు ఆదరణ ఎక్కువగా చూపించకపోవడం వల్ల యువతలో చాలా మంది వృత్తిని వదిలిపెట్టడానికి కూడా సిద్ధపడుతున్నారు. కొంతమంది ముడిసరుకు ధరలు పెరుగుతున్నా కూడా అంతటి కష్టకాలంలో కూడా ఈ చేనేతని వదిలిపెట్టడం లేదు. నిజంగా వాళ్ళ కష్టానికి మనం ఏమైనా చేయగలము అంటే పండగలకి, ప్రత్యేక సందర్భాలకి మనం చక్కని చేనేత వస్త్రాలను తీసుకుంటే వారికి ఉపాధి దొరుకుతుంది, అలాగే మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. మరొక మాట ఏంటంటే చూడు, మనకెలాగా శ్రావణ మాసం, శ్రావణ శుక్రవారాలు, మంగళవారాలు ఉన్నాయిగా, మన ఇంటికి వచ్చిన వాళ్ళకి వాయనం అందిస్తామే, అలాంటి వాయనంలో కూడా చక్కని చేనేత కలిగిన బ్లౌజ్ పీసులను వారికి వాయనంగా అందించామనుకో, ఏదో మన వంతుగా మనం చేయగలిగింది చేసినట్టే. అది నచ్చి చూసి ఆ దారిన వెళ్లే వాళ్ళు ఒక్కరిద్దరున్నా చాలు కదా. అలాగే మన పిల్లలకు కూడా చేనేత విలువను తెలియజేయాలి. చేనేత కార్మికుల్ని వీలైనంత వరకు ప్రోత్సహించాలి. ఇది ఏదో వస్త్రాన్ని తయారు చేయడమో లేకపోతే దాన్ని మనం వేసుకోవడమో కాదు, మన భారతదేశ సంస్కృతిని మనం నిలబెట్టినట్టు అవుతుంది.
1: కరెక్ట్ గా చెప్పావు మానస. నేత కార్మికుల దగ్గర కొందరు చెప్పి మరి చేయించుకుంటారు తెలుసా. అంటే ఒక పెళ్లి పట్టు చీర నేయించుకున్న థీమ్ కూడా ఉండేటట్టు వాళ్ళు నేయించుకుంటున్నారు. అంటే చేనేతకైతే ఆదరణ తగ్గలేదు. చాలా మంది చేయించుకుంటూ ఉంటారు. కాస్ట్ పడినా కూడా వాళ్ళకి గుర్తుగా ఉంటుంది. మన భారతీయ ఫ్యాషన్ డిజైనర్లు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఏ పని చేసినా అందులో నంబర్ వన్గా ఉండాలంటే మాత్రం దాని తాలూకు మెళుకువలు తెలుసుకొని శ్రమ అనుకోకుండా కష్టపడి సాధిస్తే అది ఏ రంగమైనా కూడా దాన్ని నిలబెట్టొచ్చు, ఆ రంగంలో మంచి గుర్తింపు కూడా సాధించవచ్చు. అంతే కదా.
0: నిజమే శ్రీదేవి. అయితే శ్రీదేవి, ఓ పని చేద్దామా, చక్కగా ఇద్దరు కలిసి ఒక టూర్ వెళ్ళినట్టుంటుంది, అలాగే వెళ్ళి ఇలా చేనేత వస్త్రాల్ని తెచ్చుకుందామా.
1: తప్పకుండా, ఐడియా అయితే చాలా బాగుంది మానస.
0: సోమవారం మంగళవారం ఇలా షాపింగ్ చేస్తే కట్టిన చీర కట్టకుండా ఎన్నైనా కట్టుకోవచ్చు. పైపెచ్చు అందరూ నెక్స్ట్ నుంచి మనల్నే అడుగుతారు, ఈ చీరలు ఎక్కడ కొన్నారు అని. అప్పుడు మనం చెప్దాం, చేనేత కళల జరి భారతావని అని. మరి భారతదేశంలో ఉన్న అన్ని రకాల చేనేత వస్త్రాలు ఇలా మన బీరువాలో ఇమిడిపోవాలి అంతే.
1: తప్పకుండా, కోరిక అయితే చాలా బాగుంది. మరి నీ దగ్గర ఏ చేనేత వస్త్రాలు ఉన్నాయి, ఇంకా ఏం కొనుక్కోవాలనుకుంటున్నావు, లిస్ట్ రాసే. ఈసారి ఒక్కొక్క రాష్ట్రం అలా అలా వెళ్ళి అక్కడ చూడవలసిన చూసి ఇలాగా మనకు కావలసినవన్నీ కూడా తెచ్చుకుందామే.
0: తప్పకుండా.
1: మరి విన్నారుగా ఈనాటి అంశం. వచ్చే వారం మరో కొత్త అంశంతో మీ ముందుకు వచ్చేంత వరకు నమస్కారాలతో సెలవు తీసుకుంటున్నారు మీ శ్రీదేవి,
0: మీ మానస.
2: ఇంతవరకు మహిళా వాణి కార్యక్రమంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళల జరి భారతావని అనే అంశంపై శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీదేవి సంభాషణ విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 2 గంటలు కావస్తుంది. ఇప్పుడు మిడ్ డే కాంపోజిట్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు, అనంతరం 2 గంటల 15 నిమిషాలకు హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25.4 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 62.6 మిల్లీమీటర్లు. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.0 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25.6 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 86.8 మిల్లీమీటర్లు. కోస్తా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత మత్స్యకారులకు వాతావరణ హెచ్చరిక. ఈరోజు, రేపు అనగా 7-8 తేదీలలో ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి సముద్రంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్లు, అప్పుడప్పుడు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ నెల 9 నుండి 11 వరకు ప్రత్యేక హెచ్చరికలు ఏమీ లేవు. అందువల్ల ఈ నెల 7-8 తేదీలలో ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని విశాఖ వాతావరణ శాఖ వారు సూచిస్తున్నారు. ఇక ఆంధ్రేతర ప్రాంతాలలో ఈ నెల 7 నుండి 11 తేదీ వరకు గంటకు 40 నుండి 55 కిలోమీటర్ల వేగంతో, అప్పుడప్పుడు 60 నుండి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ ప్రాంతాలలో కూడా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని విశాఖ వాతావరణ శాఖ వారు సూచిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, కర్ణాటక సంగీతం, డాక్టర్ కె సరస్వతి విద్యార్థి గానం వింటారు. వయలిన్ శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు. ముందుగా కలిగియుండే కదా కీరవాణి రాగం, ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన వింటారు.

ఇంతవరకు కలిగియుంటే కదా కీరవాణి రాగం ఆది తాళం త్యాగరాజస్వామి కీర్తన విన్నారు. చివరగా హరినారాయణ యమన్ రాగం ఆది తాళం పురందరదాసు కీర్తన వింటారు.

ఇంతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమం విన్నారు. గానం డాక్టర్ కె సరస్వతి విద్యార్థి, వయోలిన్ శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 3:50. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. 102 MHz ఎఫ్ఎం ద్వారా ప్రసారాలు కొనసాగుతూనే ఉంటాయి. తిరిగి ఈ సాయంత్రం 5:00 మీడియం వేవ్ ద్వారా 323.6 మీటర్లు అనగా 927 KHz పై తరువాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ఈనాటి సాయంత్రం ప్రసారాలకు స్వాగతం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయం సమయం 5 గంటలు కావస్తుంది. మరి ఈనాటి యువవాణి యువజన కార్యక్రమంలో ముందుగా కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఈనాటి ఆధునిక సాంకేతిక యుగంలో ఎన్నో మార్పులు, మరెన్నో వేగవంతమైనటువంటి మార్పుల వల్ల మానవుని జీవన విధానంలో వేగం పెరిగింది. ముఖ్యంగా ఈ భూమి మీద ఉన్న సకల జీవజలానికి ఈరోజు జీవన్మరణ సమస్యగా మారడానికి ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రమాదకరంగా మారిపోతున్నాయి. మరి అటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలనే స్వచ్ఛమైన ఇంధనంగా మారిస్తే ఈనాడు భూమి మీద నివసిస్తున్న సకల జీవజాతులకు ఎంతో మేలు జరుగుతుందో, అయితే ఆ రోజు మరెంతో దూరంలో లేదు. ఇది ఊహాగానం కూడా కాదు. ఈ కళ సాకారమయ్యేటువంటి రోజులు దగ్గరగా ఉన్నాయి. శాస్త్రవేత్తలు ఎంతగానో ఈ అంశం గురించి తమ కృషి చేస్తున్నారు. ఆ విషయాలు తెలుసుకునే ముందు ఒక చక్కటి వీణులు విందైనటువంటి సంగీతాన్ని విందాం. ముఖ్యంగా ఆదిత్య 369 చిత్రం కోసం ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట ముందుగా వినండి.

ఈరోజు మనం చర్చిస్తున్నటువంటి అంశం ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల భూమి మీద జరుగుతున్నటువంటి సకల జీవజాలానికి జరుగుతున్న నష్టం. పరిష్కార మార్గాలు ఏవైనా ఉన్నాయంటే శాస్త్రవేత్తలు అనేక రూపాల్లో పరిశోధనలు చేస్తున్నారు. మరి ఏమి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, వాటి గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ భూమి మీద 45 కోట్ల టన్నుల కంటే ఎక్కువ ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంది. దాని ఫలితంగా ఈ భూమి మీద ఉన్నటువంటి సముద్రాలు, నదులు, సకల జీవరాశి, గాలి, ఇలా చూసుకుంటే ప్రతిదీ కూడా కలుషితం అయిపోతుంది. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించాలన్నా, రీసైక్లింగ్ చేయాలన్నా ఆ ప్రాసెస్ ఏమిటి, అది ఎలా చేస్తారు, ఏ విధంగా ఈ యొక్క ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి భూతాపాన్ని, సకల జీవరాశులకి స్వచ్ఛమైనటువంటి గాలి, నీరు, వెలుతురు ఇవ్వాలని శాస్త్రవేత్తలు చేస్తున్నటువంటి కృషి ఏమిటో మనం ఈరోజు తెలుసుకుందాం. అడిలైడ్ యూనివర్సిటీకి చెందినటువంటి పిహెచ్డీ విద్యార్థిని జియావోలు నేతృత్వంలో స్వచ్ఛమైనటువంటి హైడ్రోజన్ వాయువుని అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఆ దిశగా పరిశోధనలు సాగిస్తున్నారు. మరి ఆ వివరాలు తెలుసుకునే ముందు ఒక చక్కటి పాటని విందాం. 7th సెన్స్ చిత్రం కోసం కార్తీక్ మేఘా పాడిన పాట వింటారు.

0: ఈనాటి యువ అని కార్యక్రమంలో ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: మరి శాస్త్ర సాంకేతిక రంగంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని గురించి మాట్లాడుకుంటున్నాం. ఆడవాళ్ళంటే అవలలు కాదు, సబలలు అనేటువంటి అంశం ఈరోజు ప్రపంచమంతటా ఉంది. ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక రంగంలో వారు పురుషులకు ధీటుగా పోటీ పడుతున్నారు. ఆ దిశగా ఈ సమాజ హితం కోసం ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడం కోసం రీసైక్లింగ్ చేసి స్వచ్ఛమైనటువంటి హైడ్రోజన్ వాయువును అందించడం కోసం వారు చేస్తున్నటువంటి కృషిలో భాగంగా

అడిలైడ్ యూనివర్సిటీకి చెందినటువంటి పిహెచ్డి విద్యార్థిని జియోవోల్ నేతృత్వంలో సౌరశక్తిని ఉపయోగించి ప్లాస్టిక్ వ్యర్థాలను అత్యంత స్వచ్ఛమైన హైడ్రోజన్ ఇంధనంగా మార్చే ఒక కొత్త సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు. ఈ సాంకేతిక అభివృద్ధి ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలను మొదట సేకరించి వాటిని శుభ్రం చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు. ఆ చిన్న ముక్కలుగా చేసినటువంటి ఆ వ్యర్థాలకు ఫోటో క్యాటలిస్ట్ అనేటువంటి ద్రావణం కలపటం వల్ల ఆ ద్రావణంలో ఉన్నటువంటి ప్లాస్టిక్ ముక్కలన్నీ కూడా సూర్యకాంతిలో ఉంచితే రసాయనిక చర్య అనేది వెలువడుతుంది. మరి ఆ రసాయనిక చర్య జరిగిన తర్వాత ఏమవుతుందో ఈ పాట విన్న తర్వాత తెలుసుకుందాం.

మరి ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసే దశలో నూతన సాంకేతిక అంశాలు ఈరోజు ముందుకొస్తున్నాయి. మరి వాటి గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడే ఒక అద్భుతం జరుగుతుంది. ప్లాస్టిక్ ముక్కల్లో ఉన్నటువంటి కార్బన్, హైడ్రోజన్ ఒకదానికోటి మరొకటి గట్టిగా అంటుకుని ఉంటాయి. సూర్యకాంతిలోని శక్తిని గ్రహించి ఆ శక్తితో ప్లాస్టిక్ ముక్కల్లో ఉన్నటువంటి కార్బన్ హైడ్రోజన్ బంధాలను ముక్కలు ముక్కలుగా విడగొట్టబడుతుంది. ప్లాస్టిక్ నుంచి విడిపోయిన హైడ్రోజన్ పరమాణువులన్నీ ఒకదానితో ఒకటి కలిసి హైడ్రోజన్ వాయువుగా మారి విడుదలవుతున్నాయి. ఇలా విడుదలైనటువంటి హైడ్రోజన్ వాయువును గొట్టం ద్వారా సిలిండర్లలో భద్రపరిచి తరువాత స్వచ్ఛమైన ఇంధనంగా ఉపయోగించేందుకు విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పుడు జీన్స్ చిత్రం నుంచి ఒక పాట వింటారు.

ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ ద్వారా స్వచ్ఛమైన హైడ్రోజన్ వాయువును ఇప్పుడున్నటువంటి శాస్త్రవేత్తలు ప్రయోగం విజయవంతం చేసి సమాజంలో అందరికీ వినియోగంలోకి వస్తే ఈ భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశులు స్వచ్ఛమైనటువంటి జీవనయానం కొనసాగిస్తే అనడంలో అతిశయోక్తి కాదేమో. మరి ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో సరికొత్త అంశాలు తెలుసుకున్నందుకు మీకు ఇప్పుడు ఈనాటి యువవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

సంధ్యారాగాలు 1980 నుంచి 2000 సంవత్సరం వరకు విడుదలైనటువంటి తెలుగు చిత్రాల నుంచి కొన్ని పాటలు వింటారు. ముందుగా ప్రేమికుడి చిత్రం నుంచి ఓ పాట వింటారు.

0: ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: కొలంబస్ చిత్రం కోసం యాజిన్ నాజీర్ పూజా పాడిన పాట విన్నారు. ఇప్పుడు ఒక్క మగాడి చిత్రం కోసం ఉన్నికృష్ణన్ సునీత పాడిన పాట వింటారు.
1: ఉద్యోగ వార్తలు.

0: మీరు ఇంతవరకు సంధ్యారాగాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు ఉద్యోగ వార్తలు చదువుతున్న వారు జి పద్మ.
1: ఉద్యోగ వార్తలు. ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని డాక్టర్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బాపట్లలో ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ విభాగంలో టీచింగ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు 2026 ఆగస్టు 11వ తేదీన నిర్వహించే వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి. పోస్టుల వివరాలు టీచింగ్ అసోసియేట్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ విభాగంలో ఒక పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. అర్హత సంబంధిత విభాగాల్లో డిగ్రీ మరియు పీజీలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్ మరియు ఫుడ్ టెక్నాలజీ మరియు ఫుడ్ సైన్స్ మరియు టెక్నాలజీ ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ హార్వెస్ట్ మరియు పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీలో ఉత్తీర్ణతతో పాటు నెట్ పీహెచ్డీలో అర్హత సాధించిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. వయోపరిమితి 40 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. జీతం నెలకు 37,000 రూపాయలు మరియు హెచ్ఆర్

0: ఉంటుంది. ఎంపిక ప్రక్రియ వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ 2026 ఆగస్టు 11వ తేదీ. వేదిక డీన్ కార్యాలయం, డాక్టర్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ టెక్నాలజీ, బాపట్ల. మరొక ప్రకటన, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ భువనేశ్వర్ తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు 12వ తేదీన నిర్వహించే వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. గెస్ట్ ఫ్యాకల్టీ 6 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. విభాగాలు బయోస్టాటిస్టిక్స్, సైకాలజీ, సోషియాలజీ, ఇంగ్లీష్, కంప్యూటర్, రీజనల్ లాంగ్వేజ్ తదితరాల్లో విభాగాలు ఉన్నాయి. అర్హత, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఎస్సీలో నర్సింగ్ మరియు పీజీ పిహెచ్డీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. గరిష్ట వయోపరిమితి చివరి తేదీ నాటికి 40 ఏళ్ల నుంచి 64 ఏళ్ల వరకు ఉండాలి. ఎంపిక ప్రక్రియ వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ nurs@bhuvaneshwar.edu.in. దరఖాస్తు చివరి తేదీ 2026 ఆగస్టు 12వ తేదీ.
1: మీరు ఇంతవరకు ఉద్యోగ వార్తలు చదివినవారు శ్రీమతి పద్మ.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 6 గంటలకు వస్తుంది. ఇప్పుడు సమాచారవాణి. ఈనాటి సమాచారవాణి కార్యక్రమంలో వాతావరణ వివరాలు వింటారు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25.4 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 62%. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25.6 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 86%. సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ ఉరుములతో కొన్ని జల్లులు పడవచ్చు. సముద్రంలో చేపలు పట్టేయటం మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక ప్రకటన. వైజాగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ వారు ఈ నెల అనగా ఆగస్టు 23, 24, 25 తేదీల్లో అంటే 3 రోజుల పాటు అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో వైజాగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ప్రతిభను ప్రోత్సహించేటువంటి ఫిల్మ్ స్క్రిప్ట్ రైటింగ్ వర్క్షాప్ను నిర్వహిస్తున్నారు. ఆసక్తి ఉన్నటువంటి వారు ఈ వర్క్షాప్కు హాజరు కావచ్చు. సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ 9391477476. ఫోన్ నంబర్ మరొకసారి, వైజాగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్, అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం, ఫోన్ నంబర్ 9391477476. ప్రకటన విన్నారు. ఇప్పుడు ప్రేమ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

0: better than this.
1: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
2: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है.
3: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జీఓవీ డాట్ ఐఎన్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. బీసీల సంరక్షణ కోసం త్వరలోనే చట్టం రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. చేనేతలకు ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వార్తల వివరాలు. వెనుకబడిన తరగతుల సంరక్షణ కోసం త్వరలోనే చట్టం చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 12వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని కొత్తపేట గ్రామంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. నేతన్న సేవలో సంక్షేమ పథకాన్ని ప్రారంభించి 71,536 చేనేత కుటుంబాలకు 179 కోట్ల రూపాయల మొత్తాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ బీసీలకు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా నిలుస్తోందన్నారు. చేపల వేట నిషేధ సమయంలో 134,000 మత్స్యకార కుటుంబాలకు 20,000 రూపాయల చొప్పున రెండేళ్లలో 505 కోట్ల రూపాయలు ఇచ్చామని, వడ్డెరలకు మైనింగ్ లీజులు, గీత కార్మికులకు ఎక్సైజ్ షాపులు కేటాయించామని వివరించారు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు బీసీలకు 3 కిలోవాట్లకు అదనంగా 20,000 రూపాయల రాయితీ ఇస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: చేనేతని ప్రోత్సహిస్తూనే మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ఏమీ

0: చేయాలన్నీ చేస్తాం.
1: ఆదాయం పెరిగితే సమిక్షమని ఇంకా ఎక్కువ ఇచ్చే అవకాశం వస్తుంది. ఆ విషయంలో ఎక్కడా రాజీ పడవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ పని కావాలన్నా ఒక పైసా అవినీతి లేకుండా మీకు పనులు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం.
2: రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఈరోజు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని ఒడ్డిమెట్ట గ్రామంలో పర్యటించారు. రెండేళ్ల నమ్మకం, అభివృద్ది, సంక్షేమం, ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ పాయకరావుపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు 660 కోట్ల రూపాయలకు పైగా సంక్షేమ కార్యక్రమాలను, 500 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ది పనులు చేపట్టామన్నారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా ప్రాంతీయ అభివృద్దికి మరింత ఊతం లభిస్తుందని, స్థానిక యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం తిలారు గ్రామంలో ఈరోజు పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని చేనేత కుటుంబాలకు 3 కోట్ల 62 లక్షల రూపాయల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేనేత కుటుంబాల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తూ చేనేత రంగాన్ని బలోపేతం చేస్తున్నామని తెలిపారు. రాజమహేంద్రవరంలో వాహనం ఢీకొని 2 వైద్య విద్యార్థులు తీవ్రంగా గాయపడిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏలూరు రేంజ్ డీఐజీతో మాట్లాడిన ఆయన ఈ ప్రమాద ఘటనను తీవ్రంగా పరిగణించాలని సూచించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థులు ప్రియాంక, ఉమేష్ల ఆరోగ్య పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలోని బ్రహ్మకుమారిస్ ఆశ్రమ ప్రాంగణంలో నషాముక్త్ యువ కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలు, డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాలు వంటి వాటికి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో బ్రహ్మకుమారిస్ కేంద్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో నషాముక్త్ యువ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. ఉన్నతమైన లక్ష్యాలతో యువత ముందుకు సాగాలని, విద్య ద్వారా తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఔషధ తయారీ సంస్థల్లో జరిగే ప్రతి తనిఖీ, ప్రయోగశాల పరీక్ష, నియంత్రణ సంస్థలు తీసుకునే ప్రతి నిర్ణయం నేరుగా రోగుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఇండియా కార్యాలయం కంట్రీ డైరెక్టర్ గ్రెగరీ స్మిత్ అన్నారు. రాష్ట్ర ఔషధ నియంత్రణ పరిపాలన ఆధ్వర్యంలో అమెరికా ఫార్మకోపియా, ఆల్ ఇండియా డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ సహకారంతో విజయవాడలో నాణ్యమైన ఔషధాల భరోసా, నియంత్రణ, ప్రమాణాలు, తనిఖీల్లో శాస్త్రీయ విధానం అంశంపై ఈరోజు జరిగిన వర్క్షాప్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాణ్యమైన మందులే ప్రజారోగ్యానికి రక్షణ అని, ప్రతి ఔషధ తనిఖీ రోగి భద్రత కోసమే అన్నారు. విశాఖ నగరంలో పోర్టు కార్యకలాపాల వల్ల ఏర్పడుతున్న కాలుష్యాన్ని సమర్థవంతంగా నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని స్థానిక పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర పోర్టులు, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ను ఈరోజు ఢిల్లీలో కలిసి వినతిపత్రం అందజేశారు. విశాఖ నగర భౌగోళిక పరిస్థితులు, పెరుగుతున్న పారిశ్రామిక కార్యకలాపాల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరముందని ఆయన వినతిపత్రంలో పేర్కొన్నారు. డిఎస్సీ 2025 ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీం అన్సారియా అన్నారు. అమరావతి సచివాలయంలో శాప్ వైస్ చైర్మన్ ఎండీ భరణితో కలిసి ఆమె ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా డిఎస్సీ ప్రక్రియను పూర్తి చేశామని, నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలను గతంలో అనేకసార్లు వివరించామని చెప్పారు. మెగా డిఎస్సీ 2025 గురించి తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని, డిఎస్సీకి ఎంపిక కాని కొందరు అభ్యర్థులు

విద్యార్థులతో ఇలాంటి ప్రచారం చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో

నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలను గతంలో అనేకసార్లు వివరించామని చెప్పారు. మెగా డిఎస్సీ 2025 గురించి తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని, డిఎస్సీకి ఎంపిక కాని కొందరు అభ్యర్థులతో ఇలాంటి ప్రచారం చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గుడిపాల మండలం కనకనేరు ఎస్టీ కాలనీలో ఈరోజు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ ఎంఎస్ భారతి మాట్లాడుతూ, ఆదివాసీలు దేశానికి మూలవాసులని, వారి హక్కులు, భూములు, సాంప్రదాయాలు, జీవన విధానాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్య, ఆరోగ్య సేవలు, న్యాయ సేవలను సద్వినియోగం చేసుకుని సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీసీల సంరక్షణ కోసం త్వరలోనే చట్టం రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. చేనేతలకు ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని మంత్రి కె. అచ్చెన్నాయుడు అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మీరు ఇంతవరకు శ్రీ కురవాడ సురేష్ గారి డోలు లైవ్ విన్యాసం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: సాయం సమీరం కార్యక్రమంలోకి పునఃస్వాగతం. మరి ఈరోజు ఫిట్నెస్ మంత్రాలో మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, బాహ్య శరీరం అందంగా ఉంటే సరిపోదండి, అంతర్గతంగా కూడా మన అవయవాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మరి అటువంటి కార్యక్రమంలో భాగంగానే జలనీతి ప్రక్రియ, ఈ ప్రక్రియ ద్వారా గోరువెచ్చని నీటితో ముక్కు రంధ్రాలను శుభ్రం చేసి శ్వాసనాళాన్ని, శ్వాస వ్యవస్థని పటిష్టం చేసే ప్రక్రియ. ఇది సైనస్ సమస్యలను తగ్గిస్తుంది, ముక్కును శుభ్రపరుస్తుంది, ముఖ్యంగా మైగ్రేన్ వంటి తలనొప్పి తగ్గించడంలో ఎంతో ప్రాధాన్యత వహిస్తుంది, మెరుగైన శ్వాస అందేలా సహాయపడుతుంది, అలర్జీని, ముక్కులోని బ్యాక్టీరియాని తొలగిస్తుంది, కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. అయితే జలనీతిని మనం చేసేటప్పుడు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఏమిటి ఆ జాగ్రత్తలు అంటే, మనం ముక్కు రంధ్రాల ద్వారా పోసేటువంటి నీరు గోరువెచ్చగా ఉండడంతో పాటు మనం అందులో వాడేటువంటి ఉప్పు శాతం కూడా సమపాలనలో ఉండాలి. అది ఉప్పు శాతం ఎక్కువైనట్లయితే శ్వాస రంధ్రాలు మంట కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ జలనీతి ప్రక్రియ చేసేటప్పుడు నిపుణుల పర్యవేక్షణలో చేస్తే మన శ్వాస వ్యవస్థ, శ్వాసనాళాలు పరిశుభ్రంగా ఉంటాయి. మరి ఫిట్నెస్లో మంచి అంశాన్ని నేర్చుకున్నారుగా. ఇప్పుడు రక్షకుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

0: సాయం సమీరం కార్యక్రమానికి పునఃస్వాగతం. మరి ఈరోజు వికాసంలో శ్రీమతి నందినీదేవి గారు చదివిన స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం పేజ్ నందినీదేవి గారి ప్రసంగం వింటారు.
1: అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రతి భారతీయుడి జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అదే స్వచ్ఛ భారత్ అభియాన్. స్వచ్ఛ భారత్ అభియాన్ అనేది భారతదేశాన్ని పరిశుభ్రంగా ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రారంభించిన జాతీయ ఉద్యమం. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాలు, పట్టణాలు, రహదారులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు వంటి అన్ని పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఇంటిలో మరుగుదొడ్డులు నిర్మించడం, బహిరంగ మల విసర్జన రహిత సమాజాన్ని నిర్మించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. పరిశుభ్రత ఉన్న చోటే ఆరోగ్యం ఉంటుంది. మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన వీధి, మన గ్రామం, మన పట్టణం కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. దీని ప్రధాన లక్ష్యం పరిశుభ్రమైన పరిసరాలను నిర్మించడం, బహిరంగ మల విసర్జనను పూర్తిగా నిర్మూలించడం, ప్రతి ఒక్కరిలో పరిశుభ్రతపై బాధ్యతను పెంపొందించడం. పరిశుభ్రత అనేది కేవలం పారిశుద్ధ్య కార్మికుల బాధ్యత మాత్రమే కాదు, మన అందరి బాధ్యత. మనం చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా డస్ట్బిన్లో వేయాలి. తడి చెత్తను, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. మన ఇంటి పరిసరాలను, కార్యాలయాన్ని, పాఠశాలను, ప్రజాప్రదేశాలను, గ్రామ పట్టణ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. ఇలా ఉంచుకోవడం వలన వ్యాధులు తగ్గడమే కాకుండా పర్యావరణం రక్షించబడుతుంది. పరిశుభ్రమైన పరిసరాలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగించడమే కాక పర్యాటకాన్ని కూడా ప్రోత్సహిస్తాయి. అందువలన పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యతగా కూడా గుర్తించాలి. ఈ ఉద్యమంలో మనం కూడా చేరి చిన్న చిన్న అలవాట్లతో, బాధ్యతతో ఈ ఉద్యమానికి తోడ్పడవచ్చు. మనం కూడా పరిశుభ్రతపై, అంటే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించమని చెప్పడం, చెత్తను నదులలో, సముద్రంలో కలపకుండా డస్ట్బిన్లో వేయాలి అని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వంటి విషయాలపై ఇతరులకు అవగాహన కల్పించాలి. ఆరోగ్యవంతమైన భారత్ అనే లక్ష్యాన్ని సాధించడానికి మనమందరం కలిసి పనిచేద్దాం. పరిశుభ్రతను ఒక అలవాటుగా మార్చుకొని మన దేశాన్ని మరింత అందంగా, ఆరోగ్యంగా తీర్చిదిద్దుకుందాం.
0: స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంపై శ్రీమతి నందినీదేవి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
2: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం.

0: జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
1: సాయం సమీరం కార్యక్రమంలో చాలా విషయాలు నేర్చుకున్నారు కదా. ఇప్పుడు వాయిద్య సంగీతం వింటారు.

మీరు ఇంతవరకు సాయం సమీరం కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు కావస్తుంది. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఏడు గంటల 5 నిమిషాలకు ఈ పూట ప్రసారంలో ప్రధానాంశాలు. 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7 గంటల 15 నిమిషాలకు పల్లె సీమలు. 7 గంటల 45 నిమిషాలకు వికసిత భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8 గంటలకు స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు ప్రసారమవుతాయి. 8 గంటల 15 నిమిషాలకు టుడే ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8 గంటల 30 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు విశాఖ వార్తా విభాగ కేంద్రం నుంచి. 8 గంటల 40 నిమిషాలకు తెలుగు చలనచిత్ర గీతం వింటారు. 8 గంటల 45 నిమిషాలకు సమాచార సంధ్య హిందీలో వార్తలు. 9 గంటలకు న్యూస్ అట్ 9 ఆంగ్లంలో వార్తలు. 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9 గంటల 30 నిమిషాలకు కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 10 గంటలకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో యు శ్రీనివాస్ మ్యాండోలిన్, వయలిన్ సహకారం శ్రీ ద్వారం దుర్గా ప్రసాదరావు, మృదంగం శ్రీ గురువాయిర్ దొరై ప్రసారమవుతుంది. 10 గంటల 45 నిమిషాలకు ఆపాద మధురాలు ప్రసారమవుతాయి. ఇక రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, దేశమును ప్రేమించమన్న రచన శ్రీ గురుజాడ అప్పారావు, సంగీతం శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్. 6 గంటల 10 నిమిషాలకు భక్తిరంజని అష్టాక్షరి స్తోత్ర గీతాలు ప్రసారమవుతాయి. 6 గంటల 30 నిమిషాలకు చింతన వ్యాఖ్యానం శ్రీ పెద్దిరెడ్ల కృష్ణమూర్తి గారి వ్యాఖ్యానం ఉంటుంది. 6 గంటల 30 నిమిషాలకు పొలం పనులు గిరిజన మండలాల్లో 2వ వారంలో వేసుకోదగ్గ పంటలు, ఈ అంశంపై శ్రీ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7 గంటలకు ప్రసార విశేషాలు. 7 గంటల 15 నిమిషాలకు ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటి మాట, తర్వాత కవన విజయం సమస్యాపూరణం నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహ శర్మ, తర్వాత పుష్పాంజలి తెలుగు సినీ భక్తి గీతాలు ప్రసారమవుతాయి. తర్వాత సమాచారం అని ప్రసారమవుతుంది. 8 గంటల 30 నిమిషాలకి తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ కేవీ సత్యనారాయణ. 8 గంటల 35 నిమిషాలకు కర్ణాటక సంగీత కార్యక్రమం, శ్రీ అరక్కుడి రామానుజన్ అయ్యర్ గారి గానం వింటారు. సహకార గానం శ్రీ మధురై ఎన్ కృష్ణన్, వయలిన్ సహకారం శ్రీ టి కృష్ణన్,

0: మృదంగం శ్రీ టి పాల్ఘాట్ టిఎస్ మణి అయ్యారు. 10 గంటలకు వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుంచి రలే. 12:40 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి బి వాత్సల్య గానం వింటారు. కీబోర్డ్ సహకారం శ్రీ ఎస్వి రామకృష్ణ, తబలా సహకారం శ్రీ ఏ ఆనంద్. 1:33 మహిళా వాణి స్త్రీల కార్యక్రమం. 2:31 సైనిక మాధురి. 5 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 సంధ్యారాగాలు. 1980 నుంచి 2000 వరకు విడుదలైనటువంటి తెలుగు చలనచిత్ర గీతాలు ప్రసారమవుతాయి. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో గుంజన్ శ్రీ భాగవతుల సత్యనారాయణమూర్తి గారి స్వీయ కవితలు ప్రసారమవుతాయి. తర్వాత ఫిట్నెస్ వికాసం ప్రసారమవుతుంది. 7 గంటలకు ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 కిసాన్ వాణి. 7:45 స్వరమాలిక. 9:30 కూడా స్వరమాలిక ప్రసారమవుతుంది. 10 గంటలకు జాతీయ సంగీత సమ్మేళన కార్యక్రమం. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాలు వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉగ్రవాదం, శత్రుత్వ ధోరణి, హింస లేని వాతావరణంలో మాత్రమే భారత్తో పాకిస్తాన్ సంబంధాలు ముందుకు సాగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు స్పష్టం చేశారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు అంతరాయాల మధ్య సైతం పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగుతున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. భారతీయ రైల్వే ప్రతి సంవత్సరం దాదాపు 58 కోట్ల భోజనాలు అందిస్తుందని, సగటున కేవలం 0.0008% మాత్రమే ఆహార నాణ్యతకు సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో భారత షట్లర్లు రక్షితా రామరాజ్, అస్మితా చలిహా సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. ఉగ్రవాదం, శత్రుత్వ ధోరణి, హింస లేని వాతావరణంలో మాత్రమే భారత్తో పాకిస్తాన్ సంబంధాలు ముందుకు సాగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు స్పష్టం చేశారు. లోక్సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో డాక్టర్ జయశంకర్ పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాద విధానాన్ని భారతదేశానికి వ్యతిరేకంగా ప్రభుత్వ విధానంగా ఉపయోగించే పద్ధతిని కొనసాగిస్తోందని అన్నారు. పుల్వామా ఉగ్రవాది దాడి తర్వాత పాకిస్తాన్కు అత్యంత ప్రాధాన్యత కలిగిన దేశం ఎంఎఫ్ఎన్ హోదాను భారత్ ఉపసంహరించుకుందని, పాకిస్తాన్ నుంచి ఉత్పన్నమైన లేదా అక్కడి నుంచి ఎగుమతి చేసిన అన్ని వస్తువులపైన కస్టమ్స్ డ్యూటీని 200% పెంచిందని మంత్రి చెప్పారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం, అటారీ చెక్పోస్ట్ మూసివేయడం, వీసాలు పరిమితం చేయడం, రాయబార కార్యాలయాల్లో దౌత్యపరమైన అధికారుల ఉనికిని సంఖ్యను తగ్గించడం వంటి అనేక దౌత్యపరమైన చర్యలు భారత్ తీసుకుంది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని సైనిక చర్య కూడా చేపట్టామని డాక్టర్ జయశంకర్ గుర్తు చేశారు. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ తమ రాజధానుల్లో మాత్రమే పరస్పర దౌత్య కార్యాలయాలు నిర్వహిస్తున్నాయని విదేశాంగ మంత్రి చెప్పారు. డీజీఎంఓ స్థాయి చర్చలు, బ్యాలిస్టిక్ క్షిపణుల విమాన పరీక్షల ముందస్తు నోటిఫికేషన్లు పంచుకోవడం, ఒకరి కస్టడీలో మరొకరి ఖైదీల జాబితాని ఎప్పటికప్పుడు మార్చుకోవడం వంటి చర్యలను మాత్రం రెండు పక్షాలు కొనసాగిస్తున్నాయి. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించే విషయమై స్పష్టమైన నిర్ణీత గడువులు, మైలురాళ్లతో కూడిన టెక్స్ట్ ఆధారిత చర్చలు త్వరగా ప్రారంభించాలని మన దేశం డిమాండ్ చేస్తోందని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. లోక్సభలో లిఖితపూర్వక సమాధానమిస్తూ విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్, భద్రతా మండలిలో శాశ్వత, తాత్కాలిక వర్గాలు రెండింటిని విస్తరించవలసిన అవసరాన్ని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రాధాన్యతనిస్తూ మెరుగైన ప్రాతినిధ్యం కల్పించవలసిన అవసరాన్ని భారత్ గట్టిగా చెబుతోందని అన్నారు. భద్రతా మండలిలోని 5 శాశ్వత సభ్య దేశాలతో సహా వివిధ దేశాలతో

0: అత్యున్నత స్థాయిలతో సహా వివిధ స్థాయిల్లో ద్వైపాక్షికంగా బహుళపక్షంగా భారత్కు శాశ్వత సభ్యత్వాంశాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు చర్చిస్తోంది. సమకాలీన ప్రపంచ వాస్తవాలను ప్రతిబింబించే విధంగా సంస్కరణలు తీసుకొచ్చి విస్తరించిన భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగి ఉండేందుకు కావలసిన అన్ని అర్హతలు భారత్కున్నాయని ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తోందని కీర్తివర్ధన్ సింగ్ చెప్పారు. ప్రతిపాదిత విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లుపైన అమెరికా చట్టసభ సభ్యుడు ఒకరు లేవనెత్తిన అభ్యంతరాలను మన దేశం తిరస్కరించింది. దీనికి సంబంధించి భారత పార్లమెంట్ నిర్ణయాలు తీసుకుంటుందని, శాసనపరమైన విషయాలు తమ అంతర్గత విషయాలని మన దేశం స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం తెలియజేశారు. విదేశీ నిధులకు సంబంధించి నియంత్రించే దేశాలు అమెరికాతో సహా అనేక దేశాలు ఉన్నాయని రణధీర్ జైస్వాల్ గుర్తు చేశారు.
1: We have seen the comments. Legislative matters concerning India are our internal affairs on which decisions are taken by the parliament of our country. I would also like to point out that there are several nations, including the United States, which regulate the flow of foreign funds.
0: భారతీయ నౌకలు నావికుల భద్రత రక్షణ విషయానికి వస్తే భారతదేశం వాటికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని రణధీర్ జైస్వాల్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మధ్య నిన్న రాత్రి జరిగిన టెలిఫోన్ సంభాషణ గురించి ప్రస్తావిస్తూ పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి పరిణామాలపై ఇద్దరు నాయకులు చర్చించారని విదేశాంగ ప్రతినిధి చెప్పారు. ఇజ్రాయెల్ వైపు నుంచే ఈ ఫోన్ కాల్ వచ్చిందని ఆయన చెప్పారు. ఆ దేశంతో భారతదేశానికి ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని, ఇద్దరు నాయకుల మధ్య జరిగిన సంభాషణలో వివిధ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై కూడా చర్చించినట్లు రణధీర్ జైస్వాల్ తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు అంతరాయాల మధ్య కూడా పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగుతున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. పార్లమెంట్ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ శాసన కార్యకలాపాలను సభల్లో సజావుగా కొనసాగిస్తున్నామన్నారు. ఈరోజు లోక్సభలో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల బిల్లు ఆమోదం పొందిందని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీల నిరసనలు నినాదాల హోరు కారణంగా ఉభయ సభల్లో చర్చలు పరిమితమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రత్యేక సమావేశం ద్వారా వర్షాకాల సమావేశాలను పొడిగించి ఎలాంటి ప్రతిపాదన లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంపై స్పందిస్తూ చైర్మన్ అనుమతితో నిర్దిష్ట అంశంపై ఏ మంత్రి సమాధానం ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. భారతీయ రైల్వే ప్రతి సంవత్సరం దాదాపు 58 కోట్ల భోజనాలను ప్రయాణికులకు అందిస్తోందని, సగటున కేవలం 0.0008% మాత్రమే ఆహార నాణ్యతకు సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వ సమాధానమిస్తూ గడిచిన 3 ఏళ్లలో IRCTC కల్తీ నివారణకు తగిన చర్యలు తీసుకుందని ఆయన వెల్లడించారు. ఆహార నాణ్యత పరిశుభ్రత నిబంధనలను ఉల్లంఘించినందుకు 5 కోట్ల రూపాయలకు పైగా జరిమానాలు విధించారని, 54 షోకాజ్ నోటీసులు జారీ చేశారని, 6 కాంట్రాక్టులు రద్దు చేయడంతో పాటు లైసెన్సీలను బ్లాక్లిస్ట్లో పెట్టడం వంటి చర్యలు తీసుకున్నారని ఆయన తెలియజేశారు. నాణ్యత పరిశుభ్రత భద్రత నిబంధనలను నిర్ధారించేందుకు రైల్వే IRCTC అధికారులు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లతో క్రమం తప్పకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఆహార తయారీని రియల్ టైంలో మెరుగ్గా పర్యవేక్షించేందుకు బేస్ కిచెన్లలో CCTV కెమెరాలు ఏర్పాటు చేసినట్లు కూడా అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. భారత ప్రభుత్వ జాతీయ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ అయిన గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లస్ జెమ్ గత 10 ఏళ్లలో 20 లక్షల కోట్ల రూపాయలకు పైగా సంచిత స్థూల సరుకుల విలువ GMV సాధించింది. సాంకేతికత, పారదర్శకత, సామర్థ్యం, సుపరిపాలన ద్వారా పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ను మార్చేందుకు జెమ్మును 2016 ఆగస్టు 9వ తేదీన ప్రారంభించారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జెమ్ CEO మెహర్ కుమార్, జెమ్ వ్యాపారం 2016-17లో 422 కోట్ల రూపాయల నుంచి ఇప్పుడు 20 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెరిగిందని చెప్పారు. గత దశాబ్ద కాలంలో జెమ్ భారతదేశంలో డిజిటల్ పాలన పర్యావరణ వ్యవస్థకు మూలస్తంభంగా అవతరించిందని ఆయన అన్నారు. ఢిల్లీ IIT నిర్వహించిన అధ్యయనం ప్రకారం అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇండియా మార్ట్ వంటి ఇతర ఈ మార్కెట్ ప్లేసులతో పోలిస్తే

0: తెములు విక్రయించే వస్తువుల్లో 74% వస్తువులు చౌకగా ఉన్నాయని మిహిర్ కుమార్ తెలియజేశారు. కేరళలోని 4 ఉత్తర జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యాహ్నం వరకు ఆరెంజ్ అలర్ట్లో ఉన్న కోళికోడ్, కన్నూరు, వయనాడ్, కసరగోడ్ జిల్లాలను ఇప్పుడు రెడ్ అలర్ట్కు మార్చారు. మరికొన్ని ప్రాంతాల్లో వేరువేరుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తూ మరో 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 6 జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించారు. కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భాగంగా అస్సాంలో జరుగుతున్న మహిళల సింగిల్స్ పోటీలో భారత షట్లర్లు రక్షిత రామ్రాజ్, అస్మిత చలిహాస్ సెమీఫైనల్స్లో ప్రవేశించారు. ఈవేళ జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో రక్షిత 18-21, 21-19, 21-18 స్కోర్ తేడాతో మన దేశానికి చెందిన తన్వీష్ శర్మను ఓడించారు. రేపు జరిగే సెమీఫైనల్లో అస్మిత, రక్షిత తలపడతారు. ఇదిలా ఉండగా పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్లో పృథ్వీ కృష్ణమూర్తి రాయ్, కృష్ణ ప్రసాద్ గరగ జోడీ మలేషియాకు చెందిన ప్రత్యర్థుల చేతిలో ఓడిపోవడంతో భారత్ పోటీ ముగిసింది. విశేషాలు మరొకసారి. ఉగ్రవాదం, శత్రుత్వ ధోరణి, హింస లేని వాతావరణంలో మాత్రమే భారత్తో పాకిస్తాన్ సంబంధాలు ముందుకు సాగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు స్పష్టం చేశారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు, అంతరాయాల మధ్య సైతం పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగుతున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. భారతీయ రైల్వేలు ప్రతి సంవత్సరం దాదాపు 58 కోట్ల భోజనాలను ప్రయాణికులకు అందిస్తోందని, కేవలం 0.0008% మాత్రమే ఆహార నాణ్యతకు సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్లు లక్షిత రామ్రాజ్, అస్మిత చలిహా సెమీఫైనల్స్ చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్, పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం. ఈనాటి పల్లెసీమల కార్యక్రమంలో జీవ నియంత్రణ పద్ధతుల్లో కొబ్బరి తెగుళ్ల యాజమాన్యం ఈ అంశాలు వింటారు.

0: జీవ నియంత్రణ పద్ధతులతో కొబ్బరిలో తెగుళ్ళ యాజమాన్యం ఈ అంశంపై డాక్టర్ బి నీరజ వ్యవసాయ శాస్త్రవేత్త ఉద్యాన పరిశోధనా స్థానం అంబాజీపేట వారి ప్రసంగం వినండి.
1: పద్ధతుల ద్వారా కొబ్బరి తెగుళ్ళ యాజమాన్యం గురించి తెలుసుకుందాం. మనం ముఖ్యంగా కల్పవృక్షంగా పిలుచుకునే కొబ్బరి సాగు అనేది ప్రపంచవ్యాప్తంగా 93 దేశాల్లో జరుగుతున్నది. దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే కేరళ, తమిళనాడు, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ కొబ్బరిని పండించే ముఖ్యమైన రాష్ట్రాలు. అలాగే కొబ్బరిని ఎక్కువగా పండించే రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ ఒకటి. సుమారు 100,000 హెక్టార్ల సాగు అనేది జరుగుతుంది. అలాగే విస్తీర్ణంలో చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రథమ స్థానంలో ఉండి తర్వాత స్థానాలు ఏలూరు, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి మరియు అనకాపల్లి జిల్లాల్లో కూడా ఎక్కువగా సాగు చేయబడుతుంది. కొబ్బరి దిగుబడి తగ్గిపోవడానికి ప్రధానమైన కారణాలు శిలీంధ్రాలు కలుగు చేసే తెగుళ్ళు. ఈ తెగుళ్ళు చూసుకున్నట్లయితే మనం ఎర్రలక్క తెగులు, నల్లమచ్చ తెగులు, మొవ్వుకుళ్ళు తెగులు మరియు ఎండుకుళ్ళు తెగులు అనేది ముఖ్యమైనవి. కొబ్బరి పంట మనకి ఎక్కువగా ఈ గ్యానోడర్మ తెగులు అనేది ప్రప్రదంగా ప్రమాదకరమైన తెగులు. ఇది ఎక్కువగా దీన్ని మనం సిగ తెగులు, ఎర్రలక్క తెగులు

తెగులు, బంకకారు తెగులు, పొట్టులక్క తెగులు అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ తెగులు నల్ల నేలల్లో కంటే తేలికపాటి నేలల్లో అలాగే కొబ్బరి తోటలో ఎక్కువగా గమనించడం జరుగుతుంది. వ్యాప్తి కూడా మనకి తేలిక నేలల్లో విస్తారంగా ఉంటుంది. అలాగే వర్షపాతం ఎక్కువగా ఉన్న సంవత్సరాల్లో వ్యాధి వ్యాప్తి తక్కువగా కూడా ఉండడం గమనించవచ్చు. సాధారణంగా నవంబర్ నుండి జూన్ వరకు ఉండే వాతావరణ పరిస్థితులు అనేవి ఈ తెగులు వ్యాప్తికి దోహదపడుతూ ఉంటాయి. ఈ తెగులు తీవ్రత మరియు తెగులు వ్యాప్తి నీటి ఎద్దడి అధికంగా ఉన్న తోటల్లో కూడా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా కొబ్బరి తోటలో రైతులు కొబ్బరి వేర్లు నరికివేయడం చేస్తూ ఉంటారు. అలా చేయరాదు. కొబ్బరి వేర్లు నరికివేయడం వల్ల వేర్లకి గాయాలు ఏర్పడి ఆ గాయాల ద్వారా ఈ శిలీంద్ర బీజాలు, గ్యానోడర్మ తెగులు వ్యాప్తి అనేది ఎక్కువగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం దీని యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే ఎక్కువగా ఇది బూజజాతి శిలీంద్రం, అలాగే నేలలో ఉండడం వల్ల ముఖ్యంగా వేర్లను, వేర్ల వ్యవస్థను దెబ్బతీస్తుంది. అలాగే మనం అధిక శాతం వేర్లు కుళ్ళిన తర్వాత ఈ శిలీంద్ర బీజాలు కాండంలోకి వ్యాపించి కణాలన్నీ కూడా పూర్తిగా కుళ్ళిపోయేలా చేస్తుంది. అయితే ఈ కుళ్ళు భూమిలోనూ కాండంలోనూ ఉండడం వల్ల బయటకు అనేది కనిపించదు. క్రమక్రమంగా ఈ తెగులు అనేది కాండంలోకి ప్రవేశించి కాండం మొదల చుట్టూ కూడా చిన్న చిన్న పగులు ఏర్పడి దాని నుంచి మనకి గోధుమ నుండి తెలుపు వర్ణం కలిగిన చిక్కటి జిగురు అనేది కారడం జరుగుతుంది. ఈ సమయంలో రైతు సోదరులు ఈజీగా గమనించుకోవచ్చు. మనం తక్కువ వ్యాధి ఉన్నప్పుడు రైతు సోదరులు గమనించినట్లయితే మనం నివారణ చర్యలు తీసుకొని చెట్లను కాపాడుకోవచ్చు. అలాగే ఈ తెగులు కాండంలోకి ప్రవేశించడం ద్వారా అక్కడ సరైన నీరు, పోషక లవణాలు పైకి సప్లై అవ్వకపోవడం వల్ల మనకి కాండం అంతా కూడా దెబ్బతిని పైన ఉన్న ఆకులన్నీ కూడా పశువు వర్ణమునకు మారి ఎండిపోవడం జరుగుతుంది. అలాగే కొత్తగా వచ్చే ఆకులు కూడా లేటుగా రావడం జరుగుతుంది. అలాగే మనకి ఆకు పరిమాణం కూడా రోజురోజుకి తగ్గిపోవడం అనేది గమనించుకోవచ్చు. ఈ తెగులు సోకిన మొక్కల్లో పుష్పాల సంఖ్య బాగా తగ్గిపోతుంది. మగ పుష్పాల సంఖ్య పెరగడం, ఆడపుష్పాల సంఖ్య కూడా తగ్గిపోతుంది. పిందెలు, కాయలు కూడా రాలిపోవడం అనేది ఈ తెగులు యొక్క ప్రధాన లక్షణము. అలాగే ఈ తెగులు ఆశించిన కొబ్బరి చెట్ల వేర్లను గమనించినట్లయితే పూర్తిగా కుళ్ళిపోయి నలుపు రంగులోకి మారడం చూడవచ్చు. అలాగే 70% వేర్లు కుళ్ళిపోతే మాత్రం కొత్త వేర్లు అనేవి రావు. సో అందుకని రైతు సోదరులు ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా తెగులు తీవ్రం అవ్వకముందే చెట్లను మనం లక్షణాలను గమనించి కాపాడుకోవాలి. అలాగే మనం ఈ చెట్టు ఆకులు పశువు వర్ణంలోకి మారి మనకి చెట్టు మీద వేలాడిపోతూ కనిపిస్తాయి. అలాగే మొవ్వు భాగం కూడా మొత్తం ఎండిపోవడం అనేది జరుగుతుంది. ఈ లక్షణాలన్నీ కూడా గ్యానోడర్మా తెగు లక్షణాలని రైతు సోదరులు గమనించుకోవచ్చు. క్రమేణా ఈ కాండం అంతా కూడా వ్యాప్తి జరిగించడం వల్ల కాండం పైభాగంలో ఎండిన మొండిగా తయారై చెక్కిన పెన్సిల్ మొన మాదిరిగా ఆగిపిస్తుంది. అలాగే తదుపరి 5-6 మాసాల్లో మనకి చెట్టు అనేది చనిపోవడం జరుగుతుంది. కొన్ని సమయాల్లో తెగులు సోకిన చివరి దశలో ఉన్న చెట్లు మొదలపై పుట్టగొడుగులు అనేవి రావడం జరుగుతుంది. సో ఈ పుట్టగొడుగులు పైభాగంలో లక్క రంగులో ఉంటుంది కనుక మనం దీన్ని ఎర్రలక్క తెగులు అని అంటాము. కింద భాగం అంతా కూడా తెలుపు లేదా బూడిద రంగులో ఉంటుంది. మనకి ఈ పుట్టగొడుగులో కొన్ని లక్షలాది సూక్ష్మజీవులు అనేవి ఉండి మనకి తెగులు వ్యాప్తిని గాలి ద్వారా ఎక్కువగా కొబ్బరి చెట్లలో వ్యాపించడం జరుగుతుంది. అందువరకే రైతు సోదరులు ఎవరు కూడా ఈ పుట్టగొడుగులు వచ్చే వరకు వెయిట్ చేయకుండా ముందే మనకి కాండం మీద మచ్చలు కనిపించిన వెంటనే మనం గ్యానోడర్మ తెగుల కాదా అని నిర్ధారించుకొని మనం నివారణ చర్యలు అనేవి చేపట్టుకోవాలి. అలాగే కొబ్బరి చెట్ల వేర్లను అనేది నరకకూడదు. ఈ గ్యానోడర్మ తెగులు పుట్టగొడుగులు బాగా వ్యాప్తి చెందుతాయి కాబట్టి మనం అంతవరకు వచ్చే వరకు కూడా కొబ్బరి తోటలో ఉండకూడదు. అలాగే కొబ్బరి తోటలో చనిపోయిన దొంగలు, పడిపోయిన కొబ్బరి దొంగలను ఎప్పటికప్పుడు తీసిపోయి కాల్చివేయడం అనేది చేసుకోవాలి. అలాగే మనకి దీని నివారణ జీవ నియంత్రణ పద్ధతులు అనేవి ఉద్యాన పరిశోధన స్థానం అంబాజీపేటలో మనం అభివృద్ధి చేయడం జరిగింది. కావున రైతు సోదరులందరూ గమనించి ఈ జీవ నియంత్రణ పద్ధతులను ఫాలో అయితే మనం ఈ తెగుల నుంచి కొబ్బరి చెట్లను సమర్థవంతంగా కాపాడుకోవచ్చు. మొదటగా గ్యానోడర్మ తెగుల లక్షణాలు కనిపించిన వెంటనే తెగులు ఉన్న ప్రాంతంలో 1 మీటర్ లోతు 50 సెంటీమీటర్ల వెడల్పు గల గుంతననేవి తవ్వుకోవాలి. అలాగే ఈ విధంగా చేయడం వల్ల తెగులు సోకిన చెట్లను మిగతా చెట్ల నుంచి వేరు చేయడం అనేది జరుగుతుంది. అలాగే తోటలోని చనిపోయిన మరియు తెగులు ఎక్కువగా సోకిన చెట్లను వేర్లతో సహా తీసి మనం వేరే చోటకి తీసుకెళ్ళి కాల్చివేయాలి. అలాగే చనిపోయిన చెట్లు తీసివేసిన తర్వాత కొత్త మొక్కలు నాటేటప్పుడు గుంతలను 10 రోజులు ముందుగానే తవ్వుకొని సూర్యరశ్మికి బాగా ఎండబెట్టి దాని తర్వాత చెత్త చెదారం అంతా కూడా వేసి బాగా కాల్చాలి. కాల్చడం ద్వారా మనకి ఆ వేరుకుళ్ళు కలుగజేసే శిలీంద్ర బీజాలు అనేవి చనిపోవడం జరుగుతుంది. అలాగే కొత్త మొక్కలు తిరిగి నాటేటప్పుడు మాత్రం కంపల్సరీగా గోతుల్లో బాగా చివికిన పశువుల ఎరువు,
కంపోస్ట్ ఎరువుతో పాటు 50 గ్రాముల ట్రైకోడర్మా విరిడి అనే శిలీంద్ర పొడిని 1 కేజీ

ఈ వ్యాపిండితో కలిపి ఆ గుంతలో వేసుకొని కొత్త మొక్క నాటడం ద్వారా ఈ శిలీంద్ర బీజాల వ్యాప్తి అనేది కొత్త మొక్కకు రాకుండా చూసుకోవచ్చు. అలాగే కొత్తగా తోటలను పెంచడానికి తెగులు ఉన్న ప్రాంతం నుంచి తెచ్చిన మొక్కలను మాత్రం నాటకూడదు. తెగులు లేదు అని నిర్ధారించుకున్న తోటల నుంచే మనం నర్సరీ మొక్కల్ని తెచ్చుకోవాలి. అలాగే గ్యానోడెర్మ తెగులు కలిగించే శిలీంద్ర బీజాలు నేలలో ఉండడం వల్ల దెబ్బతిన్న వేర్ల ద్వారా మనకి వ్యాప్తి చెందుతాయి కాబట్టి వేర్లు నరగడం అలాగే కొబ్బరి చెట్టుకు దగ్గరగా దుక్కి దున్ని చేయడం పనికిరాదు. ఈ తెగులు ఎక్కువగా తేలిక నేలలో వస్తుందని మనం వివరించడం జరిగింది కాబట్టి మనకి తేలిక నేలలు ఎక్కడైతే మనం గమనించామో అక్కడ జనుమ జీలుగు వంటి పచ్చిరొట్ట ఎరువులను వేసుకొని భూమిలో కలిదున్నాలి. ఈ విధంగా భూమిలో చేయడం వల్ల సేంద్రియ పదార్థం పెరిగి అలాగే నీటిని నిల్వ ఉంచే శక్తి కూడా అధికమవుతుంది. దాని ద్వారా గ్యానోడెర్మ తెగులు అనేది అదుపులో ఉంటుంది. అలాగే చెట్టు చుట్టూ కూడా 2 మీటర్ల వ్యాసార్థం గల పల్లెలు లేకపోతే బేసన్లు చేసి ప్రతి చెట్టుకి విడివిడిగా నీరు అనేది పెట్టుకోవాలి. దాని ద్వారా ఈ గ్యానోడెర్మ శిలీంద్ర బీజాలు ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి వెళ్లకుండా మనం కాపాడుకోవచ్చు. అలాగే మనకి తక్కువ స్థాయిలో కొబ్బరి చెట్ల కాండం మీద గ్యానోడెర్మ తెగులు మనం గమనించినట్లయితే ప్రతి సంవత్సరం కూడా చెట్టుకి 50 గ్రాముల ట్రైకోడెర్మ విరిడిని 5 కేజీల వ్యాపిండితో కలుపుకొని బేసిన్లా చేసిన దాంట్లో వేసుకొని మట్టి కప్పెట్టి నీరు పెట్టుకున్నట్లయితే మనకి ఈ గ్యానోదర్మ శిలీంద్ర బీజాలను అదుపులో ఉంచుకొని తక్కువ స్థాయిలో ఉన్నప్పుడే కొబ్బరి చెట్లను కాపాడుకోవడం జరుగుతుంది. అలాగే అధికంగా ఉన్న తోటల్లో మనం చూసుకున్నట్లయితే 125 గ్రాముల ట్రైకోడెర్మ విరిడి పొడిని అలాగే 125 గ్రాముల సూడోమోనస్ ఫ్లోరసెన్స్ పొడిని కలుపుకొని 5 కేజీల వ్యాపిండిలో కలిపి ప్రతి సంవత్సరం కూడా కొబ్బరి చెట్టుకి వేయవలసి వస్తుంది. అందువల్ల రైతు సోదరులందరూ గమనించవలసింది ఏంటంటే తక్కువ స్థాయిలోనే వ్యాధి ఉన్నప్పుడు మనం నివారణ చర్యలు చేపట్టుకున్నట్లయితే కొబ్బరి చెట్లను సమర్థవంతంగా రక్షించుకోవచ్చు. అలాగే కొన్ని సూచనలు మాత్రం తప్పనిసరిగా చేయాలి. ఏ కొబ్బరి చెట్టుకి వచ్చినా సరే గ్యానోడెర్మ తెగులు ఆ తోటలో ఉన్న అన్ని చెట్లకు కూడా మనం ఈ విధంగా చెప్పినటువంటి చర్యలు అనేవి చేపట్టాలి. అలాగే ట్రైకోడెర్మ శిలీంద్ర పొడిని బోర్డు మిశ్రంతో కానీ లేకపోతే ఇతర శిలీంద్ర నాశనలతో కానీ కలపకూడదు. ఎందుకంటే ఈ జీవన యంత్రాలు అనేవి చనిపోవడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులందరూ సపరేట్గా ఆ రెండు కూడా అప్లై చేసుకోవాలి. అలాగే మనం నెక్స్ట్ ప్రమాదకరమైన తెగులు కొబ్బరి చూసుకున్నట్లయితే నల్లమచ్చ తెగులు. ఈ నల్లమచ్చ తెగులనే మనం లక్క తెగులు అని కూడా అంటాము. ఇది కూడా ఒక బూజిజాతి శిలీంద్రం టెల్వియాప్సిస్ పారాడాక్సా అనే శిలీంద్రం వల్ల వస్తుంది కాబట్టి ఈ తెగులు కూడా అన్ని కొబ్బరి చెట్లలో కనిపిస్తుంది. మనం ప్రతి కొబ్బరి తోటల్లో కూడా ఈ శిలీంద్రం కలుగు చేసే నల్లమచ్చ తెగులు 1-2 చెట్లు ఉంటాయి. సో రైతు సోదరులందరూ కూడా 1-2 చెట్లు ఉన్నప్పుడే మనం నివారణ చర్యలు తీసుకుంటే కనుక తోట మొత్తం వ్యాపించకుండా రక్షించుకోవచ్చు. అలాగే ఈ తెగులు రావడానికి మనకి నేల యొక్క ఆమ్లం లేకపోతే క్షార లక్షణాలను బట్టి ఈ తెగులు దోహదం చేస్తాయి కాబట్టి రైతు సోదరులు సాయిల్ టెస్టింగ్ అనేది చేసుకొని దాని ద్వారా మనం నిర్ధారించుకోవచ్చు. అలాగే నల్లమచ్చ తెగులు లక్షణాలు చూసుకున్నట్లయితే ఈ తెగుల్లో కూడా కాండంపై పగులు ఏర్పడి ముదురు రంగు ద్రవం అనేది కారడం అనేది ప్రధాన లక్షణం. అలా కారిన ద్రవం నలుపు రంగులోకి మారి నల్లమచ్చగా మారుతుంది. నల్లమచ్చ కింద భాగం అంతా కూడా కుళ్ళిపోయి ఈ నల్ల ప్రాంతంలో చెక్కినట్లయితే పసుపు నుండి గోధుమ వర్ణం కలిగిన ద్రవం అనేది బయటికి రావడం జరుగుతుంది. అలాగే తెగులు బాగా అభివృద్ధి చెందితే కాండం పైన బెరడు కూడా ఊడిపోయి లోపల కణజాలం అంతా కూడా కుళ్ళిపోతుంది. ఈ తెగులు అనుకూల పరిస్థితులు తోడైతే మాత్రం కొబ్బరి కాండం అంతా కూడా నల్లని చారలాగా మనకి అనిపిస్తాయి. అలాగే ఈ తెగులు ఆశించిన చెట్లలో కొబ్బరికాయ దిగుబడి కూడా బాగా తగ్గిపోతుంది. ఈ తెగులు లేత వయసు మొక్కలను ఆశించినప్పుడు కంపల్సరీగా చెట్లు చనిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మనకి ఎటువంటి కొబ్బరి చెట్లకి గాయాలు కానీ పగుల ద్వారా కానీ కలిగించకూడదు. కొంతమంది రైతులు బొండాలు తీసినప్పుడు కొబ్బరి చెట్లకు గాయాలు కలిగిస్తారు. దాని ద్వారా కూడా ఈ శిలీంద్రం అనేది కొబ్బరి కాండాల్లోకి వెళ్ళి మనకి అక్కడ జిగురులా కారడం జరుగుతుంది. అప్పుడు నల్ల మచ్చలు ఏర్పడడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులు ఎవరూ కూడా చెట్టుకి కాండం మీద ఎటువంటి గాయాలు కలుగు చేయకూడదు. మన జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా మనం ఈ తెగులు ఎప్పుడైతే కనిపించిందో వెంటనే ఆ తెగులు భాగంలో ట్రైకోడెర్మ విరిడిని ఒక పేస్ట్ రూపంలో తయారు చేయాలి. అంటే 50 గ్రాముల ట్రైకోడెర్మ పొడికి 25 ml నీటిని కలిపితే ఒక పేస్ట్లా తయారవుద్ది. దాన్ని ఆ గాయం మీద పూతలా వేసుకున్నట్లయితే మనకి ఈ శిలీంద్ర బీజాలు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వ్యాప్తి అనేది ఉండదు. అలాగే కాండం పైన ఎటువంటి గాయాలు కలుగు చేయకూడదు. అలాగే నేలలో కూడా ఈ శిలీంద్ర బీజాలు ఉంటాయి కనుక ప్రతి సంవత్సరం కూడా 50 గ్రాముల ట్రైకోడెర్మ విరిడిని 5 కేజీల వ్యాపిండితో కలిపి పాదుల్లో వేసుకోవచ్చు. అలాగే ఒక ట్రైకోడెర్మ విరిడి మనం కాయర్ పిత్ కేక్స్ అనేవి కూడా డెవలప్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఆ మచ్చ మీద మనకు 1-2 మచ్చలు వచ్చినప్పుడు ఒక కేక్ను తీసుకొచ్చి దాని మీద కట్టడం ద్వారా కూడా ఆ ట్రైకోడెర్మ వ్యాప్తి చెంది ఆ నల్ల మచ్చతో కలుగు

శిలీంధ్ర బీజాలను అభివృద్ధి చెందకుండా మనకి ఆ కొబ్బరి చెట్లని కాపాడడం జరుగుతుంది. అలాగే మూడో ముఖ్యమైన తెగులు చూసుకున్నట్లయితే మొవ్వుకుళ్ళు తెగులు లేదా కాయకుళ్ళు తెగులు. ఇది ఎక్కువగా వర్షాకాలంలో ఆశిస్తుంది కాబట్టి రైతు సోదరుల్లో వర్షాల ఆరంభంతోనే మనం ఈ తెగులు వస్తుంది అనుకొని మనం జీవ నియంత్రణ పద్ధతులు పాటించుకోవడం ద్వారా ఈ మొవ్వుకుళ్ళు కాయకుళ్ళు రాకుండా చెట్లని కాపాడుకోవచ్చు. ఇది ఫైటోప్తెరా పామివరే అనే భోజజాతి శిలీంధ్రం వల్ల వస్తుంది. ఇది చిన్న చిన్న నారుమడల నుంచి 25 సంవత్సరాల చెట్ల వరకు కూడా ప్రతి చెట్టుని ఆశిస్తుంది. నీటి ముప్పున గురైన తోటల్లో ఎప్పుడైతే తుఫాన్లు మనకి వరదలు వస్తాయో అలాంటి చోట ఎక్కువగా ఈ మొవ్వుకుళ్ళు తెగులు అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈ మొవ్వుకుళ్ళు తెగులు లక్షణాలు గమనించినట్లయితే మొదటి ఆకు మొవ్వు మొదటి ఆకు దాని పక్కన ఉన్న 2-3 ఆకులు పసుపు రంగుగా మారిపోతాయి. కొబ్బరి చెట్లు చిన్న వయసులో ఉన్నప్పుడైతే మనకి రైతు సోదరులకు కనిపిస్తాయి. అదే పెద్దకెళ్తే కింద నుంచి పైన మొవ్వాకు సరిగ్గా ఉందో లేదో గమనించుకోవాలి. అవి ఏమైనా పసుపు రంగుకు మారితే కంపల్సరీగా మనకి మొవ్వుకుళ్ళు ఉందో లేదో అనేది నిర్ధారించుకోవాలి. అలాగే ఇతర పరాన్న జీవులు ఎప్పుడైతే వర్షపు నీరు మొవ్వుల్లో చేరడం వల్ల మొవ్వు అనేది కుళ్ళిపోయి మనకి చెడు వాసన అనేది రావడం జరుగుతుంది. అలాగే మొవ్వుకుళ్ళు మొవ్వుని ఆశించడం ద్వారా మనం మొవ్వు ఆకుని లాగినా కూడా ఈజీగా ఊడిపోయి వచ్చేస్తుంది. అందువల్ల మనకి కొత్త మొవ్వు అనేది రాదు. అలాగే మొవ్వు చనిపోతే మనకి కొబ్బరి చెట్టు మొత్తం కూడా చనిపోయినట్టే. అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే మొవ్వు ఆకులు కురచగా మారి గిరసబారిపోయినట్టు ఉండి మొవ్వులో పీచుతో పాటు నొక్కివేయబడి గుబురుగా ఒక దగ్గర ఉండిపోతాయి. అందువల్ల ఇవన్నీ కూడా మొవ్వుకుళ్ళ లక్షణాలు కాబట్టి మనం తగిన సమయంలో నివారణ చర్యలు అనేవి తీసుకోవాలి. దీనికి కూడా మన ఉద్యాన పరిశోధన స్థానం అంబాజీపేటలో జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా దీన్ని నివారించుకోవచ్చు. ముఖ్యంగా రైతు సోదరులకు కంపల్సరీగా సిఫార్సు చేసిన విధంగా 8 మీటర్ల దూరం అనేది కొబ్బరి చెట్టుకి ఉంచుకోవాలి. అలాగే దగ్గరగా నాటితే ఏమవుతుందంటే గాల్లో తేమ పెరిగి సులభంగా వర్షపు నీరంతా కూడా మొవ్వుల్లో చెప్తుంది. అలాగే తెగులు సోకి చనిపోయిన చెట్లను తీసివేసి కాల్చుకోవాలి. మొవ్వుకుళ్ళు సోకిన మొవ్వు చెట్టు ఆకు దాని పక్కన కుళ్ళి భాగం కూడా తీసివేసి తగలబెట్టుకోవాలి. గిరసబారి కురచ ఆకులు ఉంటే కంపల్సరీగా మొవ్వుని శుభ్రం చేసుకొని మనం ఈ జీవ నియంత్రణ శిలీంధ్రాలు అనేవి వేసుకోవాలి. అలాగే మనకి రైతులు ఎరువులు వేసేటప్పుడు పొటాష్ ఎరువును మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి. ఈ పొటాష్ ఎరువు వేయడం వల్ల మొక్కల్లో రోగ నిరోధక శక్తి పెరిగి అలాగే మొక్కల్ని ఈ తెగుళ్ళను తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అలాగే కొబ్బరి మొవ్వు భాగంలో సూడోమోనస్ ఫ్లోరసెన్స్ అనే జీవ నియంత్రణ శిలీంధ్రాన్ని మొక్క వయసును బట్టి మనం వేసుకోవాలి. 5 సంవత్సరాల మొక్కకి సంవత్సరంలో మొక్కకి 5 గ్రాములు, 1 సంవత్సరం మొక్కకి 10 గ్రాములు, ఇదే విధంగా 2, 3, 4, 5 సంవత్సరాల మొక్కలకి అయితే మనం 75 నుంచి 200 గ్రాముల టాల్క్ పొడిని అనేది వేసుకోవడం ద్వారా మనకి ఈ మొవ్వుకులు రాకుండా నివారించుకోవచ్చు. అలాగే కాయకుళ్ళు సిగులు తోకిన చెప్పినప్పుడు కంపల్సరీగా మనం గెలలు మొవ్వు భాగం తడిచేలాగా ఈ సోడోమోనస్ ఫ్లోరసెన్స్ కలిసే ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. ఎక్కువగా మనకి వర్షాకాలంలో వరదల సమయంలో ఈ వ్యాధి ఎక్కువగా రావడం జరుగుతుంది కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ఒండ్రు మట్టి అనేది చిన్న తోటల్లోకి చేరిపోవడం జరుగుతుంది కాబట్టి వెంటనే వరద తగ్గిన తర్వాత మనం ఆ మొవ్వు భాగాన్ని శుభ్రం చేసుకొని ఈ సూడోమోనస్ ఫ్లోరసెన్స్ అనే శిలీంధ్రాన్ని మనం కంపల్సరీగా వేసుకోవచ్చు. ముఖ్యంగా మనకి ఏంటంటే వాతావరణం అంటే వర్షాకాలంలో అలాగే మనకి తుఫాన్లు వచ్చినప్పుడు ఎక్కువగా రావడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులు ముందుగానే మనం ఈ సూడోమోనస్ ఫ్లోరసెన్స్ను వేసుకున్నట్లయితే మనకి ఈ వ్యాధి అనేది రాకుండా కొబ్బరి చెట్లను కాపాడుకోవచ్చు. అలాగే ఇది కూడా నేలలో నుండి వ్యాప్తి చెందుతుంది కాబట్టి కంపల్సరీగా మనం కొబ్బరి తోటలకి 50 గ్రాముల ట్రైకోడర్మా విరిడి శిలీంధ్ర పొడిని 5 కేజీల వేపపిండిలో కలిపి మనం చెట్టు పల్లెల్లో కానీ బేసిన్లో కానీ వేసుకోవడం ద్వారా మనకి ఈ తెగుల నుంచి కాపాడుకోవచ్చు. అలాగే మరో ముఖ్యమైన తెగులు ఈ మధ్యకాలంలో రైతు తోటల్లో గమనించడం జరుగుతుంది. దీన్ని మనం ఆకు ఎండు తెగులు అంటాం. ఇది కూడా ఒక భూజజాతి శిలీంధ్రం లాసోడిప్లోడియా అనే దానివల్ల వస్తుంది. దీనిలో ప్రధానమైన లక్షణాలు ఏంటి అంటే పాత ఆకులపై మచ్చలు ఏర్పడి క్రమేణ ఆకు మొత్తం కూడా విస్తరిస్తుంది. మనకేంటంటే లోవర్ ఆకులే కాకుండా మొత్తం పై వరకు కూడా ఈ వ్యాప్తి అనేది ఉంటుంది. ఎప్పుడైతే పై ఆకులు మొవ్వు ఆకులకి ఇది వ్యాప్తి ఎక్కువగా ఉంటే మనకి కొబ్బరి చెట్లలో నష్టం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొబ్బరి చెట్ల ఆకులు ఎప్పుడైతే ఎండిపోవడం ప్రారంభిస్తుందో మచ్చలు వచ్చి అప్పుడే వెంటనే రైతు సోదరుల నివారణ చర్యలు తీసుకోవాలి. ఈ తెగులు రావడం వల్ల కాయ లోపల కూడా మనకి మొత్తం కుళ్ళిపోవడం జరుగుతుంది. దీనివల్ల కాయలు ఎదుగుదల లేక చిన్నవిగా ఉండిపోతాయి. అలాగే దిగుబడి కూడా మనకి 10 నుంచి 20% వరకు తగ్గుతుంది. ఈ తెగులు సంవత్సరం మొత్తం ఉంటుంది. ఎప్పుడైతే కొబ్బరి తోటలకు సరిగ్గా ఎరువులు అనేవి సిఫార్సు చేసిన విధంగా పెట్టుకోవడం జరుగుతుందో ఆ తోటల్లో ఎక్కువగా మనకి ఆకు ఎండు తెగులు రావడం జరుగుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ తెగులు అనుకోవడానికి ఎక్కువగా అనుకూలమైన పరిస్థితులు అనేవి ఉంటాయి. అలాగే ఈ తెగులు గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఈ శిలీంధ్ర బీజాలను మనం అదుపులో ఉంచుకోవడానికి మనం ఎప్పుడైతే ఈ తెగులు మనం నిర్ధారించుకుంటాం వెంటనే ఆ తోటల నుంచి ఆకులు

0: వేరు చేసి కాల్చి వేయాలి. అలాగే కొబ్బరి చెట్టుకు ప్రతి సంవత్సరం కూడా 200 గ్రాముల సూడోమోనస్ టాల్క్ పొడిని 50 కేజీల పశువుల ఎరువు మరియు 5 కేజీల వేపపిండితో కలిపి వేయడం ద్వారా ఈ ఆకు ఎండు తెగులని మనం నివారించుకోవచ్చు. ఇవన్నీ కూడా జీవ నియంత్రణ పద్ధతులు. ఈ పద్ధతుల ద్వారా మనం కొబ్బరి తెగులని అనేవి సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే మనకి ఈ జీవ నియంత్రణ టాల్క్ పౌడర్లన్నీ కూడా మన దగ్గర ఉద్యాన పరిశోధన స్థానం అంబాజీపేటలో అవైలబుల్గానే ఉంటాయి. రైతు సోదరులు ఎప్పుడైనా మీరు వచ్చి తీసుకెళ్ళవచ్చు. అలాగే మనకి ఏంటంటే ఈ జీవ నియంత్రణ పద్ధతులు పాటించడం ద్వారా మనం చెట్టు ఆరోగ్యాన్ని కాకుండా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ కొబ్బరి తోటల్లో ఈ జీవ నియంత్రణ పద్ధతులు అనేవి చాలా ముఖ్యమైనవిగా మనం తీసుకోవచ్చు.
1: మీరు ఇంతవరకు జీవ నియంత్రణ పద్ధతులతో కొబ్బరిలో తెగుళ్ళ యాజమాన్యం ఈ అంశంపై డాక్టర్ బి నీరజ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. ఇప్పుడు వ్యవసాయ సమాచారంలో ఎల్ నినో పరిస్థితుల్లో ఉత్తర కోస్తా రైతులకు శాస్త్రవేత్తల సూచనలు. పఠనం ఎంకేఎం లాసియా.
1: సోదరిమణులకు నమస్కారం. అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు ప్రస్తుత ఎల్ నినో పరిస్థితుల్లో రైతు సోదరులకు అందిస్తున్న సూచనల గురించి తెలుసుకుందాం. ముందుగా వరి. ఆగస్టు 2వ వారం వరకు విత్తడానికి మనం మధ్యస్థ మరియు స్వల్పకాలిక రకాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. అలాగే నారుమడిలో బెట్ట పరిస్థితులను నివారించడానికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మల్టీకే లేదా 19-19-19ను లీటర్ నీటికి 1 నుండి 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇనుము ధాతు లోపం నివారణకు లీటర్ నీటికి 10 గ్రాముల అన్నభేది 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి పిచికారీ చేసుకోవాలి. చీడపీడలు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి రసం పీల్చే పురుగుల నివారణకు క్లోర్ పైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ప్రొఫ్నోఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే కాండం తొలిచే పురుగు నివారణకు కార్బోఫ్యూరాన్ 3G గుళికలు సెంటు నారుమడికి 160 గ్రాములు అంటే 5 సెంట్లకు 800 గ్రాముల చొప్పున 1:2 నిష్పత్తిలో ఇసుకతో కలిపి జల్లుకోవాలి. అలాగే ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు వరి నారుమడిలో పొడి తెగులు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి దాని నివారణకు ప్రొపకనోజోల్ 1 మిల్లీలీటరు లేదా హెగ్జాకోనోజోల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి బాగా తడిచేలా పిచికారీ చేసుకోవాలి. ఇక నేరుగా విత్తే వరి గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ పద్ధతిలో

కలుపు యాజమాన్యం చాలా ముఖ్యం. 24 నుండి 48 గంటల్లో పెండి మిథాలిన్ సిఎస్ 38.7A 700 మిల్లీలీటరు 200 లీటర్ నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలి. విత్తిన 15 నుంచి 20 రోజులకు థ్రయోఫార్మోన్ 20%, ఇథాక్సీ సల్ఫ్యూరాన్ 10% డబ్ల్యూజీ 90 గ్రాములు లేదా బిస్పర్బ్యాక్ సోడియం 100 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. గడ్డి జాతి కలుపు ఎక్కువగా ఉంటే ఫినాక్సీప్రాపీ ఇథైల్ 350 మిల్లీలీటర్లు ఎకరాకి పిచికారీ చేసుకోవాలి. వెడల్పాటి ఆకు కలుపు నివారణకు 2,4-D సోడియం సాల్ట్ ఎకరాకు 400 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి. అలాగే చెరుకు పంటను చూసుకున్నట్టయితే పంటలో బిట్ట పరిస్థితులను అధిగమించడానికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో 2.5% యూరియా అలాగే 2.5% ఎంఓపీని కలిపి పిచికారీ చేసుకోవాలి. నీటిని ఆదా చేయడానికి ప్రత్యామ్నాయ కాలువల్లో

0: చూసుకున్నట్టయితే పంటలో బెట్ట పరిస్థితులను అధిగమించడానికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో 2.5% యూరియా అలాగే 2.5% ఎంఓపీని కలిపి పిచికారీ చేసుకోవాలి. నీటిని ఆదా చేయడానికి ప్రత్యామ్నాయ కాలువల్లో నీరు పెట్టాలి. వీలైతే బిందు సేద్యం పాటించాలి. వరుసల మధ్య ఎకరాకు 1.5 టన్నుల చెరుకు చెత్తను మల్చిగా వేసుకోవాలి. దీనివల్ల నీళ్ళలో తేమ నిలిచి కలుపు నివారణ కూడా సహాయపడుతుంది. అలాగే మొక్కజొన్నలో పూత దశల్లో తప్పకుండా నీరు పెట్టాలి. 13:045 లేదా 19:19.
1: మీరు ఇంతవరకు వ్యవసాయ సమాచారం విన్నారు. పల్లెసీమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వికసిత భారత్ మరొక దిక్షణాల్లో విజయవాడ కేంద్రం నుంచి రలే.
2: ఆకాశవాణి సమయం 7:00. వికసిత భారత్ ఈనాటి కార్యక్రమంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గురించి ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి సభ్యులు శ్రీ మల్కా కొమరయ్య గారితో పరిచయం అంటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
3: పెద్దపల్లి జిల్లా బంధంపల్లిలో లక్ష్మయ్య వెంకటయ్య దంపతులకు జన్మించి ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మల్కా కొమరయ్య గారు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. కొమరయ్య గారు నమస్కారం అండి.
4: నమస్కారం.
3: న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎప్పుడు ఎవరు ప్రవేశపెట్టారు? ఈ పాలసీ యొక్క ప్రధాన లక్షణాలు ఏమిటి?
4: ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎన్ఈపీ అనేది మన గవర్నమెంట్ ప్రవేశపెట్టారు. కేబినెట్ డిసిజన్ 20 తీసుకోవడం జరిగింది. డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీ వేసి అందులో ఒక 15 ఎమినెంట్ ఎడ్యుకేషనిస్ట్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఒక 5 ఇయర్స్ చాలా రిగరస్గా స్టడీ చేసి పాత కమిషన్స్ అన్నీ కూడా వెట్ చేసి ఫైనల్గా ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న పాలసీస్, మన ఎగ్జిస్టింగ్ పాలసీస్, వరల్డ్లో ఉన్న ఎడ్యుకేషన్ పాలసీస్ అన్నీ చదివి ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ వరల్డ్లోనే నంబర్1గా ఎడ్యుకేషన్ పాలసీ ఉండాలనే పద్ధతిలో ఎడ్యుకేషన్ పాలసీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ప్రెసిడెంట్ మోడీ గారి నాయకత్వంలో 2020 ఈ పాలసీ తీసుకురావడం జరిగింది. ఈ పాలసీ వచ్చిన తర్వాత చాలా వరకు స్టేట్స్ దీన్ని అడాప్ట్ చేశాయి. ఆ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రీసెంట్గా లాస్ట్ బడ్జెట్ సెషన్లో స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ రెండే సెక్టర్గా విభజించి ఇప్పుడున్న చాలా కన్ఫ్యూజన్స్ తీసేసి చాలా సింప్లిఫై చేస్తూ దాన్ని బాగా స్ట్రెంగ్తన్ చేశారు.
3: 10+2 నుండి 5+3+3+4 ఈ నమూనా యొక్క మార్పు ఏమిటి, దాని ఉద్దేశం ఏమిటి, ఈ దశల వివరాల గురించి తెలియజేయండి.
4: ఇంతకుముందు పాలసీలో 10+2లో స్టేట్ గవర్నమెంట్స్లో ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఉండేది కాదు. డైరెక్ట్ వాళ్ళు క్లాస్1కి వచ్చి 10th వరకు, తర్వాత 11-12 సపరేట్ ఇంటర్మీడియట్ బోర్డు ఒక్కొక్క స్టేట్లో ఒక విధంగా పాలసీ ఉండేది. దానికి బదులు ఇప్పుడు కొత్త పాలసీలో ఫస్ట్ 5 ఇయర్స్, 5 ఇయర్స్ అంటే ప్రీ స్కూల్ 3 ఇయర్స్ ప్లస్ 2 ఇయర్స్ క్లాస్1 అండ్ 2, దాన్ని ఒక సెగ్మెంట్గా తీసుకొచ్చి చేయడం జరిగింది. దీంతో ఏంటంటే ఈ 5 ఇయర్స్ ఇనిషియల్ పీరియడ్లో వాళ్ళు ఫస్ట్ 3 ఇయర్స్ ఏమో యాక్టివిటీ బేస్డ్, తర్వాత ఇల్యూషన్ బేస్డ్ ప్రాక్టికల్ లర్నింగ్, అంటే ఇప్పుడు యాపిల్ అంటే యాపిల్ బొమ్మ చూపించే బదులు యాపిల్ అనేది ఒక ఫ్రూట్ లాగా చూపించి ప్రాక్టికల్గా లర్నింగ్ సిస్టమ్ను వాళ్ళు చిన్నపిల్లల్ని ఇన్వాల్వ్ చేసి తీసుకొచ్చే ఎడ్యుకేషన్ ఉంది ప్రీ స్కూల్లో. క్లాస్ 1-2లో బేసిక్ నాలెడ్జ్ తీసుకొని మంచి ప్రాక్టికల్గా తీసుకొచ్చారు. అది ఫస్ట్ 5 ఇయర్స్ అది. దానిలో ఒక మంచి ఒక స్టూడెంట్ను ఒక లెవెల్గా, అంటే అతను స్కూల్ అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, తర్వాత స్కూల్కు రావాలి, మంచి హెల్తీ అట్మాస్ఫియర్లో వాళ్ళు ఉండాలనేది, యాక్టివిటీ బేసిస్గా వాళ్ళకు ఒక లర్నింగ్ అనేది ఈజీగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే పద్ధతిలో తీసుకురావడం జరిగింది.
3: మల్కా కొమరయ్య గారు, ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ మిషన్ ఏమిటండి?
4: అంటే ఇంతకుముందు ఓన్లీ బుక్స్ టీచర్స్ టీచ్ చేసేది, అది 1-1 ఉండేది. అంటే ఇప్పుడు ఈ కొత్త పద్ధతులు ఏంటంటే పిల్లలను ఇన్వాల్వ్ చేసి టీచర్ ఓన్లీ ఒక ఫెసిలిటేటర్గా పెట్టి దాన్ని ప్రాక్టికల్గా లర్నింగ్, అంటే ఇప్పుడు వాటర్ అంటే వాటర్ ఫిజికల్గా వాటర్ చూపించడం, ఫ్రూట్స్ అంటే ఫ్రూట్ చూపించడం, లేకుంటే ఫ్లవర్స్ అంటే ఫ్లవర్స్ ప్రాక్టికల్గా గ్రౌండ్లో చూపించడం, ఆ విధంగా ప్రాక్టికల్గా వాళ్ళకు ఒక చూసి అర్థం చేసుకునే విధంగా వాళ్ళకు ప్రెషర్ లేకుండా ఈజీగా అర్థమయ్యేటట్టు, అంటే మగ్గింగ్ టైప్ అంటే బట్టి పెట్టేటట్టు కాకుండా ప్రాక్టికల్ వేలో వాళ్ళను ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి ప్రెషర్ లేకుండా, ఎందుకంటే వాళ్ళు చిన్న

0: కాబట్టి ఏ విధంగా కూడా వాళ్లకు సబ్జెక్టు నేర్చుకోవటం డిఫికల్టీ లేకుండా చేయడం అనేది ఈ న్యూ పాలసీ.
1: మాతృభాషలో బోధన ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంది? ఈ మూడు భాషల విధానం ఏమిటి?
0: మాతృభాష అనేది మన ఎవరైనా కానీ మన పుట్టంగానే వాళ్ళ మాతృభాషల మదర్ ఫాదర్గా లేకపోతే ఏ లాంగ్వేజ్లు ఉంటే ఆ లాంగ్వేజ్లో మాట్లాడతారు. దాని కొరకు అది ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి అందుకే ఫస్ట్ ఎర్లీ స్టేజ్ ఎడ్యుకేషన్లో మాతృభాషలో నేర్చుకుంటే సబ్జెక్టు ఈజీగా అర్థమవుతుంది. దాంతో కమ్యూనికేషన్కు మనం లాంగ్వేజ్ కావాలి. అంటే అది తెలుగులో కానీ ఈజీగా మాట్లాడగలుగుతారు. సపోజ్ మనం తెలుగులో కాకుండా ఇప్పుడు మన ఇండియా ఈజ్ వాస్ట్ కంట్రీ కాబట్టి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒక దగ్గర చదువుకొని ఇంకొక ప్లేస్కి పోయినప్పుడు అక్కడ తెలుగు లేదు, హిందీలో మాట్లాడాలి. కాబట్టి కమ్యూనికేషన్ చేయడానికి అప్పుడు మన నేషనల్ లాంగ్వేజ్ అవసరం. కాబట్టి మాతృభాషలో అనేది మన లర్నింగ్ ఈజీ అవుతుంది కావనే పద్ధతిలో మాతృభాషలో తీసుకురావడమైంది. అంటే ఆప్షన్స్ ఇచ్చారు. అంటే నువ్వు తెలుగు మీడియంలోనే ఇనీషియల్ స్టేజ్లో చదువుకొని తర్వాత లాంగ్వేజ్ ప్రకారం ఇంగ్లీష్ మీడియం కమ్యూనికేషన్కి వెళ్ళొచ్చు. సబ్జెక్ట్ కూడా ఇంగ్లీష్ మీడియం ఇన్స్ట్రక్షన్ చదవచ్చు. హిందీ మీడియం కావాలన్నట్టు కూడా చదువుకోవచ్చు. తెలుగు మీడియం అయితే తెలుగు, ఉర్దూ మీడియం ఎవరికి ఏ స్టేట్లో వాళ్ళు కన్వీనియంట్ ఉంటే చదవచ్చు ఇనీషియల్ ఏజ్లో. తర్వాత పైకి క్లాసెస్కి వచ్చే వరకు అది టెక్నికల్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఇంగ్లీష్ కూడా రావడం. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. మనం ఇక్కడ చదువుకొని ఎక్కడికి పోయినా కానీ మనం పనిచేయాలంటే మీడియా ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంటర్నేషనల్గా ఇంగ్లీష్ కాబట్టి మనం ఇంగ్లీష్ను నేర్చుకోవాలి. నేషనల్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి హిందీ కూడా వస్తే బెటరు. ప్లస్ లోకల్ మదర్ టంగ్ కూడా రావాలనే పద్ధతిలో అది 3-లాంగ్వేజ్ ఫార్ములా తీసుకొచ్చారు. అది చాలా మంచిది.
1: మూల్యాంకన విధానం ఎలా మారింది? 360-డిగ్రీ అసెస్మెంట్ అంటే ఏమిటి?
0: ఇంతకుముందు స్టడీస్ ఎట్లా ఉంటే టీచర్ డైరెక్ట్గా టీచ్ చేసేది క్లాసులో. దాంతో ఏమవుతుందంటే అది 1-to-1 కమ్యూనికేషన్ ఉండేది. టీచర్స్కు చెప్పేది పిల్లలకు అర్థమవుతుందా అర్థం కావట్లేదా, తర్వాత వాళ్ళు ఏ విధంగా క్లాసులో ఇంటరాక్షన్ అవుతూ ఉన్నారు అనే పద్ధతిలో ఉండేది. కానీ ఇప్పుడు ఈ 360-డిగ్రీ అసెస్మెంట్ అనేది ఐఐటి కానీ ఐఐఎంస్లో కానీ ఆల్రెడీ ఆ సిస్టమ్ ఉంది. ఎన్ఐటీలో కానీ ఈ స్పెషల్గా ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్స్ కానీ లేక డిస్ట్రిక్ట్ స్కూల్స్లో ఈ పద్ధతి అంతా అమలు కలేదు. అంటే 360 అసెస్మెంట్తో ఏంటంటే టీచర్స్ ఒక నార్మల్గా క్లాస్ చెప్పి తర్వాత పిల్లలందరినీ కూడా ఇంటరాక్షన్గా పిల్లలను కూడా క్లాసులు ఇన్వాల్వ్ చేసి అప్పుడు క్లాసులు చెప్తే దాంతో ఏమవుతుందంటే క్లాస్ చెప్పింది పిల్లలకు అర్థమవుతుందా లేదా, అర్థమైతే ఎంతవరకు అర్థమవుతుంది ఆ ఫీడ్బ్యాక్ తీసుకునే పద్ధతి ఒకటి. ప్లస్ ఇంకొక విధంగా ఏంటంటే అసెస్మెంట్లో డిఫరెంట్ లెవెల్స్లో అంటే టీచర్ ఏ విధంగా టీచ్ చేశారు ఒకటి, తర్వాత ఆ పిల్లలు చెప్పింది పిల్లలకు అర్థమవుతుందా లేదా అనేది ఫీడ్బ్యాక్ తీసుకునేది ఒకటి. ప్లస్ తర్వాత దానికి ఒక ఎగ్జామ్ లాగా పెట్టి చెప్పింది పిల్లలకు ఎంతవరకు అర్థమైంది అనేది ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేది మన 360-డిగ్రీ అసెస్మెంట్.
1: బోర్డు పరీక్షలు సెమిస్టర్ సిస్టమ్స్లో మార్పులు ఏమిటి?
0: ఇంతకుముందు ప్రతి ఎగ్జాము 10+2 టెన్త్లో బోర్డు ఎగ్జామ్ ఉండేది. దాని తర్వాత ఇంటర్మీడియట్లో 1-2 ఇయర్స్ తర్వాత 2 ఎగ్జామ్స్ ఉండేది. అయితే ఇప్పుడు సిబిఎస్ఈ కానీ ఇప్పుడు ఎన్ఈపి పాలసీలో కొత్త సిస్టమ్ ఏంటంటే ఫ్యూచర్లో ఇంకా రాబోతుంది. ఈవెన్ 5th లెవెల్లో కూడా ఒక టెస్ట్ ఉంటుంది. ఆ లెవెల్లో కూడా ఎగ్జామ్ పెట్టుతున్నారు. తర్వాత 8th లో ఒక టెస్ట్ ఉంటుంది. తర్వాత 10th ఉంటుంది, 12th లో ఉంటుంది. ఇది కాకుండా ఇప్పుడు కొత్త విధానంలో హైయర్ క్లాసెస్కు సెమిస్టర్ సిస్టమ్, అంటే ఇయర్లీ 2 టైమ్స్ ఎగ్జామ్ రాస్తే వాళ్ళకు మంచి అంటే ఇయర్లో చదవాల్సి ఒకసారి రాయాల్సింది అంతా కూడా 6 నెలలకు ఒకసారి రాస్తే వాళ్ళకు చదవడం ఈజీ అవుతుంది, సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ కూడా ఈజీ అయితే పద్ధతిలో సెమిస్టర్ సిస్టమ్ తీసుకురావడం. అది ఆల్రెడీ హైయర్ ఎడ్యుకేషన్లో సెమిస్టర్ సిస్టమ్స్ ఉన్నాయి, గ్రేడింగ్స్ ఉన్నాయి, మార్కింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా సేమ్ సిస్టమ్ను ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా హయ్యర్ క్లాస్కు తీసుకురావడం అనేది జరుగుతుంది. అది చాలా మంచిది. పిల్లలకు ఒత్తిడి లేకుండా ఎప్పుడంటే సబ్జెక్ట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. దాని ప్రకారం వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు. రాసిన తర్వాత వాళ్ళకు మార్క్స్ గ్రేడింగ్స్ చేయబడతాయి. కాబట్టి అది పిల్లలకు టీచర్స్ కూడా మంచిగా ఉంటుంది. మంచి ఎడ్యుకేషన్ పాలసీకి అది సెమిస్టర్ సిస్టమ్ చాలా బాగుంటుంది.
1: మల్కా కొమరయ్య గారు, ఈ వొకేషనల్ ఎడ్యుకేషను 6వ తరగతి నుంచే ఎందుకు రావాలి? న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎందుకు ఇది 6th క్లాస్ నుంచే తీసుకురావాలనుకుంటుంది?
0: వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంతకుముందు ఓన్లీ సబ్జెక్టు థియరీ ప్రాక్టికల్ వరకే చదువుకునేది. ఇప్పుడు ఏమైందంటే ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్తో ఇప్పుడు ఒక 10th చదివిన తర్వాత కూడా ఒకవేళ ఆ ఎడ్యుకేషన్ ఏదో అన్ఫార్చునేట్ రీజన్తో డిస్కంటిన్యూ చేస్తే వాళ్ళ వొకేషన్ క్లాసెస్ 6th నుంచి ఉంటే ఆ వొకేషన్లో చాలా సబ్జెక్ట్ వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్ ఉంది. ఐటీ ఉంది, తర్వాత కార్పెంటరీ ఉంది, ఫిట్టర్ ఎగ్జామ్ ఉంది. ఇంతకు

0: ఓన్లీ దాని కొరకు ఐటీఐ అని పాలిటెక్నిక్ అని సపరేట్ కోర్సులు ఉండేది. అయితే వాటిని కూడా కొంతవరకు ఇక్కడ స్టూడెంట్స్కు 10th వరకే కానీ 12th వరకు కానీ వొకేషనల్ కోర్సు చేస్తే, ఇన్ కేస్ ఫ్యూచర్లో వాళ్ళు ఏమన్నా పరిస్థితులు బాగలేక డిస్కనెక్ట్ చేసినా కానీ ఈ స్కిల్ సబ్జెక్ట్స్తో వాళ్ళు జాబ్ ఆపర్చునిటీ కూడా దొరుకుతుంది ఒకటి. ప్లస్ ఇంతకుముందు ఓన్లీ సబ్జెక్టు థియరీ చదువుకునేది ఉండే, ఇప్పుడు ఈ స్కిల్ ఎడ్యుకేషన్తో ఏమవుతుందంటే ఏం చదువుతున్నావు దాన్ని నువ్వు ప్రాక్టికల్గా చేయడం అనేది కూడా జరుగుతుంది. అంటే ఇంతకుముందు 80% 90% ఓన్లీ థియరీ ఉండేది, ఇప్పుడు అట్లా కాకుండా 60% థియరీ సబ్జెక్టు, ఆ థియరీని మళ్ళీ 40%లో ల్యాబ్ పోయి దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయడం, ప్రాక్టికల్గా చూడడం, ప్రతి సబ్జెక్ట్ సైన్స్ స్టూడెంట్ సైన్స్, మ్యాథ్స్ స్టూడెంట్ అయితే మ్యాథ్స్ ప్రాక్టికల్స్ చేయడం, ఈ స్కిల్స్ నేర్చుకోవడంతో వాళ్ళకి ఏమవుతుందంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వచ్చి ఫ్యూచర్లో ఆ లైఫ్లో ఏదైనా అన్ఫార్చునేట్ వచ్చినప్పుడు దాన్ని ఉపాధి కూడా కల్పించడానికి వీలవుతుంది, లేకుంటే కూడా నాలెడ్జ్ బేస్డ్ కూడా పెరుగుతుంది.
1: మల్కా కొమరయ్య గారు, ఉన్నత విద్యలో ఒకే రెగ్యులేటర్ ప్రయోజనాలు ఏమిటి?
0: ఇంతకుముందు ఏమంటే ఉన్నత విద్యలో ఒకటి టెక్నికల్ కౌన్సిల్ అని, ఒకటి లా కౌన్సిల్ అని, తర్వాత ఏఐసిటి అని, యూజీసీ అని, తర్వాత న్యాక్ అని, తర్వాత అట్లా డిఫరెంట్ డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్స్ ఉండేవి. దాని మీద ఏమవుతుంటే ఒకసారి ఈ కమ్యూనికేషను, కోఆర్డినేషను, కోఆపరేషను ఆ ఇష్యూస్ మీద వచ్చి మన ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ కాకుండా దాన్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్సిడర్ చేసి రీసెంట్గా రెండే ఉండాలి, స్కూల్ ఎడ్యుకేషన్ అనేది అప్ టు 12th క్లాస్ వరకు. 12th క్లాస్ ఎబో ఉన్న అన్ని డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ లా కానీ మిగతా అన్నీ కూడా ఎక్సెప్ట్ మెడిసిన్ అన్నీ కూడా హైయర్ ఎడ్యుకేషన్ ఒకటే తీసుకొచ్చి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చేయడం అయింది. దానికి ఇంటర్నల్గా డిపార్ట్మెంట్స్గా ఉంటాయి కాకుండా డిఫరెంట్ అథారిటీ ఉండకుండా ఇప్పుడు ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్గా మన కోఆర్డినేషన్ ఎఫెక్ట్గా పనిచేయాలనేది హైయర్ ఎడ్యుకేషన్ కంబైన్ చేస్తూ డిసిషన్ తీసుకోవడం అనేది అది చాలా మంచి డిసిషన్.
1: స్కూల్ విద్యా విధానము, ఇంటర్మీడియట్ విద్యా విధానము, తర్వాత ఉన్నత విద్య, అన్ని విద్యా విధానాల్లో కూడా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అమలు చేయడం ద్వారా ఒక విద్యార్థి తన ఉన్నత ప్రమాణాలు పొందగలుగుతారంటారా?
0: తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు ఏముందంటే ఎడ్యుకేషన్ సిస్టంలో గవర్నమెంట్ స్కూల్స్ అని, మోడల్ స్కూల్స్ అని, తర్వాత గురుకుల్ స్కూల్స్ అని, బీసీ స్కూల్స్ అని, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పేర్ల మీద డిఫరెంట్ ఎడ్యుకేషన్ పాలసీ నడుస్తూ ఉంది. అందులో కొన్ని ఎడ్యుకేషన్ సెక్రటరీ కింద వస్తాయి, కొన్ని డైరెక్టర్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద వస్తాయి, సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ కింద వస్తుంది, ట్రైబల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ కింద వస్తుంది. ఈ మధ్యలో ఆఫీసర్స్ కానీ డిపార్ట్మెంట్ల కోఆపరేషన్ కోఆర్డినేషన్తో కూడా కొంచెం అడ్మినిస్ట్రేషన్గా ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత ఈ టీచర్స్ కూడా పాలసీలలో కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క విధంగా పాలసీలు ఉన్నాయి. అంటే నేను గవర్నమెంట్కు లాస్ట్ 1 ఇయర్ నుంచి రిప్రజెంట్ చేసేసాను, రెండు కమాండ్ అయ్యి స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ సపరేట్ అయితే ఈ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఈ కన్ఫ్యూజన్స్, ఇప్పుడు ఒకటి బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్ వాళ్ళ ఎగ్జామ్ సపరేట్ అవుతుంది, ఎస్ఎస్సి సపరేట్ అవుతుంది, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ డిఫరెంట్ టైంలో అయితే, కాబట్టి ఒకసారి ఈ కామన్ పాలసీ వస్తే అన్ని ఎగ్జామ్స్ ఒకటేసారి అయితే పిల్లలకు కూడా డిఫరెంట్ ఎగ్జామ్స్ డిఫరెంట్ స్టేజ్లో జరగకుంటుంటాయి. తర్వాత ఈ కార్పొరేట్ స్కూల్స్, ఈ కోచింగ్ సెంటర్స్ ఇవన్నీ కూడా స్టూడెంట్స్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాయి. ఈ మార్క్స్ ఇవ్వడం, పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం, అంటే వాళ్ళకు సరి అయిన ప్లేస్ లేకుండా ఓన్లీ కమర్షియల్ బిల్డింగ్స్లో క్లాసులు నడిపి, కోచింగ్ నడిపి, వాళ్ళు పొద్దున 8 o'clock వస్తే లాక్ ఇస్తే మళ్ళీ 8 o'clock వదులుతారు. అంటే ఒక జైల్ లాగా 8 hours 12 hours స్పెండ్ చేసి పోతుండ్రు. కాబట్టి ఫ్యూచర్లో మంచి స్కూల్ ఎడ్యుకేషను, హైయర్ ఎడ్యుకేషన్ వచ్చి పిల్లలందరూ చదువును కష్టపడి చదవకుండా ఇష్టపడి చదివేటట్టు తీసుకురావడం అనేది చాలా మంచిది. అందులో ఈ ఎన్ఈపి పాలసీ కానీ మన స్టేట్ కూడా ఎంత తొందరగా ఈ పాలసీని అడాప్ట్ చేస్తే, ఇంప్లిమెంట్ చేస్తే ఎట్ లార్జ్ స్టూడెంట్స్ అందరికీ, కమ్యూనిటీకి బెనిఫిట్ అవుతుంది. ఓన్లీ థియరిటికల్ పార్ట్ చదువుకోకుండా వాళ్ళకు లైఫ్లో ఏ విధంగా యూస్ఫుల్ కావాలి అనే పద్ధతిలో చదువుకుంటారు, అందుకే ప్రాక్టికల్స్ పెరుగుతాయి. కాలేజ్ నుంచి బయటకు రాగానే ఇప్పుడు ఏముందంటే ఇండస్ట్రీ పోగానే ఇండస్ట్రీ కనెక్ట్, కాలేజీ కనెక్ట్ లేదు. కాబట్టి ఇప్పుడు ఈ కొత్త పాలసీస్ వచ్చి ఆ విధంగా మనం ఇండస్ట్రీలను వాళ్ళను కూడా మనం టీచర్స్గా వాడుకోవడం, ప్రాక్టికల్గా చదువుతున్నప్పుడే బయట ఏముంది ఇట్లా ఉంటుంది అనేది తెలియజేస్తే ఆ సర్ప్రైజ్ ఉండదు వాళ్ళకు. కాబట్టి ఆ విధంగా మంచిగా అవుతుందని ఎడ్యుకేషన్ పాలసీ తొందరగా తీసుకురావాలని, అయితే ఎన్ఈపీసీ పాలసీని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలనేది కోరుతున్నాను.
1: ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మల్కా కొమరయ్య గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు

0: ధన్యవాదాలండి.
1: నమస్కారం.
0: మీరు ఇంతవరకు
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాయిద్య సంగీతం వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. స్వర్మాలిక తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు. ముందుగా 3 ముళ్ళ వందం చిత్రం కోసం జి ఆనంద్, SP శైలజ పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మరి కొద్దిసేపట్లో టుడే ఇన్ పార్లమెంట్, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ఉగ్రవాదం, హింస లేని వాతావరణంలో మాత్రమే పాకిస్తాన్తో సంబంధాలు ముందుకు సాగగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది సవరణ బిల్లు 2026కు పార్లమెంట్ ఆమోదం లభించింది. పటిష్టమైన, సుస్థిరమైన విద్యా వ్యవస్థలను నిర్మించడానికి బ్రిక్స్ దేశాల మధ్య బలమైన సహకారం అవసరమని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. రైల్వేలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వార్తల వివరాలు. భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఒక ప్రభుత్వ విధాన సాధనంగా ఉపయోగిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. లోక్సభలో ఒక ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిస్తూ, ఉగ్రవాదం, హింస లేని వాతావరణంలో మాత్రమే పాకిస్తాన్తో సంబంధాలు ముందుకు సాగగలవని స్పష్టం చేశారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, అటారీ చెక్పోస్టును మూసివేయడం, వీసాలపై ఆంక్షలు విధించడం వంటి అనేక దౌత్యపరమైన చర్యలను భారత్ తీసుకుందని తెలిపారు. పాకిస్తాన్కు ఇచ్చిన అత్యంత ప్రాధాన్య దేశం హోదాను భారత్ ఉపసంహరించుకుందని, అలాగే పాకిస్తాన్ నుండి వచ్చే లేదా ఎగుమతి అయ్యే అన్ని వస్తువుల మీద కస్టమ్స్ సుంకాన్ని 200% పెంచిందని కేంద్ర మంత్రి వివరించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది సవరణ బిల్లు 2026కు పార్లమెంట్ ఆమోదం లభించిందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. పార్లమెంటు ఆవరణలో ఈరోజు విలేకరులతో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీల గందరగోళం, నినాదాల కారణంగా ఉభయ సభల్లోనూ చర్చలకు పరిమిత అవకాశం లభించిందన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో మాట్లాడాలన్న ప్రతిపక్షాల డిమాండ్పై స్పందిస్తూ, సభాపతి ఆమోదంతో ఏ మంత్రి ఏ అంశంపై స్పందించాలనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుందని తెలిపారు. ప్రత్యేక సమావేశం ద్వారా వర్షాకాల సమావేశాలను పొడిగించే ప్రతిపాదన ప్రస్తుతానికి లేదని కిరణ్ రిజిజు తెలియజేస్తూ,
1: లోక్సభ ఎంఎస్ఎంఈ వాళ్ళ బిల్ హమ్లోనే పారిత్ కియా హై, లేకిన్ బిజినెస్ పారిత్ హువా హై ఔర్ రాజ్యసభ మే ఎన్డీఏ పార్టీస్ కే జితనే భీ మెంబర్స్ హై సబ్నే డిబేట్ మే హిస్సా భీ లియా హై, అప్నా బాత్ భీ రఖా హై, ఇస్మే కన్ఫ్యూజన్ నహీ హోనా చాహియే కి హౌస్ నహీ చల్ రహే హై, హౌస్ చలీ హై, బిల్స్ పారిత్ హువే హై, యే నంబర్ వన్ క్లారిఫికేషన్.
0: పటిష్టమైన, సుస్థిరమైన విద్యా వ్యవస్థలను నిర్మించడానికి బ్రిక్స్ దేశాల మధ్య బలమైన సహకారం ఆవశ్యకమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. భువనేశ్వర్లో ఈరోజు జరిగిన 13వ బ్రిక్స్ విద్యామంత్రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆర్థిక అనిశ్చితులు, వాతావరణ మార్పులు వంటి ప్రపంచ సవాళ్లకు సమర్థవంతంగా స్పందించేలా విద్యా వ్యవస్థలు సన్నద్ధం కావాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా మానవత్వమే ప్రథమం అనే స్ఫూర్తితో బ్రిక్స్ అజెండాను ముందుకు తీసుకువెళ్లేందుకు భారత్ కృషి చేస్తోందని, గ్లోబల్ సౌత్ ఆకాంక్షలను నెరవేరుస్తూనే సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహించడానికి భారతదేశం కట్టుబడి ఉందని ప్రహ్లాద్ జోషి వివరించారు. రైల్వేలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. లోక్సభలో ఈరోజు ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, గత కొన్నేళ్లుగా అమలు చేసిన పలు భద్రతా చర్యల ఫలితంగా రైలు పట్టాలు తప్పడం వంటి ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. 2014-15లో 135గా ఉన్న తీవ్రమైన రైలు ప్రమాదాల సంఖ్య

0: 2026-27 నాటికి 2కు తగ్గిందని చెప్పారు. గత 5 ఆర్థిక సంవత్సరాల్లో భద్రతకు సంబంధించిన పనుల కోసం 541,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశామన్నారు. భారతీయ రైల్వే ప్రతి సంవత్సరం ప్రయాణికులకు సుమారు 58 కోట్ల భోజనాలను అందిస్తోందని, ఆహార నాణ్యతకు సంబంధించి అతి తక్కువ ఫిర్యాదులు నమోదయ్యాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కొత్తగా చేరిన పలువురు పార్లమెంటు సభ్యులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తన నివాసంలో అల్పాహార విందులో పాల్గొన్నారు. అనంతరం శివసేన ఎంపీ జ్యోతి సావిత్రి నాగ్నాథ్ వాఘ్మారే విలేకరులతో మాట్లాడుతూ, పార్లమెంటులో పదే పదే జరుగుతున్న అంతరాయాలపై నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. కొత్తగా ఎన్నికైన ప్రతిభావంతులైన ఎంపీలు సభలో తమ అభిప్రాయాలను వెల్లడించకుండా అంతరాయాలు కలుగుతున్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించినట్టు ఆమె చెప్పారు. దేశ నిర్మాణానికి ఏం చేయాలో, ఎంపీలు ఎలా సమర్థవంతంగా తోడ్పడగలరో ప్రధానమంత్రి వివరించారని ఎన్సీపీఐ ఎంపీ శతాబ్దిరాయ్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రతిపాదిత విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లుపై అమెరికా చట్టసభ సభ్యుడు లేవనెత్తిన అభ్యంతరాలను భారత్ తోసిపుచ్చింది. విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని తెలిపారు. చట్టపరమైన అంశాలు తమ అంతర్గత వ్యవహారాలని, వాటిపై నిర్ణయాలు పార్లమెంటు తీసుకుంటుందని స్పష్టం చేశారు. అమెరికాతో సహా అనేక దేశాలు విదేశీ నిధులను నియంత్రిస్తున్నాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేస్తూ,
1: जहाँ तक भारत के अपने विधायी मामलों का सवाल है, ये हमारी अंदरूनी मामला है जिसपे हमारी संसद उस पर निर्णय लेती है। मैं आपको ये भी बताना चाहता हूँ कि दुनिया में कई एक ऐसे राष्ट्र हैं जिसमें अमेरिका भी शामिल है, जो विदेशी कोष को, विदेशी फंड्स को विनियमित करते हैं.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ గురించి ఆయన మాట్లాడుతూ, పశ్చిమ ఆసియాలో నెలకొన్న పరిస్థితులు, పరిణామాలపై ఇద్దరు నాయకులు చర్చించారని తెలిపారు. భారతీయ చేనేత ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ దేశంలోని నేత కార్మికులు, కళాకారుల అభివృద్ధికి చేయూతనివ్వాలని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి పిలుపునిచ్చారు. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ, భారతదేశ చేనేత వస్త్రం మాత్రమే కాదని, అది మన సంస్కృతి, సాంప్రదాయాలకు, లక్షలాది నేత కుటుంబాల జీవనోపాధికి పునాది అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రజలు తమకు ఇష్టమైన చేనేత ఉత్పత్తులతో కూడిన వీడియోలను పంచుకుని జాతీయ చేనేత దినోత్సవ ఉద్యమాన్ని మరింత విస్తృతం చేయాలని విజ్ఞప్తి చేశారు. వోకల్ ఫర్ లోకల్ సంకల్పాన్ని బలోపేతం చేయాలని, భారతీయ చేనేత ఉత్పత్తులను స్వీకరించడం ద్వారా కళాకారుల గౌరవాన్ని పెంచాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. క్రీడా వ్యవస్థలో సంస్థాగత సంస్కరణలు తీసుకురావాలని కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ కాన్క్లేవ్ 2026లో ఆయన మాట్లాడుతూ, క్రీడాకారుల ప్రయోజనాలు, సంక్షేమం ప్రథమ ప్రాధాన్యతగా ఉండాలన్నారు. ఏ క్రీడాకారుడు అన్యాయానికి గురి కాకూడదని స్పష్టం చేశారు. ఎంపిక ప్రక్రియలో పూర్తి పారదర్శకత ఉండాలని, నిష్పక్షపాతాన్ని, జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి బహిరంగ ట్రయల్స్ను కెమెరాలలో రికార్డు చేయాలని ఆయన సూచించారు. దేశ స్వదేశీ కోచింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని, విదేశీ కోచ్లపై అతిగా ఆధారపడడాన్ని తగ్గించాలని కేంద్ర మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికాలో జరుగుతున్న గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయీ ర్యాపిడ్ బ్లిడ్జ్ టైటిల్ను భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద కైవసం చేసుకున్నారు. 20 ఏళ్ల ప్రజ్ఞానంద సెమీఫైనల్ రౌండ్లో ఉజ్బెకిస్తాన్ గ్రాండ్ మాస్టర్ జవోఖిర్ సిందరోవ్తో డ్రా చేసి ఛాంపియన్షిప్ను కైవసం చేసుకున్నారు. 5 రోజుల పాటు జరిగిన ఈ టోర్నమెంట్ ఆద్యంతం ప్రజ్ఞానంద తన ఆధిక్యాన్ని కొనసాగించారు. అంతకుముందు ఓస్లోలో జరిగిన నార్వే చెస్ 2026 టోర్నమెంట్లో చివరి రౌండ్లో జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్ను ఓడించి ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. మధ్యప్రదేశ్ విదిషా జిల్లాలోని కక్రౌవా గ్రామానికి చెందిన కొందరు విద్యార్థులు బేత్వా నది చెక్ డ్యాం స్తంభాలపై దూకుతూ పాఠశాలకు వెళ్తున్నారంటూ మీడియాలో వచ్చిన కథనంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఆ కథనంలోని అంశాలు నిజమైతే అవి మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించినవని కమిషన్ అభిప్రాయపడింది.

0: 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A హామీ ఇస్తుందని, అలాగే విద్యా హక్కులో సురక్షితమైన పాఠశాల, మౌలిక సదుపాయాలను పొందే హక్కు కూడా అంతర్భాగంగా ఉంటుందని కమిషన్ పేర్కొంది. ఈ విషయంపై 2 వారాల్లోగా సమగ్ర నివేదికను సమర్పించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని NHRC ఆదేశించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉగ్రవాదం, హింస లేని వాతావరణంలో మాత్రమే పాకిస్తాన్తో సంబంధాలు ముందుకు సాగగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లు 2026కు పార్లమెంట్ ఆమోదం లభించింది. పటిష్టమైన, సుస్థిరమైన విద్యా వ్యవస్థలను నిర్మించడానికి బ్రిక్స్ దేశాల మధ్య బలమైన సహకారం అవసరమని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. తెలుగు చలనచిత్ర గీతం వింటారు. ఇప్పుడు ఆలాపన చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా.

తెలుగు చలనచిత్ర గీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య హిందీలో వార్తలు, అనంతరం న్యూస్ 9 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అయ్యాయి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ప్రసాదరావు గారు, వయలిన్ శ్రీ గురువాయర్ దొరై మృదంగం. ముందుగా మాతాంగి రామప్రియం, రూపకం దీక్షితార్ కృతి.

ఆకాశవాణి ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ యు శ్రీనివాస్ మ్యాండలిన్, శ్రీ ద్వారం దుర్గాప్రసాద్.

ஸ்ரீ யு ஸ்ரீனிவாஸ் மேண்ட்லின், ஸ்ரீ துவாரம் துர்கா பிரசோதரகர் வயலின், ஸ்ரீ குருவாயூர் துரை மிருதங்க விண்ணாரு. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇది ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆపాత ముద్రాలు. ముందుగా దేశోద్ధారకులు చిత్రం కోసం పి సుశీల బృందం పాడిన పాట వింటారు.

ఆపాదమధురాలు. ముందుగా దేశోద్ధారకులు చిత్రం కోసం పి. సుశీల బృందం పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు ఆపాత మధురాలు పాత తెలుగు చలనచిత్ర గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు వాయిద్య సంగీతం వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరి కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆగస్టు 2వ వారంలో వేసుకోదగ్గ పంటలు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం. 7 గంటలకు ప్రసార విశేషాలు, 7:15 ఉదయ సమీరాలు. శీర్షికన నేటి మాట, తర్వాత కవన విజయం, సమస్యాపూరణం, నిర్వహణ శ్రీ రామ్ భట్ల నృసింహశర్మ, తర్వాత పుష్పాంజలి, సినీ భక్తి గీతాలు ప్రసారమవుతాయి, తర్వాత సమాచార వాణి. 8:30 తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ కెవి సత్యనారాయణ. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది, శ్రీ అరేకుడి రామాను అయ్యర్ గారి గానం. సహకార గానం శ్రీ మధురై ఎన్ కృష్ణన్. వయలిన్ సహకారం శ్రీ టి కృష్ణన్. మృదంగ సహకారం శ్రీ పాల్గా టిఎస్ మణి అయ్యార్. 10 గంటలకు వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం చర్యలే. 12:40 లలిత సంగీత కార్యక్రమం శ్రీమతి బి వాత్సల్య, శ్రీ ఎస్వి రామకృష్ణ. కీబోర్డ్ సహకారం తబలా శ్రీ ఏ ఆనంద్. 1:33 మహిళా వన స్త్రీల కార్యక్రమం. 2:31 సైనిక మాధురి. 5 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు. 6 గంటలకు సమాచార వాణి. 6:30 సాయం సమీరం గుంజన్ శ్రీ భాగవతుల సత్యనారాయణమూర్తి గారి అంశాలు ప్రసారమవుతాయి. ఇక 7 గంటలకు ప్రసార విశేషాలు. 7:45 9:30 స్వరమాలిక. 8:00 సంస్కృత ప్రసంగం. 8:15 దిస్ వీక్ ఇన్ పార్లమెంట్. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:40 తెలుగు చలనచిత్ర గీతం ప్రసారమవుతుంది. 10 గంటలకు జాతీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. వాతావరణ వివరాలు వింటారు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25.4 డిగ్రీల సెల్సియస్. పౌరమానయన కథంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 25.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత క్షమించండి, గాలిలో తేమ 86%. సాధారణంగా ఆకాశం మేఘావృతం ఉంటుంది, అక్కడక్కడ ఉమ్ములతో జల్లు పడవచ్చు. వాతావరణ వివరాలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నిలయంలో సమయం 11 గంటలు దాటి 13:30 కావస్తుంది. ఈ పూర కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 323.6 మీటర్లు అనగా 967 కిలోహెర్ట్స్పై ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్, నమస్కారం. మీ నుంచి సెలవు తీసుకుంటుంది ఆట్ల చంద్రశేఖర్.